శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 3వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 56 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ.
1: జుగుప్స అంటే రోత లేక అసహ్యం. అకారణంగా కాని సకారణంగా కాని కొందరిని చూస్తే ఆదరణ ప్రేమ, మరికొందరిని చూస్తే ఉపేక్ష లేక అసహ్యం కలగవచ్చు. అందుకే కొందరిని చూస్తే పెట్టబుద్ధి, కొందరిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందనే సామెత వచ్చింది. ఎవరైనా మన నుండి ఏదైనా సహాయం కోరి వస్తే ఇష్టమైన వారికి సహాయం చేస్తాం, ఇష్టం కాని వారిని ఏసరించి పంపేస్తాం. ఇదే విషయంలో బాబా, నీకు ఇష్టం లేకపోతే ఇవ్వకు, కానీ అడిగిన వారిని అవమానించవద్దు, చిన్నబుచ్చవద్దు అని చెప్పారు. ఈ సందర్భంలో ఒక కవిని చూడడానికి ఇష్టపడక పరాభవం పొందిన సంఘటన చెప్పుకుందాం. మనకు తెలుగు సాహిత్య స్రష్టలైన మహాకవులు ఎందరో ఉన్నారు. అయితే వారిలో ఇద్దరు కవులు, వేములవాడ భీమకవి, అడిదం సూరకవి అనేవారు. వీరిద్దరూ నిగ్రహానుగ్రహ సమర్థులు. అంటే ఆగ్రహిస్తే శపించనుగలరు, అనుగ్రహిస్తే వర్షాలను కురిపించనుగలరు. వీరిని తిట్టుకవులు అంటారు. వీరి వాక్కు తిరుగుండదు. ఒకసారి అడిదం సూరకవి గారు లేటవరపు పోతరాజు అనే ప్రభువును దర్శించుకోవడానికి ఎంతో కొంత పురస్కారం పొందాలనే అభిప్రాయంతో ఆయన దేవుడికి వెళ్ళాడు. అక్కడ ద్వారపాలకుడైన భటుడితో అడిదం సూరకవి వచ్చారని మీ ప్రభువుకు మనవి చెయ్యి అని చెప్పి పంపాడు. వాడు వెళ్లేసరికి పోతరాజు భార్యతో సంభాషణలో ఉన్నాడు. భటుడు తాను తెచ్చిన వార్తకు విన్నవించాడు. అడిదం సూరకవిని చూస్తే అతనికి ఎంతో కొంత పురస్కారం సమర్పించుకోవాలి, ఎందుకు వచ్చిన సంతని భావించి నేను లేనని చెప్పరా పో అన్నాడు. భటుడు వెళ్లి ప్రభువు దివాణంలో లేరని చెప్పాడు. సూరకవి సామాన్యుడు కాదు. పోతరాజు తను చూడడానికి ఇష్టపడలేదని గ్రహించి కూటికి కాకులు కూసను, ఏటావల మూకగూడి ఏడువ దొడగన్, కాటికి కట్టెలు చేరను, లేటవరపు పోతరాజు లేడా లేడా అని తిరిగిపోసాగాను. అప్పటి వరకు మాట్లాడుతున్న పోతరాజు చచ్చిపోవడంతో భార్య

0: వ్యోమరు అని ఏడవసాగింది. జరిగింది తెలిసిన భరుడు వెళ్లి ఆమెకు సూర్కవి చెప్పిన పద్యభావం చెప్పాడు. కవిగారు శపించారనే వివేకం కలిగిన రాణి పరుగు పరుగున వెళ్లి సూర్కవి కాళ్లు పట్టుకుని విలపిస్తూ పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. సూర్కవి ఆమె ప్రార్థన కరిగిపోయి, నాటి రఘురాము తమ్ముడు పాటిక సంజీవ చేత బతికిన రీతిని కాటికిపో నీకేటికి, లేట వరపు పోతరాజు లెమ్మా లెమ్మా అన్నాడట. వెంటనే పోతరాజు నిద్రలేచిన వాడి తీరు లేచి క్షమాపణ చెప్పుకున్నాడు. అందువల్ల ఎవరెంతవారో తెలియదు గనక ఎవరి పట్ల జుగుప్స కూడదు. అలాగే రాజా కళింగకంగు ఆయన చూడడానికి భీముగా వెళ్ళాడు. ఈయన చూడడానికి భీములవాడ భీముగా వెళ్ళాడు. అయితే కళింగకంగు విసుక్కుంటూ, ఇప్పుడు తీర్పడి లేదు, తర్వాత రమ్మన్నాడు. వెంటనే ఆగ్రహించిన భీమకవి, వేములవాడ భీమకవి వేగము చూచి కళింగకంగు కోపమున సందడి తీరిన రమ్ము బొమ్మనని, మోమును చూడ దోషమిక 32 దినంబులావలను జామునకు అర్ధమంది అతని సంపద చతుర చేరుగావుతను అని శపించాడు. అంతే. అలాగే 32 రోజుల తరువాత అర్ధజాములో శత్రువు దండయాత్ర చేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. కళింగకంగు అవమాన భారంతో రాత్రిపూట భిక్షాటం చేస్తూ ఒకరోజు భీమకవి ఇంటికి వస్తాడు. అక్కడ ఇంటి ముందు గోతులో పడతాడు. భీమకవి, అయ్యో ఎవరినైనా నువ్వు అనగా, వేములవాడ భీమకవి చూస్తున్న జోగిని అంటాడు. భీమకవి వెంటనే గంగును గుర్తించి జాలిపడి తిరిగి 32 రోజుల అర్ధాములో నీ రాజ్యం నీకు వస్తుందని వరమిచ్చాడు. ఆ వరప్రభావంచే రాజా కళింగకంగు తిరిగి రాజ్యం తాను పొందాడు. అందువల్ల ఎవరినీ తక్కువగా చూడరాదు అనే నీతి గ్రహించాలి.
1: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ.

0: బలం పనులు.
1: అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను ఒకే నెలలో వేసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఏకపంట విధానం వల్ల కలుపు తీవ్రత పెరగటమే కాక చీడపీడల ఉధృతి అధికమవుతోంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారంగా తయారవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడల వల్ల పంట నష్టపోతే కనుక రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవటం చాలా మంచిది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 550 మిల్లీమీటర్ల నుండి 1100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో కనుక 2 లేదా 3 పంటలను ఒకేసారి సాగు చేసుకుంటే కనుక రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు అంతర పంటలు అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగు చేస్తే దానిని అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల క్రమంలో 1 ప్రధాన పంట, 2 అంతర పంట అంటాము. అంతర పంటలు ఎంచుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కనుక అంతర పంటల సాగు వలన రైతులు ఎంతో లాభాన్ని పొందుతారు. ధాన్యం లేదా చిరుధాన్య పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రధాన పంట దీర్ఘకాలిక పరిమితి కలిగి ఉంటే అంతర పంటను స్వల్పకాల పరిమితి కలిగి ఉంచుకోవాలి. ఒక పంట మరొక పంటతో వనరుల కోసం పోటీ పడేలా ఉండకూడదు. ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే కనుక అంతర పంట పొట్టిగా, గుబురుగా పెరిగేదానిని ఎంచుకోవాలి. ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే మరొక పంట తక్కువ లోతు గల వేరు వ్యవస్థను కలిగి ఉండాలి. ఒకే జాతి, ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు. ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే కనుక అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 2 పంటలను సాగు చేసే యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా ఉంటే సాగు చేయటం

చాలా సులువుగా ఉంటుంది. అంతర పంటల వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సహజ వనరుల సద్వినియోగం, నేల కోతను అరికట్టడం, అలాగే భూసారాన్ని పెంపొందించుకోవటం, సహ పంటలను అధిక గాలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటం, మొక్కను అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడి సూక్ష్మ వాతావరణం ఏర్పరచుకోవటం, వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని సాధించుకోవటం, చీడపీడల నివారించుకోవటం, అలాగే అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంతర పంటల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయి. ఉదాహరణకు కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లయితే గనక సజ్జ స్వల్పకాలిక పంట, అంటే 80 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది కనుక త్వరగా కోతను ముగిస్తే ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది కాబట్టి ఈ రెండు పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు. అలాగే అంతర పంటల సాగు వల్ల నేల కోత తగ్గడమే కాక భూమిపైన సారవంతమైన పొర కొట్టుకుని పోకుండా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న పంటను అలసంద పంటలను కలిపి వేసుకున్నట్లయితే అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నివారించడమే కాక నీటి ఒరవడిని 20 నుండి 30% వరకు తగ్గించి భూమిలోకి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. అలాగే ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లయితే ప్రధాన పంటకు కొంత మేరకు నత్రజనిని అందించడమే కాక భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే కంది వేర్లలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని స్థాపించి ప్రధాన పంటకు అందిస్తుంది. అలాగే అంతర పంటల సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన అల్లీలోపతి అనే కలుపును నివారించుకోవచ్చు. అలాగే ఈ సాగు వలన గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో పొడవుగా దృఢంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ కలిగిస్తుంది. ఉదాహరణకు టమాటా పంటను మొక్కజొన్న లేదా జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే కనుక అధిక గాలి వేగం ఉన్నప్పుడు ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమాటా పంటకు రక్షణను ఇస్తాయి. ఈ అంతర పంటల సాగు వలన ఎత్తుగా పెరిగే మొక్క పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదాహరణకు టమాటాను జొన్న పంటల్లో సాగు చేసినట్లయితే జొన్న పంట టమాటా పంటకు నీడను ఇవ్వటం ద్వారా చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గించి సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని కూడా సాధించవచ్చు. అలాగే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే బెట్ట పరిస్థితులు గాని లేదా కరువు పరిస్థితులు గాని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పైరు దెబ్బతిన్నప్పుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి ఆదాయాన్ని అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు. ఉదాహరణకు వేరుశెనగలో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే వేరుశెనగ కీలక దశల్లో ఆశించిన వర్షం వస్తే వేరుశెనగ దిగుబడి బాగా వస్తుంది. అలా కాకుండా వేరుశెనగ పంట కాలంలో బెట్ట పరిస్థితి కనుక ఎదురైతే పంట చివరిలో వర్షం వస్తే వేరుశెనగ దిగుబడి తగ్గి నష్టాన్ని కలుగజేస్తుంది. చివర పడిన వర్షం కంది పంటకు ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ఈ కంది పంట ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. వేరుశెనగ పంటలో నష్టం వచ్చినప్పటికీ ఈ కంది పంటలో అధిక దిగుబడిని సాధించినప్పుడు రైతుకు ఎటువంటి నష్టమూ కలగదు. అలాగే అంతర పంటలను సాగు చేయడం ద్వారా చాలా వరకు కీటకాలు, తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. ఉదాహరణకు టమాటాను అలసంద పంటలతో కలిపి సాగు చేసినట్లయితే టమాటాలో బ్యాక్టీరియా వీల్ తెగులు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోతే రెండవ పంట నుండి రాబడి సంపాదించి నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. రైతు పొలం నుండి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. అలాగే వేరుశెనగలో సోయా చిక్కుడు పండించడం వలన ఆకుముడత ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశెనగలో ఆముదం, పొద్దుతిరుగుడు మొక్కలు అక్కడక్కడా వేయడం వలన పొగాకు, లద్దెపురుగు గుడ్లు పెట్టడానికి ఆకర్షింపచేయవచ్చు. అలాగే ప్రతితో పాటు బెండను 1-2 వరుసల్లో వేయటం వలన దీపపు పురుగులు, అలాగే కాయతొలుచు పురుగులు ప్రత్తి నుండి బెండవైపుకు మరలేటట్లు చేయవచ్చు. పత్తిలో కంది పంటను కలిపి వేయటం వలన బూడిద రంగు ముక్కు పురుగు,

కందివైపు ఆకర్షించి చీడ ఉధృతి తగ్గిస్తుంది. పత్తిలో అలసంద, సోయా చిక్కుడు పంటలను సాగు చేయటం వలన రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తీగ కూరగాయల్లో మధ్యలో మినుము పంటను వేయటం వలన పంట ఈగ ఆశించకుండా తగ్గించవచ్చు. కూరగాయల్లో బంతి మొక్కలను సాగు చేయటం వలన భూమిలో ఉన్న నులిపురుగులు నశిస్తాయి. ఈ విధంగా అంతర పంటలను సాగు చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా బహువార్షిక పంటలైన ఉద్యాన పంటలు నాటిన తర్వాత 4 నుండి 5 సంవత్సరాల వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో స్వల్పకాలిక పంటలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, అపరాలు పండించుకోవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి 2 కంటే ఎక్కువ పంటలను కూడా వివిధ అంతస్తుల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటలపై ఆకర్షించి చీడపీడల బారి నుండి ప్రధాన పంటను రక్షించుకోవచ్చు. ఉదాహరణకు ఉసిరి, నేరేడు, సీతాఫలం లాంటి మెట్ట పండ్ల తోటల్లో కూడా 1 నుండి 3 సంవత్సరాల వరకు స్వల్పకాలిక పంటలను అంటే అపరాలను వేసుకోవచ్చు. ఆ తర్వాత పశుగ్రాస పంటలను, అలాగే ఔషధ పంటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంపొందించి సుస్థిర దిగుబడి సాధించడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. కృత్రిమ మేధ, డిజిటల్ వెరిఫికేషన్, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలతో ఆన్లైన్ ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలను మరింత సరళీకృతం చేయాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్నినో దృష్ట్యా సాగు ప్రారంభించిన ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, రైతులకు ఎప్పటికప్పుడు పంటల సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగొంగ సమీపంలోని శివరాంపురం పరిధిలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని చెప్పారు.

0: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగ అభివృద్ది పనులకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో ఉప కేంద్రాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేస్తూ
1: తాళ్లూరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రైతాంగానికి అదేవిధంగా చేంకుర్తి ప్రాంతానికి అన్ని చాట్లకి ఉపయోగం కాబట్టి ఈ సబ్స్టేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. మనం ఉత్పత్తి చేసే కరెంటు అగ్రికల్చర్ గానీ ఇళ్లకు గానీ షాపులకు గానీ ఇండస్ట్రీస్ గానీ వెళ్లాలంటే సక్రమైన సబ్స్టేషన్స్ ఉండాలి, లైన్స్ కూడా ఉండాలని దాంట్లో భాగంగా ఇవన్నీ గౌరవ చేస్తున్నాం. బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద కూడా సూర్యగారు ఎట్లా చేశాము బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.
0: యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అన్నారు. గ్రూప్ 1లో 149, గ్రూప్ 2లో 673, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యర్థులు క్యాలెండర్కు అనుగుణంగా సిద్దమై అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆధునిక వ్యవస్థలతో అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలను భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: అన్ని భూమి లోపల యూటిలిటీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో యాక్చువల్ గా చేస్తున్నాం. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతేకాకుండా అధికార భవనాలు 4,026, అందులో దాదాపు 75% పూర్తి అయిపోయినాయి. మిగతాయి కూడా బహుశా రాబోయే 2-3 నెలల్లో కూడా అవి పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అడ్మినిస్ట్రేటివ్, అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా 2028 ఆగస్టు పూర్తి అయితే ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు
0: పోతుండారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి అభివృద్ది, పుష్కర్ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, నిర్దవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో 2027 గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌదాలో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన నిన్న జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాత్రికేయులతో మాట్లాడుతూ
3: ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాల్కులేట్ చేయడం కంటే మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా ఇచ్చారు తెలంగాణ వాళ్ళు. మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైం కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9 నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం.
0: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని భవిష్యత్ తరాలకు కూడా లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ప్రాతినిధ్య అధికార సంఘాల నాయకులు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాకులను తీసుకోకపోవడంతో పాటు ఉన్న గన్లను మూసివేయడం వల్ల సింగరేణికి నష్టం జరిగిందని అన్నారు. రాబోయే 5-6 ఏళ్లలో సింగరేణి సంస్థ అవసరాల కోసం 9 బొగ్గు బ్లాకు అనుమతి పొందామని తెలిపారు.

0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి డీఆర్సీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలతో ప్రభుత్వ ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. యువత ప్రతిభే ప్రాతిపదికగా జాబ్ క్యాలెండర్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी युव कूटनीतिज्ञान स्वनियुक्ति देशेषु जनस्तरे दृढ़ संपर्कं स्थापयितुं तथा स्थानीय समुदायैः सह भारतस्य संबंधान अधिकं सुदृढ़ीकर्तुं च प्रेरितवान्. सेवातीर्थे भारतीय विदेश सेवायाः गतवर्षीय समूहस्य प्रशिक्षु अधिकारिभिः सह संवादं कुर्वन् श्रीमोदी तान् पारंपरिक कूटनीतिक वृत्ते परे स्व संपर्क जालस्य विस्तारं कर्तुं अथ जनैः सह संपर्कं च सुदृढ़ीकर्तुं प्रोत्साहितवान्. असौ भारतस्य रिक्त संबद्ध शक्तीनां प्रौद्योगिक्या नवोन्मेषेण प्रभावी संप्रेषणेन च सह संयोजनं कृत्वा भारतस्य वैश्विक संपर्कं अधिकं सुदृढ़ीकर्तुं प्रेरितवान्. असौ भारतीयोपक्रमाणाम् अंकीयोपस्थितिं सुदृढ़ीकर्तुं महत्त्वमपि प्रतिपादितवान्. विश्वस्य युवकेषु भारतं प्रति अधिकरुचिं जनयितुं भारत को जानिये इत्येतस्य प्रश्नोत्तर कार्यक्रमस्य उपयोगस्य असौ परामर्शं प्रदत्तवान्. प्रशिक्षु अधिकारिभिः स्वप्रशिक्षणस्य भारतदर्शनस्य च अनुभवाः अभिव्यक्ताः. अस्मिन् समूहे देशस्य विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यश्च आगताः 50 भारतीय विदेश सेवा प्रशिक्षुअधिकारिणः सम्मिलिताः सन्ति. केन्द्रीय गृहमन्त्री अमितशाहः सर्वेभ्यः संस्थानेभ्यः अन्तःप्रवेशस्य विरुद्धं कठोर पदक्षेपाणि स्वीकर्तुं निर्देशं दत्तवान्. नवदिल्ल्याम् ऐषमः नवम राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य उद्घाटनं कुर्वन् श्रीशाहः निर्देशितवान् यत् बहुसंस्थानकेन्द्रस्य मञ्चे उपलब्धानां सूचनानां कृत्रिमबुद्धिमत्तायाः आधारेण विश्लेषणं करणीयं, येन विविधराष्ट्रियसुरक्षाह्वानानां प्रतिकाराय मानकसञ्चालनप्रक्रियाः निर्मातुं शक्यन्ते. सम्मेलनस्य प्रथमदिने राष्ट्रियसुरक्षायाः महत्वपूर्णेषु पक्षेषु चर्चा अभवत्. तेषु आतंकवाद विरोधी आह्वानानां प्रतिकारः बहुसंस्था

0: ज्ञानकेन्द्रमाध्यमेन गुप्तसूचनानाम् एकीकरणम् विश्लेषणम् कार्यान्वयनम् च मादकद्रव्याणाम् नियन्त्रणसम्बद्धदृष्टिपत्रम् अवैधप्रवासिनाम् परिचयः निर्वासनम् च तथा तेषाम् प्रतिकाराय नीतिनिर्माणम् इत्यादयः विषयाः सम्मिलिताः आसन्। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः क्रेमलिन इत्यत्र रूसस्य राष्ट्रपतिना व्लादिमीर पुतिन इत्यनेन सह मेलनं कृतवान्। उपवेशने द्विपक्षीय व्यापारः आर्थिक सहयोगः अथ आगामि उच्चस्तरीय शिखर सम्मेलनानि चेत्यादिषु विषयेषु चर्चा अभवत्। रूस स्थितः भारतस्य राजदूतः विनय कुमारः एवञ्च संयुक्त सचिवः मयंक सिंहः अपि भारतीय प्रतिनिधिमण्डलस्य सदस्यौ आस्ताम्। उपवेशनावधौ डॉ एस जयशंकरेण विशेषतः आर्थिक सहयोगे व्यापार क्षेत्रे अथ ऊर्जा क्षेत्रे च भारत रूसयोः सहमतिं सुदृढीकर्तुं प्रतिपादितम्। राष्ट्रीय सुरक्षा परामर्शदाता अजीत डोभालः ह्यः चीनस्य द्विदिवसीय यात्रायै बीजिंग नगरं प्राप्तवान्। असौ अद्य स्वीय चीन देशस्य समकक्षेण विदेशमन्त्रिणा वांग यी इत्यनेन सह उभयोः देशयोः सीमाविवाद सम्बद्ध विषये विशेष प्रतिनिधीनां वार्तायाः पञ्चविंशतितमे चरणे भागं ग्रहीष्यति। ह्यः वार्ताहर सम्मेलने विशेष प्रतिनिधीनां वार्ताम् उद्घोषयन् चीनदेशस्य विदेश मन्त्रालयस्य प्रवक्ता लिन जियान उक्तवान् यत् डोभालः वांग यी च सीमाविवादस्य अतिरिक्तम् अन्येषु विषयेषु अपि घनचर्चां करिष्यतः। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य एम्स्टेलविन नगरे आयोजिते एफआईएच इत्यस्य विश्वचषकस्य पूल क्रीडायां भारतीय पुरुषदलं अर्जेंटीना दलेन पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम ఈ రోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనం సమర్పణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు, అనంతరం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదాన ప్రాముఖ్యత అవగాహన, జాతీయ అంధత్వ నియంత్రణ మరియు దృష్టిలోపాల కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సంగ్రామ స్వరాలు శీర్షికన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఆచార్యులు ఎన్జి రంగగారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:30 వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై సోమసుందరం గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే తిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 12:10 లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 జీవన్ లహరి కార్యక్రమంలో నా నట ప్రస్థానం డాక్టర్ కె వెంకటాచార్యులు గారితో పరిచయం వింటారు. 1:30 వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో గుండెదడ ఆందోళన గుండెపోటుకు దారితీస్తాయా డాక్టర్ కీర్తిక గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు. 2:30 లలిత సంగీతం వింటారు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 ఐసా వర్దావ్ 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని కె సరస్వతి, విద్యార్థిని టి మోక్షచంద్రిక. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొమ్మ జ్యోస్తుల సద్గురు

చరణ్ గారి డోలు లైవ్ విన్యాసం వింటారు. ఆది తాళం 5 గంటలకు చిత్రతరంగిణి ఫిల్మ్ గీతలు వింటారు. 5:30 యువవాణి, 6:30 పల్లె సీమలు బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని రుద్రవరం ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం గుంటూరు లామ్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు మరియు స్కిల్ ఇండియా లబ్ధిదారు భవానీ గారు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కింద సమర్పణ. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:00 శ్రీ అరసవెల్లి కృష్ణ గారి స్వీయ కవితలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్. 10:00 పాండవుల రాజసూయ యాగం హరికథా గానం వింటారు. కథకురాలు శ్రీమతి ముగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. 11:10 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చా వేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకాన్ని అమలు చేయడం కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కురప్పించి విచారణను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం,

0: విశ్లేషణ, కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుణ్ణి కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు స్వాగతించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: Progress on market access, removal of tariff and non-tariff barriers, strengthening payment mechanisms and stronger business-to-business engagement will be critical for addressing this imbalance and achieving our shared objective of $100 billion in bilateral trade by 2030.
0: Kendra Vidya Shaka Mantri Prahlad Joshi, Vishwa Vidyalaya Nidhula Sangham, UGC, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. వార్తలు వింటున్నారు. దేశంలో రసాయనిక రంగం 2040 నాటికి $1 trillion లక్ష్యాన్ని చేరుకోవాలని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అడ్డంకులను గుర్తించి సూచనలను కాలపరిమితితో కూడిన చర్యలుగా మార్చడమే లక్ష్యంగా పరిశ్రమలతో నిరంతరం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికి నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ది, బలమైన దేశీయ తయారీ సామర్థ్యాలు అవసరమని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్దికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ రసాయన, పెట్రోకెమికల్ రంగంతో సహా అన్ని రంగాల్లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, భవ్య రసాయన్, బొగ్గు గ్యాసిఫికేషన్, రేర్ ఎర్త్ కారిడార్లు, క్రిటికల్ మినరల్ మిషన్ వంటి పథకాలను, అలాగే పన్ను సంస్కరణలు, కార్మిక సంస్కరణలను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేవలం నియంత్రణలకే పరిమితం కాకుండా చురుకైన వృద్ది భాగస్వామిగా మారుతూ పరిపాలనా భారాలను తగ్గించి పెట్టుబడుల దీర్ఘకాలిక మనుగడకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. దేశ ప్రజలకు తపాలా శాఖ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్ సేవ యాప్, డాక్ మిత్ర యాప్లను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ప్రారంభించారు. అలాగే 10 రాష్ట్రాల్లోని పునరుద్ధరించిన 14 పోస్టాఫీసు భవనాలను సింధియా ప్రారంభించారు. డాక్ మిత్ర యాప్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు డిజిటల్గా సాధికారత సాధించి తమ పనులను మరింత సులభంగా, వేగంగా నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింధియా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తపాలా సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా రాబడిని ఆర్జించిందని తెలియజేశారు. 2025-26 సంబంధించి

0: త్రైమాసికంతో పోలిస్తే ఇది 22% వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు.
1: డాక్ మిత్ర యాప్ హమారే గ్రామీణ డాక్ సేవకో కే లియే తాకి జో సేవాయే ఉపభోక్తాఓ కో హమే దేనా హో వో సుగమతా కే సాథ్ ఔర్ సురక్షిత్ వాతావరణ మే హమ్ లోగ్ దే పాయే. పహలే అనేక్ సేవాఓ కే లియే అలగ్ అలగ్ సిస్టమ్స్ కో ఫాలో కర్నా పడతా థా. అబ్ సారే ప్రాసెసెస్ కో ఏక్ హీ యాప్ మే కేంద్రిత్ కర్ హమారే ఉపభోక్తాఓ కే లియే సుగమతా దేనే కే లియే యే గ్రామీణ డాక్ సేవకో కే హాతో మే యే యాప్ దియా గయా.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా వినండి.
1: ఆలోచన లోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు.
2: వృక్షాలు చెట్లు భూమిపై జీవకోటికి ప్రాణాధారాలు. ఇవి మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ని, ఆహారాన్ని, నీడని, వర్షాలని అందిస్తాయి. చెట్టులేని జగత్తుని ఊహించలేం కదా. చిన్న విత్తనం చెట్టుగా ఆవిర్భవించి శాఖోపశాఖలై విస్తరిస్తుంది. పాదచారులకు నీడనిచ్చి సేద తీరుస్తుంది. కమ్మని పళ్లను ఆహారంగా ఇచ్చి ఆకలి తీరుస్తుంది. పక్షులు గూడు కట్టుకునేందుకు చోటిస్తుంది. చల్లని గాలినిచ్చి నూతనోత్తేజం నింపుతుంది. తనను తాను కాల్చుకుని మనిషికి ఆహారాన్ని వడ్డిస్తుంది. చనిపోయిన మనిషికి వాహనమవుతుంది. చితిరూపంలో శయిన సుఖాన్నిస్తుంది. ఇన్ని ఇచ్చిన చెట్టుకి మనమేమిస్తున్నాం అన్నదే ప్రశ్న. చెట్టు వర్షానికి వశీకరణం. చెట్టు లేనిదే వర్షం చుక్క రాలడం గగనమవుతుంది. అందుకే చెట్టు గొప్పతనాన్ని మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు ఇలా చెప్పారు. చిలుకను పెంచుకున్నాను, రెక్కలు రాగానే ఎగిరిపోయింది. పావురాలను పెంచుకున్నాను, తోడు దొరకగానే ఎగిరిపోయాయి. మొక్కను పెంచుకున్నాను,

0: ఎగిరిపోయిన ఆ చిలుక పావురాలు చుట్టు మీదకు వచ్చి వాలాయి అన్నారు. ఎంత గొప్ప సందేశం! మనం ఎంత ప్రేమను పంచినా రెక్కలు రాగానే ఎగిరిపోయిన పక్షులు కూడా తన పెరటిలో నాటిన మొక్కపైకి వచ్చి వాలాయంటే చెట్టుది ఆత్మీయ ఆలింగనం. సమస్త జీవరాశులకు జీవం పోసి సంజీవని, పాదులో నీళ్లు పోసి పెంచిన వారి పంచను వీడని ఆత్మీయత అనుబంధం. అలాంటి మొక్కలను నరికి వెరైటీ కోసం కొరటన్స్ను పెంచుతున్నారు. మనిషి బోన్సాయి మొక్కలా కుచించుకుపోతున్నాడు. ఓ మనిషి, తెలుసుకో, నీకు చెట్టుకి అవినాభావ సంబంధం ఉంది. అందుకే నిన్ను చెట్టంత మనిషిని, చెట్టంత ఎదిగాడని అంటున్నారు. చెట్టుని నరకడమంటే అమ్మ మీద గొడ్డలిని ఎక్కుపెట్టినట్లే. ప్రకృతిని ప్రేమిస్తే చాలు, అది అమ్మలా హక్కును చేర్చుకుంటుంది, మన ఆలనా పాలనా చూస్తుంది. ప్రకృతి అమ్మ ఒడిలాంటిదే. చలికాలం వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. నీ నీడను నువ్వే నరుక్కుంటే ఎటూ దిక్కుతోచని వాడిలా చౌరాస్తాలో ఒంటరిగా మిగిలిపోతావు. జాగ్రత్త! ప్రతి ఒక్కరూ ఒక మొక్క ఎదిగినప్పుడు ఆకాశంలో నక్షత్రాలులాగా భూమి మీద మొక్కలు వెలుగులునిస్తాయి. నక్షత్రాలను లెక్క కట్టలేనట్లు భూమి మీద మొక్కల్ని లెక్క కట్టలేని స్థితి వచ్చిన నాడు ఈ దరిత్రి శోకం నుంచి బయటపడి ఆనందంతో వృక్షో రక్షితి రక్షితః అంటూ శ్లోకాలు వల్లిస్తుంది. పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారార్థమిదం శరీరం. ఆవుని ఎవరడిగారిని పాలిచ్చి ఆకలి తీరుస్తుంది? నదులు ఎవరడిగితే ప్రవహిస్తూ దాహం తీరుస్తున్నాయి? ఎవరడిగితే వృక్షాలు ఫలాలనిస్తున్నాయి? పరోపకారమే పరమార్థంగా నదులు, గోవులు, వృక్షాలు ఇన్ని పనులు చేస్తుంటే ఆలోచనా జ్ఞానం ఉన్న మనుషులం వాటిని ఆదర్శంగా తీసుకుని పరోపకారార్థం ఏదో చేయాలి, జీవితాలను సార్థకత్వం చేసుకోవాలి. ఒక కవి ఓ అద్భుతమైన మాట చెప్పాడు. తన స్వార్థం చూసుకునేవాడు కుక్కను పెంచుకుంటాడు, సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు మొక్కని పెంచుకుంటాడు అన్నాడు. మనం కూడా సొంత లాభం కొంత మానుకొని, ప్రతి వ్యక్తి చేతిలో ఓ సెల్ఫోన్ ఉన్నట్లు భూమాత ఒడిలో మొక్కై ఎదగాలి.
1: ఇంతవరకు మీరు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం విన్నారు. సమర్పణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు.
2: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో తర్వాత నేత్రదాన పక్షోత్సవ సందర్భంగా నేత్రదాన ప్రాముఖ్యత అవగాహన, జాతీయ అంధత్వ నియంత్రణ మరియు దృష్టిలోపాల కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: 15 రోజుల పాటు జరిగే ఈ నేత్రదాన పక్షోత్సవాల గురించి, నేత్రదానం ప్రాముఖ్యత గురించి జాతీయ అంధత్వ నియంత్రణ మరియు దృష్టిలోపాల కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి సునీల్ కుమార్ నాయక్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ నేత్రదాన ప్రాముఖ్యత గురించి ఇంకా ఇతర వివరాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ బి సునీల్ కుమార్ నాయక్ గారు.
4: నమస్కారం అండి.
3: సార్, ముందుగా నేత్రదాన ప్రాముఖ్యత గురించి, ఇప్పుడు మీ సంస్థలో చేసే కార్యక్రమాల గురించి ముందుగా మా శ్రోతలకి.
4: ఈ 41 జాతీయ నేత్రదాన పక్షోత్సవం 25 ఆగస్టు నుంచి 8 సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో అన్ని 28 జిల్లాల్లో నిర్వహిస్తున్నామండి. ఈ జాతీయ అంధత్వ మరియు దృష్టిలోపాల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క నేత్రదానం గురించి ప్రతి వ్యక్తికి అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తూ, మీటింగ్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ, ర్యాలీలు అంటే నేత్రదానం పైన అవగాహన చాలామంది ప్రజలకు ఏంటంటే, ఇప్పుడు మనకు నేత్రదానం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తన కంటిని డొనేట్ చేయడం, అంటే కంటిని అంటే కంటి భాగం అంతా కాదు, ఒక చిన్న బటన్, బటన్ ఇన్ ద సెన్స్ మన జీన్స్ ప్యాంట్ బటన్ అంత చిన్న బటన్ని మన ఎక్సైజ్ చేసి ఆ బటన్ని ఒక మీడియంలో ప్రిజర్వ్ చేసి ఎవరికైనా, ప్రజలకి ఎవరికంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి రోజు క్రాకర్స్ కాలుస్తారు, కాల్చినప్పుడు సడన్గా చిన్నపిల్లలకే ఒక్కొక్కసారి ఆ క్రాకర్స్ తగిలి కంటి చూపు ఒపాసిటీ అంటాం, ఒపాసిటీ అంటే మసకబారడం, కంటి ముందు ఒక చిన్న డెలికేట్ వస్తువు కార్నియా అంటాం, ఈ కార్నియాలో పలు లోపాలు వస్తాయి, ఫిజియలాజికల్గా వస్తాయి, పెథలాజికల్గా వస్తాయి.

0: ఫిజియలాజికల్గా అంటే పుట్టుకతోనే కొంతమంది ఒపాసిటీ అంటాం, అంటే మసకబారితనం. ఐస్ ఉంటుంది, ఐస్ క్యూబ్లో ఎట్లయితే తీసి మనం చూస్తే మసకగా ఉంటుంది, అట్లా కంటిలో మసకతనం వస్తుంది, అట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. రెండవది పెథలాజికల్గా అంటే జబ్బుల వల్ల, మెనీ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. దీంతోపాటు ట్రామా అంటాం. ట్రామా అంటే కార్ యాక్సిడెంట్స్ కానీ, అద్దం గుచ్చుకోవడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ, ఇంకా ఇతరితర సమస్యల వల్ల వచ్చే ఒపాసిటీస్ వల్ల, అప్పుడు ఆ యొక్క కార్నియా అనేది ఫర్దర్ రిజాల్వ్ కాదు. సెంట్రల్ ఒపాసిటీ అంటాం, సెంట్రల్ అంటే మధ్యలో కానీ ఏమన్నా మసక బారితే చూపు అనేది కంప్లీట్గా లాస్ అవుతుంది. ఎందుకంటే మనకు 95% ఆఫ్ ద చూపు సెంట్రల్, అంటే మ్యాక్యులర్ విజన్ అంటాం, 95% ఆఫ్ ద చూపు మ్యాక్యులర్ నుంచి వస్తుంది. సో ఆ సెంట్రల్ విజన్ కానీ పోయినప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క కార్నియాని తీసి ఈ ఏదైతే బటన్ ఉందో వైబిలిటీ తీసుకెళ్ళి అమర్చబడుతుంది. ఇలా అమర్చబడితే ఖచ్చితంగా ఆ పర్సన్కి చూపు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి.
1: సార్, అసలు నేత్రదానం చేయడానికి ఎవరు అర్హులు?
0: నేత్రదానం చేయడానికి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్, ఎక్సెప్ట్ కంజినిటల్తో సమస్యలతో ఉన్నవారు, వాళ్లకు ఎనీ అదర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కంటికి ఉన్నవారు కాకుండా రిమైనింగ్ ఎవరైనా కానీ నేత్రదానం చేయొచ్చు. దానికి ఏంటంటే నేత్రదానం చేసిన తర్వాత కూడా ఈ కార్నియాస్ అనేటివి పలు భాగాలుగా, అంటే పలు రకాలుగా ఉపయోగపడతాయి. థెరపెటిక్ అంటాం, థెరపెటిక్ ఒకటి, పెనిట్రేటింగ్ కెరటోప్లాస్టీ అంటాం. సో థెరపెటిక్, పెనిట్రేటింగ్ కెరటోప్లాస్టీస్, దీంతో భాగంగా ఏంటంటే కొన్ని కార్నియాస్ రీసెర్చ్ పర్పస్ కోసం కూడా వాడే ఉంటుంది. ఎందుకంటే దాని వైబిలిటీ చూసి దాంట్లో ఎండోథీలియం అని ఫిఫ్త్ లేయర్ ఒకటి ఉంటుంది, ఆ లేయర్లో సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్లో కౌంట్ బట్టి దే విల్ క్లాసిఫై ఇది ఎలా ఉంటుంది, దీని ఎలా అనేది. సో ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసే కార్నియాస్ అన్నీ కొంచెం లైవ్లీగా ఉండి, సెల్ కౌంట్ కరెక్ట్గా ఉండి, అన్ని విధాలుగా కొన్ని టెస్టులు చేసినప్పుడు ఆ టెస్ట్కన్నీ ఫిట్నెస్ అయితే ఆ కార్నియాస్ మాత్రమే అమర్చబడతాయి. రిమైనింగ్ కార్నియాస్ మనము థెరపెటిక్గా వాడుకుంటాం.
1: సార్, ఒక వ్యక్తి ఇప్పుడు నేత్రదానం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి చేసిన నేత్రాలు ఎంతమందికి ఉపయోగపడతాయి?
0: ఒక వ్యక్తికి 2 eyes. సో పాసిటీ కానీ జనరల్గా ఒక కంటికే యూజువల్గా దెబ్బతింటుంది. సో ఒక కంటి డొనేట్ చేసేది 2 persons ఉపయోగపడే ఛాన్సెస్ అనేది ఉంటుంది.
1: నేత్రదానం చేయాలనుకునే వాళ్ళు కళ్ళను ఇప్పుడు మీరు ఎలా సేకరిస్తారు? ఉదాహరణకి ఒక వ్యక్తి బ్రతకుండగా అతను నేత్రదానం చేశాడు, చనిపోయిన తర్వాత మీరు ఎలా?
0: సో ఇప్పుడు NPCBVI పోర్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో DBCS, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని ఉంటుంది. ఆ DBCSకి ఒక చైర్మన్ ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ వహిస్తారు, DMHO గారు వచ్చేసి వైస్ చైర్మన్ పదవిని వహిస్తారు, అండ్ మెంబర్ కన్వీనర్గా ఒక DPM, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ఉంటారు. సో ఆ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ని కన్సల్ట్ అయితే వాళ్లకు తగిన ఎలా ఏ విధంగా డొనేట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, అవన్నీ వాళ్ళు దారి చూపిస్తారు. ఇందులో భాగంగా మనకు ఐ బ్యాంక్స్ ఉంటాయి, ఐ డొనేషన్ సెంటర్స్ ఉంటాయి, ఐ కౌన్సిలర్స్ ఉంటారు, ప్రైవేటు పబ్లిక్ అన్ని పార్ట్నర్షిప్తో చేస్తూ ఉంటాం. దీంట్లో భాగంగా మనకు ఆ యొక్క DBCS రీచ్ చేయగలిగితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో DPM గారు, ఆరా జనరల్ హాస్పిటల్స్లో DPM అని ఉంటారు పోస్టులు, అతనికి అప్రోచ్ అయితే ఈ ప్రొసీజర్ అంతా అతను క్యారీ ఆన్ చేస్తారు. అదేవిధంగా మనకు పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసెస్ అని మొత్తం స్టేట్ అంతా ఉన్నారు. ఒక్కొక్క జిల్లాలో 5 to 10 చొప్పున ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ అయినా కానీ దే విల్ క్లియర్లీ గైడ్ యూ ఫర్ దిస్. అందులో భాగంగా NGOs అడగచ్చు, హాస్పిటల్స్ అయినా అడగచ్చు. దీంతో భాగంగా ఐ డొనేషన్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, కానీ తక్కువ క్వాంటిటీలో ఉన్నారు.
1: సార్, ఇప్పుడు కళ్ళు దానం చేసిన వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన 8 hours మీరు ఆ కళ్ళు సేకరిస్తే ఉపయోగపడతాయి?
0: సో బెటర్ యూజువల్గా మేమేందంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్ అనేది ద బెస్ట్ థింగ్. ద మోర్ లేట్ అయ్యే కొద్దీ దాని యొక్క వైబిలిటీ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతుంది. యూజువల్గా ద బెస్ట్ థింగ్ ఈజ్ ఐ సజెస్ట్ 3 hours లోపల చేస్తే మరీ మంచిది. వితిన్ ద 3 hours ఇట్ షుడ్ బి.
1: ఇప్పుడు ఈ పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం గురించి ప్రజలకు మీరిచ్చే సందేశం?
0: నేత్రదానం గురించి ప్రతి ఒక్కరు అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఇంటెన్స్ నీడ్. ఎట్లా అంటే ఒకరు ఇస్తే కానీ ఇంకొకరికి అందదు, అలాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, యువత మరియు విద్యార్థులు అందరూ నేత్రదాన భాగమత్యకు తమ కుటుంబాలకు, విద్యా సంస్థలకు మరియు సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. సో దీనికి ఏంటంటే

0: ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయండి, చూపును ప్రసాదించండి. ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ఈ కార్నియల్ అంధత్వంలో బాధపడుతున్న వారిని ఆశ మరియు చూపును అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నాను.
1: ఇప్పుడు నేత్రదానం చేసే వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి కదా, ఆ అపోహలు

0: బటన్, అది జస్ట్ మీకు చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఇట్ విల్ బి
1: ఓకే ప్యాంట్ గుండి అంత,
0: అంతే ప్యాంట్ గుండి బెస్ట్ వచ్చి మన ఫార్మల్ ప్యాంట్ గుండి కన్నా చిన్నదే అంత మాత్రమే తీసి ఆ రెప్పను సూచన చేస్తాం. సో దట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఐ అనేది ఎటువంటి పరిస్థితిలో డీరేంజ్ అవ్వదండి.
1: ఇప్పుడు ఈ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు కదా, ఈ పక్షోత్సవాల్లో ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? మరి
0: ప్రతి సంవత్సరము పక్షోత్సవాలు అనేది గ్యారంటీగా చేస్తాం, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో ఇంత మనకున్న రూరల్ పాపులేషన్ ఇంకా చాలామందికి చాలా రకాల సందేహాలు అపోహలు ఉన్నాయి. సో ఈ అపోహలు అనేటి క్లియర్గా ప్రతి ఒక్కరు నూకన్ కార్నర్ ఆఫ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రజానికానికి ఈ యొక్క నేత్రదానం యొక్క ఇంపార్టెన్స్, రేపు అదే మనకు ఒకవేళ మన ఇంట్లోనే ఒపాసిటీ కానీ వచ్చినప్పుడు ఎలా ఏ విధంగా మనం సేవ్ చేయొచ్చుకో అట్లా ప్రతి ఒక్కరు అవగాహన వస్తే, ఎందుకంటే మనకు డబల్ ద లోడ్ ఉంది. అంటే ఏంటి, కార్నియల్ బ్లైండ్నెస్ అనేది డబల్ ఉంది. సో ఓన్లీ 50% ఆఫ్ ద డొనేషన్స్ ఇంకా జరుగుతున్నాయి త్రూఅవుట్ ఇండియా మొత్తం తీసుకుంటే. సో అందులో భాగంగా ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది, ఎందుకంటే ఆ లోడ్ని ఆ గ్యాప్ని క్లియర్ చేయడం కోసం ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ ఐఈసీ యాక్టివిటీస్ అన్నీ చేసి ప్రజల్లో ఈ యొక్క నేత్రదానం చేయడానికి ప్రోత్సహించేటట్టు చేస్తుంటాం.
1: సర్వేంద్రియానం నయనం ప్రమాణం అంటారు కదా.
0: అవునండి. ఇప్పుడు
1: నయనంతో పాటు ఇతర అవయవాలు కూడా దానం చేయొచ్చు కదా.
0: అవునండి, చేయొచ్చు. బట్ ఇతర అవయవాలు దానం చేయడానికి, నేత్రం దానం చేయడానికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. కొన్ని ఆర్గాన్స్ వచ్చేసి ఆఫ్టర్ డెత్ దే విల్ నాట్ బి వయబుల్.
1: ఓకే.
0: బికాజ్ మిగతా అన్నిటికీ బ్లడ్ సప్లై అనేది ఉంటుంది, మిగతా అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై ఉంటుంది. కానీ కంటికి కార్నియాకి ఏంటంటే బ్లడ్ సప్లై లేకపోయినా కార్నియా విల్ బి వయబుల్.
1: అదే ఎంత సమయం వరకు అలా ఉంటుందండి?
0: బెస్ట్ అది చెప్పాను కదండి, టైం డిలే. యూజువల్గా మనం బుక్స్ థియరిటికల్ ప్రకారము ఇట్ విల్ టేక్ 6 hours అంటారు. లేను, ఐ సజెస్ట్ బెస్ట్ విత్ ఇన్ 3 hours. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ ఈస్ ద బెస్ట్. చనిపోయిన అట్ ద అర్లియస్ట్ మనం కానీ చేయగలిగితే ఆ వయబిలిటీ అనేది, ఇప్పుడు మీకు ఏదైనా అంతే ఒక వస్తువు వయబుల్ ఉన్నప్పుడు, అంటే పండు చెట్టుకు అనుకున్నంత వరకు దాని వయబిలిటీ ఉంటుంది. ఒకసారి రాలి కింద పడిన తర్వాత ఇట్ స్టార్ట్ డిజనరేటింగ్. ఇన్ ద సేమ్ టైం కార్నియా కూడా ఏంటంటే బెస్ట్ థింగ్ ఈస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెత్ తీసుకుంటే
1: సరే. ఇప్పుడు
0: మచ్ యూస్ఫుల్.
1: నేత్రదానం చేసేవాళ్ళకి కొన్ని సందేహాలు కానీ అపోహలు కానీ ఉంటాయి. మెల్లకన్ను ఉన్న వాళ్ళు ఇవ్వచ్చిన, లేకుంటే దెబ్బ తగిలిన వాళ్ళు ఇవ్వచ్చిన, లేకుంటే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఇవ్వచ్చిన, ఇలాంటి రకరకాల అపోహలు ఉంటాయి కదా. వీళ్ళకి మీరు ఇచ్చే
0: మీరు చెప్పినట్టు దీంట్లో దెబ్బ తగిన వాళ్ళు కార్నియల్ ఒపాసిటీ కానీ ఉంటే, అంటే ట్రాన్స్పరెంట్ కార్నియా అంటాం. ఆ కార్నియా అనేది ట్రాన్స్పరెంట్, చూపు హై మయోపియా అంటాం, ఎక్కువ మయోపియా ఉండే రిఫ్రాక్టివ్ పవర్స్ ఉన్న వాళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వయబిలిటీ చాలా తక్కువైపోతుంది. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఇవ్వచ్చు. యాక్సిడెంట్లో కంటికి ఏం సమస్య లేకపోతే డెఫినెట్గా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఇవ్వచ్చు. మీరు అడిగిన ప్రశ్నలో కార్నియాకి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ వరకు బాగుండి, కార్నియాలో ఒపాసిటీ ఏం లేకుండా, ఇతర సమస్య ఏమి ఇన్ఫెక్షన్స్ కానీ లేకుంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. యూజువల్గా ఓల్డ్ ఏజ్లో ఏంటంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ ది ఏదైతే మనకి ఎట్లయితే జుట్టు తెల్లబడుతుందో, ఆబ్వియస్గా కార్నియా కూడా ఓల్డ్ ఏజ్డ్ ప్రాసెస్లో ఖచ్చితంగా వేర్ అండ్ టేర్ అనేది నడుస్తుంది. సో అలాంటి కార్నియాస్ హౌ ఎవర్ వయబుల్ అనేది మనం టెస్ట్ చేసి చూసి మైక్రోస్కోప్ కింద అంతా చెక్ చేసిన తర్వాత దెన్ విల్ సీ దట్ వెదర్ ఇట్ ఇస్ ఫిట్ ఆర్ నాట్ అని చూస్తాం.
1: ఇన్ కేసు ఇచ్చిన తర్వాత అది మరొకరికి పెట్టడానికి ఉపయోగపడలేదు, అప్పుడు మీరు
0: రీసెర్చ్ పర్పస్ వాడతారు. రీసెర్చ్ పర్పస్,
1: ఓకే, పరిశోధన కోసం,
0: పరిశోధన కోసం కూడా వాడతారు.
1: డాక్టర్ సునీల్ కుమార్ గారు, ఇప్పుడు ఈ అవగాహన సదస్సులు పెట్టక ముందు పెట్టిన తర్వాత గత 5-6 సంవత్సరాలు కానీ లేదా 10 సంవత్సరాలు కానీ ఈ పక్షోత్సవాలు చేసిన తర్వాత నేత్రదానం చేయడానికి ముందుకొచ్చిన వారి సంఖ్య ఏమైనా పెరిగిందా?
0: అవునండి, ఈ కార్నియా సేకరణలో ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా మెరుగుపడింది. ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, కంటిదానం పట్ల సానుకూలత స్పందించి మరియు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల సమన్వయంతో కార్నియా సేకరణలు మంచి పురోగతి సాధిస్తోంది. 2019-20 నాటికి 4503 కార్నియాలు ఆ సంవత్సరంలో సేకరించాం. 2020-21 783, 2021-22 2354, 2022-23 5721, 2023-24 5039. గణనీయంగా 2024-25 612, 2025-26 అనేది ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి ఆల్రెడీ మనం ఇప్పటికీ 1819 కార్నియాలు సేకరించాము. ఈ యొక్క పక్షోత్సవాలతో ఇంకా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా బాగా చేస్తామని కోరుకుంటున్నాం.
1: చాలా సంతోషం సార్. నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నేత్రదాన ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన ఏ విధంగా కల్పించుకోవాలి, నేత్రదానం అందరూ చేయొచ్చును, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కాబట్టి ప్రజలు అవగాహన కల్పించుకోవాలని జాతీయ అంధత్వ నియంత్రణ మరియు దృష్టిలోపాల కార్యక్రమం జాయింట్ డైరెక్టర్

0: డాక్టర్ బి సునీల్ కుమార్ నాయక్ గారు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. మీరు ఇంతవరకు నేత్రదాన పక్షోత్సవ సందర్భంగా నేత్రదాన ప్రాముఖ్యత అవగాహన జాతీయ అంధత్వ నియంత్రణ మరియు దృష్టిలోపాల కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమం తర్వాత సంగ్రామ స్వరాలు శీర్షికన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఆచార్యులు ఎన్జి రంగగారి ప్రసంగం వింటారు.
2: సంగ్రామ స్వరాలు శీర్షికన స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకాలతో కూర్చిన కార్యక్రమంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఆచార్య ఎన్జి రంగగారి ప్రసంగం వింటారు.
3: ప్రకాశం గారి గురించి అందరికీ తెలిసిన విషయాలు అనేకం ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమంటే, ఆయన లక్షలు సంపాదించారు, లక్షలు ఖర్చు పెట్టేశారు. ఫస్ట్ క్లాసులోనూ పోతుండేవారు, థర్డ్ క్లాసులోనూ పోతుండేవారు. కానీ ఆయన బీదల మనిషి, ఆయన హృదయం ప్రజల యొక్క అవసరాల గురించి తాపత్రయపడుతుండేది. వాళ్ళకి కష్టాలు కలిగినాయి అంటే ద్రవించిపోతుండేది. ఆయన మనసంతా కూడా గ్రామాల్లో ఉండేది. ఒకప్పుడు గ్రామస్తుడే ఆయన, దేవరంపాడులో పుట్టాడని అంటారు. కొంతమంది ఏమో వల్లూరులో మావాడు అని అంటారు. ఒంగోలులో ఉండినారు, రాజమండ్రికి కూడా ఎక్కారు, మద్రాసుకు చేరారు. మద్రాసు నాదేనన్నారు. ఈ ఆంధ్రులకు అందరికీ పిచ్చెత్తేట్టుగా చేశారు. ఈ మద్రాసు అంతా మందే, మనమే పట్టుకోవాలి. ఇన్ని చేసిన ఆయన హృదయం అంతా కూడా గ్రామాల్లోనే ఉండేదండి. కోర్టుల నుండి వదిలేసిచ్చారు మహాత్మా గాంధీ మాటతో, కోర్టును బహిష్కరించేశారు. ఆ సమయంలో 3-4 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తామందని అన్నారు. అటువైపున సిఆర్ దాస్ వదిలేశాడు, మరోవైపున మోతీలాల్ నెహ్రూ వదిలేశాడు. మాకేమో కొంత గర్వం కలిగింది, ఓహో మన ఆంధ్రుడు కూడా లక్షలు సంపాదిస్తూ వదిలేసేశాడు, విసిరి పారేశాడు, దేశం కోసం వస్తున్నాడు అని వచ్చేశాడు. అది అయితే నేను అప్పుడు గెలవల. తర్వాత చాలా సంవత్సరాలకు ఆ దేశాల నుండి తిరిగి వచ్చాను నేను. ఇక్కడ ఏదో ప్రొఫెసర్ అయిన పచ్చపాసులో ఇంతలోకి ఈ సైమన్ కమిషన్ వచ్చేసింది మన దేశానికి. దాని మీద మన వాళ్ళందరి కోపం, వీళ్ళెవరు తెల్లవాళ్ళు వచ్చేసి భారతీయులకు స్వరాజ్య అర్హత ఉన్నదా లేదా అని చెప్పి విచారించేదానికి వీళ్ళకి ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి హక్కు, ఏమి గర్వం అనే తీవ్రమైనటువంటి భావంతో మన వాళ్ళు తిరుగుపడ్డారు. తిరుగుబడి మాకు వద్దుపోమన్నారు, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమనేటప్పుడు హడావిడి జరిగింది మద్రాసులో. దాని గురించి చాలామంది చెప్పారు, వినుకున్నారు. మన వాళ్ళందరికీ తెలిసిందే ప్రకాశం గారు ఆనాడు ఏమి ఎలాగ విహారం చేశాడో ఏమిటో. నా అదృష్టవశాత్తు నేను ఆనాడు ఉన్నా ఆ సైకిత స్థలంలో. నేను ప్రొఫెసర్ని, గొప్ప ఉద్యోగం ఉన్నారప్పుడు వైస్ ప్రిన్సిపాల్ అంతగా ఉండినాను. అలాంటప్పుడు నేను పోవచ్చునా పోకూడదా, ఎవరు నన్ను అడ్డగించేది, వెళ్ళినా. నా స్టూడెంట్స్ అందరితో కూడా కలిసిపోయినాం, చూచామైన. ఓహో ఏం చెబుతూ, రోమక చరిత్ర చెప్పేవాడిని నేను, గ్రీస్ చరిత్ర చెప్పేవాడిని ఆ బిఏ ఎంఏ వాళ్లకు. అందువలన నాకు అప్పటి చక్రవర్తులు ఎలాగ నడుస్తూ ఉండేవాళ్ళు ఏమిటో కొంతగా గమనంలో ఉంది. రోమ్లో ఉండిన ఆ చక్రవర్తులు యొక్క విగ్రహాలని కూడా చూచిన, గ్రీసులోనూ చూచిన, ఏథెన్స్లో. నా మనసులోకి వచ్చింది, ఏమో గ్రీసు నుండి వచ్చాడా ఇతడు, రోమ్ నుండి వచ్చాడా ఇతడేమో ఆ చక్రవర్తిలాగా ఉన్నాడే, ఏమిటి వక్షస్థలం, ఈ అడ్డంగా వల్లెవాటు వేసుకున్నటువంటి యొక్క ఈ శాలువ, అట్లా కనపడ్డాడు. అంతటి ధీరత్వం, ఆ శక్తి, ఆ బలం అంతా కనపడ్డాయి ఆయనలో. నిలబడ్డాడు వాళ్ళ ముందు. నాకు ఎలాగ కనపడ్డాడో ఆ తెల్లవాళ్ళకు కూడా ఎలాగైనా కనపడ్డాడని అనుకున్నాం. వాళ్ళు బెదిరిపోయినారు. కాల్చాలని వచ్చిన వాళ్ళు తుపాకులు కిందకు దింపుకుని వెనక్కి తిరిగిపోయినారు. ఆ సంగతి అంతా అందరికి తెలిసిందే ఇప్పుడు. అయితే ఉండే విశేషం ఏమిటంటే, నాకు నా విద్యార్థులకు మరీ హుషారెక్కిపోయింది. అంతకుముందే నేను గాంధీ మహాత్ముడు యొక్క శిష్యుడిని, నా విద్యార్థులు కారు వాళ్ళు కూడా అయినారు. ఈ ప్రకాశం గారు చూచేసరికి అందరికి కూడా ఆవేశం ఎక్కిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి వచ్చేసిందండి సాల్ట్ సత్యాగ్రహం. దానిలో చేరదామని అనుకున్నాం, చేరుతున్నాడు ఈ ప్రకాశం, మేము కూడా చేరాలనుకున్నాం. ఈ చేరి తీరేదానికి తీర్మానం చేసుకుంటున్నాం. అప్పుడు అన్నాదురైన ఉండేవారు గొప్పవారు, మరి దక్షిణాదిని ఆ డిఎంకేకి నాయకుడైనారు, ప్రథమ ముఖ్యమంత్రి కూడా అయినారు. ఆయన నా శిష్యుడు. ఆయనేమో లేదండి ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడుపుదాం, స్వరాజ్యం వచ్చినా మాత్రం ఈ వెనకబడిపోయినటువంటి వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి వీలుంటుందా, కాదయ్యా ముందు స్వరాజ్యం రాంది వీళ్ళు పైకి వచ్చేదానికి అవకాశమే లేదని అనుకున్నాం. ఆ సమయంలో ఊతం ఎవరి వల్ల కలిగింది అంటే ప్రకాశం గారి వల్ల కలిగింది. ఇంకా ఉన్నారు అనేక మంది, గద్ద రంగయ్యనాయుడు గారు, దేశోద్ధారక నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు, దేశభక్తి వెంకటప్పయ్య పంతులు గారు. అయినా క్షాత్ర తేజమును యువకుల్లో పెద్దదారుగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళల్లో ఊపుకుంటూ పైకి లేపడం అనే ఆలోచన వస్తే ప్రకాశం గారినే చెప్పాలండి. అందువలన ఆయన మనసు ముందు పెట్టుకున్నాం, అలాగని దూకేశాం మేమంతా కూడా. అలాగా వచ్చేది సందర్భం. అది ప్రకాశం గారు తమాషా మనిషి అండి. 1934 సెంట్రల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఎవరెవరు నిలబడాలని, నేను ఇక్కడ నిలబడాలనుకున్నా, అక్కడ గిరిగారు నిలబడాలనుకున్నాడు. ఎందుకో ఏమో ఆయనకు సలహాదారులు మా ఇద్దరు పనికిరావని చెప్పారు. మా అందరికీ ఉన్నది లేండి, ఇది ఒక విధమైనటువంటి బలహీనత. ఈ ప్రసన్నం చేసేవాళ్లకు దగ్గర ఉండే వాళ్ళు మాటలు వింటాం, విని ఓహో పర్యం పొరపాటు తీర్మానాలకు వస్తాం. అలా వచ్చేసాడు ఈయన. సరే ఏమైనా కానీ గాంధీ మహాత్ముడి యొక్క బలవంతం మీద నన్ను పెట్టేశారు కాంగ్రెస్ వారు, గిరి గారిని పెట్టేశారు. కలుసుకున్నాం బెజవాడ స్టేషన్లో, ట్రైన్లో ఉన్నాడు, వెళుతున్నాడు ప్రకాశం అన్నారు. కొంచెం కోపం ఆయన మీద, నన్ను తిరుగు నా మీదనే ఎదురు తిరిగాడని, అయినా నాకు పెద్ద కనుక ఆయన తిరిగి వెళ్ళిపోయి ఏమండి నన్ను పెట్టేశారు, నేను నిలబడుతున్నాను అన్నాను. పెట్టారా నిన్ను? నేను బెనారస్కు పోయినట్టుకుంటే నిన్ను ఎదిరించేవాడిని అని అన్నాడు. ఆ ధోరణి ఇంకొక ఆంధ్రుడిని చూపించండి, ఆ ధోరణిలో వ్యవహారం చేసే మనిషి ఇంకో భారతీయుడిని గెలిచానని కంగ్రాచులేట్ చేశాడు. మరి ఎంతమందికండి అదృష్టం కలిగింది ప్రకాశం గారితో షేక్ హ్యాండ్ చేయడానికి? మా బోటు వాళ్ళకు అనేక పర్యాములు ఆ అదృష్టం కలిగింది. అయితే ఏ షేక్ హ్యాండ్ చేయడంలో గొప్ప ఏమిటి ఉన్నదండి? ఎలాగ పట్టేసేవాడు, బిర్రని బిగించి పడేసేవాడు, వీళ్ళని కూడా నొప్పులు ఉట్టిపోయి అలాగా వెనక ముసిలివాడైపోయిన తర్వాత 80 సంవత్సరాలు మిగిలిపోయిన తర్వాత కూడా అలాగే షేక్ హ్యాండ్ చేసేవాడు అండి. అలా చేసేటప్పుడు అట్లా స్నేహితులు అయినామండి మేము, కోపగించుకుంటూ స్నేహితులు కావడంలో ఉన్నదండి సొగసు. అలాగైనా ఏదో ఆడవాళ్ళు అయ్యేట్టుకుంటే, మగవాళ్ళు అయితే పెళ్ళిళ్ళు అయితే దానికి ఏదో ఏమిటంటారండి, ప్రణయ కోపం అంటారు. ఈ రాజకీయ పెత్తందారుల్లో ఇలాగ కలుసుకునేటువంటి వాళ్ళని ఎలాంటిది అంటారో నాకు తెలియదు కానండి, ఇది మాత్రం పబ్లిక్ లైఫ్లో ఒక ట్రెమెండస్గా ఉండేటువంటి లవ్ అండి. అలాగే జీవించాం మేము అందరం, చివరి వరకు వచ్చేస్తామన్నాం. వచ్చేస్తామంటే మరొక విషయం చెప్పాలండి మీకు. ఒకనాడు నడిచాడండి ఆయన, కాన్స్టిట్యూషన్ హౌస్ నుండి వెస్టర్న్ కోర్టుకు నడుస్తున్నాం ఢిల్లీలో. చాలా రోజులు నడుస్తుండేవాళ్ళం, ఒకనాడు ఇట్లా దూరంగా వీళ్ళని మనం కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం, వీళ్ళని ఎన్నుకుంటాం రేపు, వీళ్ళు మంత్రులు అవుతారు, వీళ్ళు బుద్ధి లేకుండా ప్రవర్తించేసేట్టుకుంటే వీళ్ళని మళ్ళదిరికి వెనక లాగేదానికి గాను ప్రజలకు హక్కు ఉండాలంటావా వద్దంటావా అన్నాడు. ఉండాలండి అన్నాడు. అయితే మరి దీనికి ఎక్కడన్నా దేశాల్లో ఏదోదో విహారాలు ఏదో ఉన్నాయని అన్నారు. ఎక్కడెక్కడ చెప్పాను నేను, స్విట్జర్లాండ్లో ఇలా రిఫరెండం అనేది ఉందండి, రీకాల్ అనేది ఒకటి ఉందండి. ఏదైనా వ్యవహారం గురించి ఇష్టం లేకపోయేట్టుకుంటే శాసనసభ తన ఇష్టం వచ్చినట్టుగా నిరంకుశంగా ప్యాస్ చేసేట్టుకుంటే ఛాలెంజ్ చేసి రిఫరెండం పోదాం రా అని చెప్పని అనడానికి ఈ మంత్రి కానీ ఒక అసెంబ్లీ మెంబర్ కానీ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే రికాల్ చేయాల్సింది చెప్పని ఓటర్స్ చేత దస్కత్ చేసేసి ఒక పిటిషన్ పెట్టే అతను లాగిపారేసి దానికి. అయితే దాని మీద ప్రపోజల్ పెడతాం బొట్టు అన్నాడు. పెట్టాం, ఓడిపోయినాం. ఓడిపోతే అంగీకరించాం, ఏం చేస్తాం ఇప్పుడు? ఈ రోజున దేశం అవస్థ పడతా ఉంది. ఆ రెండు పవర్స్ మన పార్లమెంటుకు లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి లేకపోవడందువల్ల వారికి ఒక మంచి యోగ్యుడైనటువంటి సోదరుడు ఉండినాడు, సోదర సేవకుడు ఉండినాడు, ఇప్పుడేమో బాగా పండినటువంటి రాజకీయ పెత్తందారండి మన విశ్వనాథం గారు. ఆయనతో పాటుగా వెళ్ళాడు. ఇంతలోకి ఆంధ్రరాష్ట్రం వచ్చింది. వచ్చేసరికి కూడా కాంగ్రెస్ వాళ్ళకి తావులేదు. కాంగ్రెస్ ప్రకాశం గారు మేము ముగ్గురం చేరేట్టుకుంటే విజయ నాయకుడు కదా, అలాగే వెళ్ళాడు కదా ఆయన కోపం లోపల. ఎందుకు కోపం జవహర్లాల్ నెహ్రూకు ప్రకాశం గారు అంటే గౌరవం

0: లేదా భక్తి లేదా అన్నీ ఉన్నాయి. అయితే ప్రకాశం గారు వీళ్ళందరికీ కూడా చిన్న పిల్లవాళ్ళగా తీసేవాడు పరిశీలి ఏదైనా సందర్భం వచ్చేసేటుకుంటే. అలాగో ఒకనాడు కోపడ్డాడు ఈ జవహర్లాల్ నెహ్రూ, ఎవరు నీవు? నా ముందు నువ్వు పిల్లాడివి, మీ నాన్నతో వ్యవహారం చేశాను, నాకు నువ్వు అడ్డం వస్తావా? అలాగనన్నాడు. మరి ఆయన మనిషే కదా, అందువల్ల ఆయనకి ఇష్టంగా లేదు. ఎట్లనయ్యా అన్నాడు. ప్రకాశం గారిని చీఫ్ మినిస్టర్ చేయాలన్నా, కాంగ్రెస్లో చేరితే తప్ప మీరు అడిగినంత మాత్రాన చీఫ్ మినిస్టర్షిప్ కోసం ఆయన ఇప్పుడు మీ పార్టీలో చేరతాడా, చేరమని మీరు అడుగుతారా, మీకు తగునా? ఆ మాట వారికి చెప్పగలనా? నేను చెప్తానా? అయితే ఎందుకు ఆయనే కావాలంటావు అని అన్నాడు. ఆంధ్రదేశంలో ఆయన్ని తలుచుకున్న తర్వాత మిగిలిన వాళ్ళని తలుచుకోవాలి. నువ్వు ఒప్పుకోలేక ఒప్పుకున్నాడు. ఆ విధంగా ప్రకాశపత్రులు గారిని ముఖ్యమంత్రిని చేశామండి. ఎంతటి వాళ్ళండి ఈ తెలుగువారు. మొదటి పర్యాయం కాంగ్రెస్ ఆయన మీదను నో కాన్ఫిడెన్స్ మోషన్ వీళ్ళు పెట్టినప్పుడు ప్రకాశం గారు అక్కడ కూర్చొని ఉన్నారండి. నడుస్తున్న మనిషి గురించి చెప్పాను కదా మీకు, కూర్చున్న మనిషి కూడా చూడాలి. ఆయన నిద్దగనన్నాడు, మీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్నాడు. దాంతో ఇంకో కుర్చీ తీసుకొచ్చి ఆయన ముందు వేసుకున్నారు. ఆయన పైన సదస్సు మీదనే ఉన్నాడు. లెక్క లేకుండా ఏదో చక్రవర్తి, ఒక రాజా, ఒక తాత, ఒక భీష్ముడా, ఎవరైనా అలాగా అనిపించింది. దాని నుండి మేము బయటికి నడిచినాం. నడవడం అనే దానిలో సంగతి చెప్తారండి, ఒకప్పుడు అల్లూరు రామచంద్రారెడ్డి గారు ఆయన ఉండేవాడు, కబీరు వేషం వేసేవాడు. ఆయన అడవల్లి సూర్యనారాయణ గారి గురించి గొప్పగా పూడాడు. ఏమయ్యా అంటే ఆయన కాలు పెట్టడంతో రాజు వచ్చేసాడు అనిపించేదట స్టేజ్ మీద. ఈ ప్రకాశం గారికి లోకమంతా స్టేజే. కూర్చున్నా అలాగని కూర్చునేవాడు, నడిచినా అలాగని నడిచేవాడు అండి. ఒక తిక్కుండేది. మహాత్మా గాంధీని కూడా లెక్క పెట్టేవాడు కాదండి. నేను అనుకుంటాను మన ఆంధ్రులకు అలాంటి మనుషులే ఇష్టమని. మహాత్మా గాంధీ ఒక పర్యాయము, ఓ ఏదో డబ్బులని కూడా నువ్వు ఈ మాదిరి ఖర్చు పెట్టేసేస్తున్నావు అన్నాడు. నేను 5-6 లక్షల రూపాయలది కూడా నా సొంత డబ్బు పారేసినప్పుడు ఎవరు నన్ను అడిగారు? ప్రజల డబ్బు 2-3 లక్షలు ఏ ఊహమ లెక్క, అది నేను ఖర్చు పెట్టి నువ్వు లెక్కలు అడుగుతావా అన్నాడు. అట్లా కాదన్నాడు మహాత్మా గాంధీ, ఏదో చేస్తానన్నాడు. అలా ఎట్టుకుని నీ మీద కోర్టుకు పోతానన్నాడు. కోర్టుకు ఈడుస్తావని అన్నాడు మహాత్మా గాంధీ. ఈడుస్తాను నిన్ను అని అన్నాడు. అది ఆ కోపం ఉందండి. మహాత్మా గాంధీ మర్చిపోయినాడేమో కానండి, సర్దార్ పటేల్ మర్చిపోలేదండి. ఆ కోపంతో ఆయన అతను పెట్టేశారండి. అందువలన ఆయనకి ఎన్నో పీడలు వచ్చిపోయినాయి. అలాంటి మనిషినే మనం ప్రేమించడం. కనకతిక్కని ఎందుకు ప్రేమిస్తున్నాం? బాలచంద్రుడిని ఎందుకు ప్రేమిస్తున్నాం? అలాంటి వాళ్ళమండి మనం. ఏమి సాధించినాడు ప్రకాశం వచ్చిపోయినట్టు బెజవాళ్ళు ఉండి ఏమి సాధించినాడని అడగాల మీకు? ఆ బ్రిడ్జి ఎవరు సాధించారంటారు? అసలు ఆంధ్రులకు మేము ఆంధ్రులం అనేటువంటి తిక్క, అభిమానం, గౌరవం, మర్యాద ఇవన్నీ కలిగించింది ఎవరు? మిగిలిన వాళ్ళందరూ కలిగించలేదనేదా? కానీ ఈయన దానికి మొకటం. అలాగ ఉండేసి మనల్ని అందరూ నడుపుకుంటా వస్తూ ఉంటే ఒక్కొక్క పర్యాయం ఎక్కడెక్కడో కరువు వచ్చేది. దూకేసేవాడు ప్రకాశం గారు. దేవుడు కూడా దగ్గర ఉండేట్టు వాళ్ళకు దాసుడైపోతాడండి. అలాగే ఆయన కూడాను వాళ్ళ మాట విన్నాడు. సరే వింటే విన్నాడు, పెద్ద ఆయన గురువు, అందుకని చెప్పని ఆయన చెప్పినట్లే నడిచేసి. ఆ మనుషులో ఉన్న గొప్పతనం ఏమిటో గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి ఔన్నత్యం ఉంది, ఎంతటి ధైర్య సాహసాలు ఉన్నాయి, ఎంతటి త్యాగం ఉంది ఎలాంటి వారు. అలాంటి వారిని పూజించడం నేర్చుకోకపోయేట్టుకుంటే ఆ జాతికి ఆ ప్రజలకు అభివృద్ధి అనేది ఉండదు. పెద్దల్ని గౌరవించుకోవడంలోనే యోగ్యత ఉంది. అలాంటి భీష్ముడిగా ఉండలేదు ఆయన, మెత్తదనంగా భీష్ముళ్ళకి యుద్ధం చేశాడు. భీష్ముడు 17-16 రోజులు యుద్ధం చేశారని అన్నారండి అందరికంటే ఎక్కువగా. చివరికి పడిపోవడం ఎలా పడిపోయినాడని ఆయనలాగానే అపశయం మీదనే పోయినాడు. ఆ ప్రకాశం గారు తలుచుకుంటే మా బొట్టు వాళ్లకు ఈ రోజున కూడా మేము పెద్ద వయసులో పెద్దవాళ్ళం అయిపోతున్నాము, అయినా సరే మాకు ఈ రోజు కూడాను మంచి హుషారు వస్తుంది, బలం వస్తుంది, తేజం వస్తుంది, అన్ని కష్టాలు మర్చిపోతాం, 90 యువకులు అవుతున్నాం. ఇప్పుడు ఈ రోజున ఉండే యువకులు ఇంకా ఊపుతోటి ముందుకొచ్చేదానిగా ప్రయత్నం చేస్తే ఈ భారతదేశానికి అలాంటి ప్రకాశం ఉండిపోయినందులకు ప్రతిఫలం కలుగుతుందని నా నమ్మకం అండి.
1: ఇంతవరకు మీరు సంగ్రామ స్వరాలు శీర్షికన స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకాలతో కూర్చిన కార్యక్రమంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఆచార్య ఎన్జి రంగా గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమం తర్వాత లలిత గీతాలు వింటారు.

0: Prime Minister Narendra Modi calls upon young diplomats to build strong grassroots level engagement in the country, supporting and deepen India's connection with local communities. Union Home Minister Amit Shah asks all secret agencies to take strict measures against infiltration. UPI completes 10 years of digital payments revolution, clocks nearly 13,000-fold rise in transaction volume. Government lifts export restrictions on wheat flour and related products. BJP to contest all 117 seats in upcoming Punjab Assembly elections. National Security Advisor Ajit Doval to hold special representative talks with Chinese Foreign Minister Wang Yi on India-China boundary issue in Beijing today. And in men's cricket, centuries by Dhruv Jurel and Devdutt Padikkal give India command over Sri Lanka in the second and final test in Colombo. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
2: ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పులివెందుల మంత్రుల పర్యటన, స్టార్టప్ కడప దేశానికే ఆదర్శమని కలెక్టర్ ప్రకటన, అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్గా వరదరాజుల రెడ్డి తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి కడప జిల్లాను 13,26,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని 30,00,000 రూపాయలకు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత పులివెందుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు అవకాశం కల్పించడం, నిర్ణయాధికారంలో వారిని భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ భావనతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువతలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించి వాటిని వ్యాపార అవకాశాలుగా మలచేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని స్టార్టప్ కడప అందిస్తుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు స్టార్టప్ కడప ఒకే వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపికైన 6 శాసనసభ్యులలో జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు దక్కింది. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో శాసనసభాపతికి సహకరించేందుకు 6 ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేశారు. ఈ జాబితాలో మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్ల జాబితాలో వరదరాజుల రెడ్డికి స్థానం లభించడంపై ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట మంత్రులు సవిత, బీసీ జనార్దన్ రెడ్డి పులివెందుల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లపురెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మంత్రులు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత పులివెందుల్లోని నగరిగుట్ట వార్డు సచివాలయాన్ని మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై అర్హులైన పౌరులు తమ అభ్యంతరాలు

0: కేంద్రాలు నిర్ణీత గడువులోగా దాఖలు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ మేరకు సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ప్రారంభానికి ముందు అలాగే విరామ సమయంలో ఓటరు అవగాహనకు సంబంధించిన వీడియోలు ప్రచార చిత్రాలను ఈ నెల 30వ తేదీ వరకు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ది సంస్థను కోరినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటికే సమాచార రెవెన్యూ అధికారుల ద్వారా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి వైఎస్సార్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు వైఎస్సార్ కడప జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి ఎస్ జానకి పాడారు, గీతరచన వేటూరి

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేటకాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: తరంగిణి ఫిల్మ్ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై సోమసుందరం గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా శివశివ అనురాధ కామవర్ధిని రాగం, రూపకతాళం చాగరాజ సంకీర్తన

కార్యక్రమం తర్వాత కృపజూచుటకు ఛాయ తరంగిణీ రాగం ఆది తాళం చాగరా సంకీర్తన

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ మధురై సోమసుందరం గారి గాత్రం వింటున్నారు. కార్యక్రమంలో చివరగా నీలకంఠం, మహాదేవం, పూర్వి కళ్యాణ రాగం, మిశ్ర త్రిపుట తాళం, ముత్తుస్వామి దీక్షిత రచన

0: వెన్నెల్లో ఆరుబయట ఉన్నా ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఒట్టేసి చెబుతున్న చిత్రానికి గోపాలరావు శ్రీనిధి పాడిన విద్యాసాగర్ గీతం.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాట పాడిన పాట వినబోతున్నారు. చిత్రం స్వర్ణకమలం, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ಇದಾ ಕೆಟ್ಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಾತಾ ಕೆಟ್ಟ ತಕ ತೆತೆ ಹಿತದು ತಯ್ಯತ್ತು ತೆತೆ ಹಿತದು ತೆತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ತೆತೆ ಹಿತ ತಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ.
1: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పాండవ వనవాసం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమనేది నేడు దేశం ముందున్న అతిపెద్ద జాతీయ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యమే వికసిత్ భారత్ ఎట్ 2047. ఇది కేవలం ఒక కాలపరిమితితో కూడిన అభివృద్ధి కార్యక్రమం కాదు. భారతదేశం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానం ఎలా ఉండాలి, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, విద్య, వైద్యం, మౌలిక వస్తులు, పర్యావరణం, ఇలా ప్రతి రంగంలో భారత్ ఎలాంటి మార్పు సాధించాలి అనే అంశాలకు సమగ్ర సమాధానమే వికసిత్ భారత్ ఎట్ 2047. వికసిత్ భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
3: आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा और वो सपना है जब आजादी के 100 साल होंगे 2047 में हम विकसित भारत बना के रहेंगे. 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना.
2: భారత ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.6% అంచనా వేయబడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శించడం దేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. తయారీ రంగం, సేవారంగం, నిర్మాణ రంగం, మౌలిక వస్తులు, పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఇవన్నీ భారత ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా మారుతున్నాయి. భారత్ కేవలం ప్రపంచ మార్కెట్లో వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ వరకు దేశీయ తయారీని పెంచుతూ ఎగుమతులను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు చేతిలోని మొబైల్తోనే క్షణాల్లో లావాదేవీలు. ఇది డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పు. యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వ్యవస్థలు భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలబెట్టాయి. చిన్న వ్యాపారి నుంచి పెద్ద సంస్థ వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు డిజిటల్ చెల్లింపులు ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. భారత్ రూపొందించిన డిజిటల్ పరిష్కారాలను ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇదే డిజిటల్ ఇండియా నుంచి డిజిటల్ లీడర్గా ఎదుగుతున్న భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సెమీకండక్టర్ల వరకు భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో సాంకేతికత అత్యంత కీలకం.
3: హమ్నే పిచ్లే దినో ఏఐ ఇంపాక్ట్ సమిట్ కియా థా. ఏఐ కా విస్తార్ బహుత్ తేజీ సే బఢ్ రహా హై. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
2: कृत्रिम मेधस्सु, आर्टिफिशियल इंटेलिजेंस, सेमीकंडक्टर्लु, क्वांटम कंप्यूटिंग, रोबोटिक्स, ड्रोनलु, अंतरिक्ष सांकेतिकता वंटि रंगाल्लो भारत तन सामर्थ्यान्नि वेगंगा पेंचुकुंटोंदि. కృత్రిమ మేధస్సును కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం, విద్య, పరిపాలన, రవాణా, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులు, దేశీయ చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు భవిష్యత్తులో భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సరఫరా గొలుసులో మరింత కీలక భాగస్వామిగా నిలబెట్టే అవకాశముంది.
4: कोई भी इलेक्ट्रॉनिक गुड्स होगा, हमारे मेडिकल इक्विपमेंट होंगे, हमारे ट्रांसपोर्ट के रास्ते होंगे, हर किसी में चिप अनिवार्य है और इसे चिप के बिना दुनिया थम जाए ऐसी स्थिति पैदा हो जाए और इसलिए भारत ने आत्मनिर्भर होने की दिशा में अपना सेमीकंडक्टर प्लांट, बड़ा सेमीकंडक्टर प्लांट, 3 सेमीकंडक्टर प्लांट शुरू हो चुके।
2: युवशक्ति विकसित भारत को प्रधान बलम। భారత్ కున్న అతిపెద్ద బలం యువజనాభా. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో యువత ఉండటం ఒక అపారమైన అవకాశంగా మారింది. ఈ యువతకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం, పరిశోధన ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో కీలకంశాలు. స్టార్టప్ సంస్కృతి దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నదే కొత్త భారత్ ఆకాంక్ష. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతికత, ఫిన్టెక్ వంటి రంగాల్లో యువభారతం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. వికసిత్ భారత్ అంటే కేవలం మహానగరాల అభివృద్ధి కాదు, గ్రామం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ రహదారులు, విద్యుత్, త్రాగునీరు, ఇంటర్నెట్, ఆరోగ్యం, విద్య, ఉపాధి, వ్యవసాయ మౌలిక వస్తువులు, ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెరుగుతోంది. గ్రామీణ ఉపాధిని జీవనోపాధితో అనుసంధానించటం, ఉత్పాదక ఆస్తులను సృష్టించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు అనే దిశగా గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం వికసిత్ భారత్లో మరో ముఖ్యమైన అడుగు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానముంది. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెట్లు వంటి ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును బలోపేతం చేయడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదాతను కేవలం ఉత్పత్తిదారుడిగా కాకుండా వ్యవసాయ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం భవిష్యత్ వ్యవసాయానికి కొత్త దిశ. అభివృద్ధి చెందుతున్న దేశానికి బలమైన మౌలిక వస్తువులు అవసరం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వేలు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్ పార్కులు వంటి మౌలిక వస్తుల విస్తరణ కొనసాగుతోంది. పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలు వివిధ రవాణా మార్గాలను సమన్వయం చేస్తూ సరుకు రవాణా సమయం, వ్యయాన్ని తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. మౌలిక వస్తుల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు నిర్మించడం కాదు, అది పెట్టుబడులకు మార్గం, పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగాలకు అవకాశం, ప్రాంతీయ అభివృద్ధికి బాట. పచ్చని భారత్, సుస్థిర భారత్. అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా పర్యావరణ పరిరక్షణను విస్మరించలేం. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ దృష్టి సారిస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను సాధించాలనే ప్రయత్నం కొనసాగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడం కూడా వికసిత్ భారత్లో భాగమే.
4: ఎనర్జీ సెక్యూరిటీ హమారి సమయ కి మాంగ్ హై ఔర్ ఇసిలియే హమ్నే పెహలే సే హీ ఉస్ దిశా మే ఏక్ కే బాద్ ఏక్ మజబూత్ కదమ్ ఉఠాయే హై. ఎనర్జీ సెక్యూరిటీ కా ఏక్ బడా మాధ్యమ హై పరమాణు ఊర్జా, న్యూక్లియర్ ఎనర్జీ. హమ్నే పార్లమెంట్ మే శాంతి యాక్ట్ పాస్ కర్ కర్కే ఏక్ నయే లక్ష్య తరఫ్ జానే కా రాస్తా తయ్ కర్ లియా హై. 2047 తక్ హమ్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కా లక్ష్య లేకర్ కే చల్ రహే హై.
2: అభివృద్ధి చెందే దేశానికి ఆరోగ్యవంతమైన ప్రజలు అవసరం. ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి అత్యాధునిక వైద్య సదుపాయాల వరకు ఆరోగ్య రంగంలో మౌలిక వస్తువులను బలోపేతం చేయటం, డిజిటల్ హెల్త్ సేవలను విస్తరించటం, వైద్య విద్య అవకాశాలను పెంచటం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమే సంపద అనే భావనను కేవలం నినాదంగా కాకుండా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సేవలుగా మార్చటం వికసిత్ భారత్లో ముఖ్యమైన లక్ష్యం. వికసిత్ భారత్కు మరో ప్రధాన

0: అన పునాది జ్ఞానం. 21వ శతాబ్దపు ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను సిద్ధం చేయాల్సిన అవసరముంది. జ్ఞానమే శక్తి, నైపుణ్యమే అవకాశానికి తలుపు, ఆవిష్కరణే భవిష్యత్తుకు బాట. అంతరిక్షంలో కొత్త శిఖరాలు అధిరోహించిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్ విజయాలు, సౌర పరిశోధన, అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష రంగం పరిశోధనకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, నావిగేషన్ వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. వికసిత భారత లక్ష్యం దేశీయ అభివృద్ధితో పాటు ప్రపంచ వ్యవస్థలో భారతదేశ పాత్రను కూడా విస్తరించటం. భారతిప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంధనం, దౌత్యం ఇలా అనేక రంగాల్లో భారతదేశం తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆలోచనతో ప్రపంచంతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కారాల్లో భాగస్వామిగా నిలవాలన్నది భారతదేశం ఆకాంక్ష. ప్రతి పౌరుడి భాగస్వామ్యమే విజయానికి మూలం. వికసిత భారత్ను ప్రభుత్వం ఒక్కటే నిర్మించలేదు. ప్రభుత్వాలు విధానాలు రూపొందించవచ్చు, మౌలిక వసతులు కల్పించవచ్చు, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వవచ్చు, కానీ దేశాన్ని నిర్మించేది ప్రజలే. రైతు తన పొలంలో ఉత్పాదకత పెంచడం ద్వారా, యువత కొత్త ఆలోచనతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా, విద్యార్థి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వ్యాపారి నాణ్యతను పెంచడం ద్వారా, ఉద్యోగి తన పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా దేశ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించవచ్చు. 2026 నుంచి 2047 వరకు ఉన్న కాలం భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.
1: కోయి భీ రాష్ట్రం మహాన్ బన్తా హై జబ్ అప్నే సప్నో అప్నే సంకల్పో ఔర్ అప్నే సామర్థ్య కే దమ్ పర్ ఆగే బడతా హై. బడే సప్నే హమారీ సోచ్ కో విస్తార్ దేతే హై, హమారే సంకల్ప దృఢ్ హోనే చాహియే. జబ్ సంకల్ప దృఢ్ హోతా హై తో కఠినాయియో సే ఆపదాఓ కే బీచ్ సే రాస్తే నికాల్నే కా సామర్థ్య అప్నే ఆప్ ఉభర్ కర్కే ఆతా హై.
0: ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధస్సు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. వాతావరణ మార్పులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకృతమవుతున్నాయి. సాంకేతిక పోటీ పెరుగుతోంది. ఈ మార్పుల మధ్య భారత్ తన యువశక్తిని, ఆర్థిక సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజాస్వామ్య బలాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అంటే ఆర్థికంగా బలమైన భారత్, సాంకేతికంగా అగ్రగామి భారత్, ఆరోగ్యవంతమైన భారత్, నైపుణ్యవంతమైన యువత కలిగిన భారత్, ఆధునిక వ్యవసాయంతో ముందుకు సాగే భారత్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కలిగిన భారత్, సుస్థిరమైన పచ్చని భారత్, అందరికీ సమాన అవకాశాలు కల్పించే భారత్, ప్రపంచానికి నాయకత్వం వహించే భారత్, ఇదే వికసిత భారత్ ఎట్ 2047 లక్ష్యం. స్వాతంత్ర శతాబ్ది వేడుకల నాటికి ఒక కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పం నెరవేరాలంటే అభివృద్ధి వేగం పెంచాలి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి, యువశక్తిని వినియోగించాలి, గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలి, ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడు మాత్రమే వికసిత భారత్ ఎట్ 2047 ఒక లక్ష్యం నుంచి వాస్తవంగా మారుతుంది. నేటి సంకల్పం రేపటి వికాసం, నేటి కృషి రేపటి సమృద్ధి, నేటి యువశక్తి రేపటి మహాశక్తి. 2047 వైపు భారత్, అభివృద్ధి వైపు భారత్, వికాసం వైపు భారత్, వికసిత భారత్ వైపు భారత్.
2: వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ గూడవల్లి రాంబాబు. వ్యాఖ్యానం ఎల్లా ప్రగడ బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ

0: వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీ చిత్రాలను కోరుకోవచ్చు. మరి వాట్సాప్ చేయాల్సిన నెంబర్స్ 0866248882 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రం నుంచి పాటని కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు ఎదుమలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మరి వీరందరూ కోరుతున్నారు జీవిత చక్రం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన ఆరుద్ర. మరి వీరి కోసం ఈ పాట

0: కంటి చూపు చెబుతోంది, కొంటె నువ్వు చెబుతోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల.
1: ఈనాటి

రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. మరి వీరు కోరుతున్నారు బాలనాగమ్మ చిత్రం నుంచి ఘంటసాల, జిక్కి పండు పాట, గీతరచన సముద్రాల సీనియర్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వీరందరూ కోరుతున్నారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట, మరి వీరి కోసం ఈ పాట

0: అలాగా
1: రావేతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్, మరి వీరందరూ కోరుతున్నారు తల్లి కొడుకుల అనుబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు నువ్వు వస్తావని చిత్రం నుంచి హరిహరన్ చిత్రపడిన పాట, గీతరచన ఈఎస్ మూర్తి. మరి వీరి కోసం ఈ పాట

రావాలతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనపరెడ్డి రమేష్ బాబు మురివీరు కోరుతున్నారు. పెంకి పెళ్ళాం చిత్రం నుంచి జిక్కి పండు పాట, గీతరచన ఆరుద్ర మురివీరి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి

0: మీ సమీప మలపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఈనాటి రావతి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భట్టి ప్రోల నుండి మురళి వీరు కోరుతున్నారు. రాధాకృష్ణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. మరి వీరి కోసం ఈ పాట

మరి నాటి రావే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అవనిగడ్డ దక్షిణ చిరువలంక నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం. మరి వీరు కోరుతున్నారు సంఘర్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి రావయ తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి మల్లిక్, లలిత మరి వీరు కోరుతున్నారు పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఘంటసాల పిసుశీల పండపాట గీతరచన సముద్రాల జూనియర్ మరి వీరి కోసం ఈ పాట

రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. మరి వీరు కోరుతున్నారు బంగారు కళలు చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పండు పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మరి వీరి కోసం ఈ పాట

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భీమా చిత్రానికి హరిహరన్ మధుశ్రీ పాడిన పాట వింటారు. రచన ఏఎం రత్నం, సంగీతం హారిస్ జయరాజ్.

తర్వాత మీరు వినబోయే పాట పాడినవారు కునాల్ గంజన్వాలా మహాలక్ష్మి. చిత్రం కృష్ణ. రచన చంద్రబోస్. సంగీతం చక్రి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: తర్వాత మీరు వినబోయే పాట రెడీ చిత్రానికి కునాల్ గంజన్వాలా, శ్రేయ ఘోషల్ పాడారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత మీరు వినబోయే పాట రాఖీ చిత్రానికి ఆండ్రియా పాడారు. రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి కార్తీక్ గాయత్రి పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

భారత్ చైనా సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి బీజింగ్లో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్

సాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత అత్యవసరమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించేందుకు 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగంలో దోవల్, వాంగ్ ఇద్దరూ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలపై సహకారాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. టొరంటోలో జరిగే పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్తో కలిసి ప్రారంభ ఆర్థిక సంభాషణల్లో పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలపై ఇరుదేశాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ చర్చావేదిక ఉపయోగపడుతుంది. ప్రముఖ సంస్థల సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలకు పదే పదే అంతరాయాలు కలిగించిన ప్రతిపక్ష పార్టీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, నిరసన తెలిపే, ఓటు వేసే హక్కును రాజ్యాంగం కల్పించిందే తప్ప పార్లమెంటును అడ్డుకోవడానికి లేదా తమ రాజకీయ డిమాండ్లు నెరవేరనప్పుడు పార్లమెంటును స్తంభింపజేయడానికి ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి హక్కు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈరోజు ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పార్లమెంట్ అనేది రాజకీయ పార్టీలకు చెందింది కాదని, దేశ ప్రజలదని స్పష్టం చేశారు. తమ నియామక దేశాల్లో అట్టడుగు స్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని యువ డిప్లొమాట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. 2025వ బ్యాచ్కు చెందిన భారత విదేశీ సేవల ఆఫీసర్ ట్రైనీలతో సంభాషిస్తూ మోదీ, సాంప్రదాయ దౌత్య సర్కిళ్లకు మించి తమ నెట్వర్క్లను విస్తరించుకోవాలని, ప్రజలతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ కోరారు. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తులపై ఎగుమతి ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆటా, మైదా, రవ్వ, ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయ్యింది. గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి విధానాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న విశ్వవిద్యాలయ నిధుల సంఘం, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి మారుతున్న ప్రాధాన్యతలు, వ్యూహాలపై చర్చించారు. విద్యా సంస్థల క్రీడల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించి ఖేలో భారత్ గురించి చర్చించినట్టు జోషి సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 ఆగస్టు 25న ప్రారంభించిన యూపీఐ లావాదేవీల పరిమాణంలో దాదాపు 13,000 రెట్లు ముందుకెళ్లింది. వార్షిక లావాదేవీల పరిమాణం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీల నుండి 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు విస్తరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల నుండి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ ప్రపంచ వేదికగా కూడా అవతరించిందని, ప్రస్తుతం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో అందుబాటులో ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపు వ్యవస్థగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ దీనిని గుర్తించిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీఐని భారతదేశ
డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మోదీ అభివర్ణించారు. తమ యూపీఐ అనుభవాలను పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ సాధించారు.

0: అపారమైన పరిమాణం, విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు. దేశంలోకి అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని భద్రతా ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వివిధ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్ఓపీలను రూపొందించడానికి మల్టీ ఏజెన్సీ సెంటర్ వేదికలపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా విశ్లేషించాలని ఆదేశించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రహార్ పథకం అమలు కోసం శిక్షణ ఇవ్వడం, పరారీలో ఉన్న నిందితులను వెనక్కు రప్పించి విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సదస్సు మొదటి రోజున ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లకు ప్రతిస్పందన, మల్టీ ఏజెన్సీ సెంటర్ ద్వారా ఇంటెలిజెన్స్ సమ్మేళనం, విశ్లేషణ కార్యాచరణ, మాదక ద్రవ్యాల నియంత్రణపై విజన్ డాక్యుమెంట్, అక్రమ వలసదారుల గుర్తింపు బహిష్కరణ, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి విధాన రూపకల్పన, పాకిస్తాన్ సాగిస్తున్న ఫ్రాక్సీ యుద్దం వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజున లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక జట్టు మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసింది. భారత్ తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, సిరీస్ను సమన్ చేయాలని శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధుల 25వ రౌండ్ టేబుల్ చర్చలు జరుపుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుండి కెనడా, అమెరికాల్లో పర్యటిస్తారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో నా నట ప్రస్థానం డాక్టర్ కె వెంకటాచార్యులు గారితో పరిచయం వింటారు.
2: కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మన ఆర్యులు. చతుషష్ఠి కళల్లో నాటకం చాలా గొప్పది. వివిధ కళల సమాహారం నాటకం. అటువంటి నాటక రంగంలో రాణిస్తూ జీవనాన్ని గడుపుతున్నటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు ప్రముఖ పౌరాణిక నటులు. వారు ఆంధ్రోపన్యాసకులుగా కూడా పనిచేసి పదవి విరమణ చేశారు. వారు అటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారిని కలుసుకుని వారి నట జీవితం గురించి, నట జీవితంలోని విశేషాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు.
3: నమస్కారం అండి ఉదయ భాస్కర్ మూర్తి గారు.
2: మీరు ప్రముఖ పౌరాణిక నటులు ప్రవృత్తిరీత్యా, మరి వృత్తిరీత్యా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసినట్లుగా కూడా తెలుసుకున్నాం. మీ జననం ఎక్కడ జరిగింది, విద్యాభ్యాస విశేషాలు వాటిని గురించి ముందు మా ఆకాశవాణి శ్రోతలకు తెలియజేయండి.
3: మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం జంగారెడ్డిపాలెం అనే గ్రామం అండి. మార్చి 1వ తారీఖు 1951లో జన్మించాను.

0: మా తల్లిదండ్రులు శేషయ్య గారు, వెంగళమ్మ గారు. ఆ రైతు కుటుంబంలో జన్మించిన నేను దాదాపు 8వ తరగతి వచ్చేసరికి నాటకాల మీద ఎందుకో అభిరుచి కలిగింది. ఎవరైనా పద్యం పాడుతూ ఉంటే ఆ పద్యాన్ని అనుకరణ చేయడం, పాడడం కూడా అలవాటయింది. దానికి తోడు మా బాబాయ్ మహానటుడుగా పేరు తెచ్చుకున్నారు కొట్టే ఓవలయ్య గారని ఆ రోజుల్లో 60వ దశకం 70వ దశకం దాకా.
1: అంటే వారి ప్రభావం మీ మీద ఉంది.
0: నా మీద వారి ప్రభావం సంపూర్ణంగా ఉన్నట్లే భావించుకోవాలి. ఆయన గొప్ప నాటక పరిజ్ఞాని. తన జీవితం సర్వస్వం కూడా ప్రతి ఫలాపేక్ష లేకుండా నాటకం కోసం, పద్య నాటకం కోసం అందులో ఆయన త్యాగం చేసిన త్యాగధనుడు ఆయన. వివిధమైనటువంటి పాత్రల్లో చాలా గొప్పగా నటించినాడు. అగ్రశ్రేణి నటులందరితో ఆయన నటించాడు. వారి దగ్గర నుంచి అనేకములైనటువంటి మెళకువలు నేర్చుకున్నాను. మొదటి మెళకు ఏంటంటే, మనం చెప్పేటువంటి మాట చిట్ట చివరి ప్రేక్షకుడికి కూడా స్పష్టంగా అర్థం కావాలి. మనము పాట పాడినా, పద్యం పాడినా, మాట మాట్లాడినా చిట్ట చివరి దాకా ఉండేటువంటి ప్రేక్షకులకు అర్థం కావాలి. అప్పుడే ప్రేక్షకులు కూర్చొని ఆసక్తిగా నాటకం చూస్తారు. వెనక వాళ్ళు లేచారు అంటే మనలో ఏదో లోపం ఉందని గ్రహించాలి అని ఆయన అంకిత భావాన్ని నాకు బోధించారు.
1: అంటే చక్కని ఆడిబులిటీన్ గురించి నేర్చుకున్నారు.
0: నేర్చుకున్నాను.
1: మరి ఆ తర్వాత మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? ఆ తర్వాత మీరు ఈ నాటక రంగంలో ఏ విధంగా దినదిన ప్రవర్ధమానం కాగలిగారు?
0: నేను SSLC దాకా మా గ్రామంలోనే కోదండరామ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది. 11వ క్లాస్ దాకా అక్కడే చదివానండి. ఆ తర్వాత TRR గవర్నమెంట్ కాలేజీ కందుకూరులో PUC, BA మొత్తం 4 సంవత్సరాలు అక్కడే నేను చదివాను. అందులో స్పెషల్ తెలుగు BAలో ప్రత్యేకంగా తీసుకున్నాను. దీని మూలకంగా తెలుగు సాహిత్యం మీద నాకు బాగా అభిరుచి పెరిగింది. పద్య రచన కూడా అప్పట్లోనే అలవాటు చేసుకున్నాను. పాటలు రాయడం నేర్చుకున్నాను. అది ఒక విచిత్రమైన ప్రకృతి. నాకు భారత భాగవత రామాయణాలు BA ఫైనల్ ఇయర్ నాటికి చాలా వరకు చదువుకున్నాను. దీనివల్ల నాకు పౌరాణిక పద్య నాటకంలో నటించడానికి బాగా దోహదపడిందండి.
1: మీరు సాహిత్యం చదువుకున్నారు, సాహిత్యం మీద మక్కువ పెంచుకున్నారు. ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, దాన్ని వంట పట్టించుకోవటం వల్ల మీకు వాచికాభినయానికి అది దోహదపడింది.
0: ఇక సంగీతాభినయం అంటే, మా బాబాయ్ చక్కగా పాడేవారు, మంచి పాత్రలు వేసేవారు. మొట్టమొదటగా నేను అనుకరించింది మా బాబాయ్ గారినే. ఆయన తరచుగా దుర్యోధనుడు, బిల్వమంగళుడు మొదలైనటువంటి పాత్రలు వేస్తూ ఉండేవారు. దాని వలన ఆ పద్యాలన్నీ వారు పాడుతుంటే విని నేర్చుకుని ఒక పునాది, ఒక బేస్ అనేటువంటిది అక్కడే నేర్చుకున్నాను. ఒక 10 పద్యాలు ఆయన దగ్గర నేర్చుకుని, బాబాయ్ ఇదేం రాగం అంటే చెప్పేవాడు ఫలానా అని. ఆ విధంగా రాగజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మా బాబాయ్ గారి పద్యాలు పనికొచ్చాయి. ఆ విధంగా చేస్తూ BA 72లో చదివానండి. MA 75లో ఆంధ్ర యూనివర్సిటీ చదివి జీవనాధారం కోసం హైదరాబాద్ వెళ్లాను. అక్కడ 1977లో శ్రీ రామభద్ర జూనియర్ కళాశాల అనేటువంటి కాలేజీలో నేను తెలుగు లెక్చరర్గా అక్కడ నాకు పదవి లభించిందండి. ఆ తరువాత ఒక 3 ఏళ్లు స్తబ్దంగా ఉన్నాను. 1982లో CSR కళామందిరం అధ్యక్షులు శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు గారితో పరిచయ భాగ్యం కలగడం వల్ల ఆయన నా పద్య పఠనం మామూలు గాలివాటంగా పాడుతుంటే విని, మీరు సాహిత్యం ఉంది, మీకు సంగీతం ఉంది, కాబట్టి మీరు నాటకాలు, పౌరాణిక నాటకాలు వేయండి అని నన్ను బాగా ప్రోత్సహించాడు. అందులోనే కోశాధికారిగా పనిచేస్తున్నారు వేమూరి సీతారామ శాస్త్రి గారిని, మహానటులు తెనాలి వాస్తవులు ఆయన. అప్పట్లో హైదరాబాద్ లో ఉండేవారు. ఆయన నాకు నిజంగా భిక్ష పెట్టారు, నట భిక్ష పెట్టింది ఆయన. ఆయన నన్ను చూసి, మీ ఆంగికం కాని మీ వాచికం కాని బాగా సరిపోతుంది, మీకు సాహిత్యం బాగా తెలుసు, అంచేత ఈ రంగంలో రాణించగలరు అని బాగా ప్రోత్సహించి వివిధమైనటువంటి భూమికలు ఆయన శిక్షణ ఇచ్చారు. పాత్ర స్వరూపం ఎలా ఉండాలి, డైలాగ్ స్వరూపం ఎలా ఉండాలి, దానిని ఎలా మననం చేసుకోవాలి, అంకిత భావం అనేటువంటిది నేను వేమూరి సీతారామ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నానండి. ఒక పాత్ర తీసుకున్న తర్వాత అంకిత భావంతో పనిచేయాలి, రంగస్థలం మీద మరొక ధ్యాస లేకుండా చేయాలని వారి దగ్గర నేర్చుకున్నాను. నాటకాన్ని ఎలా రన్ చేయాలి, ఎలా నిర్వహించాలనేది మాన్యుడు శ్రీ అయ్యదేవర పురుషోత్తరావు గారి దగ్గర నేను నేర్చుకున్నానండి.
1: అంటే ఆ విధంగా మీకు ఒక చక్కని పౌరాణిక వేదిక దొరికింది. మరి చక్కని మనుషులు, మహానుభావులతో
0: నిర్వాహకుడిగా, నటుడిగా వాళ్ళిద్దరూ నన్ను బాగా తీర్చిదిద్దారు. దానికి తోడు మా కళ

0: పాఠశాల అప్పట్లో ప్రిన్సిపాల్ శ్రీతులు జిఎస్ శర్మ గారు ఉండేవారు. వారు నా నాటకాలు వేస్తూ ఉంటే ఆనందపడేవారు, అభినందించేవారు. నా నాటకాలు కూడా కొన్ని చూశారు వారు. ఈ విధంగా ఇలా ఎంతో మంది, ఒక గొప్ప నటుడు పైకి రావాలి అంటే ఎంతో మంది సహకారం కృషి ఉంటుంది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ గారు అన్నట్లుగా, ఒక నటుడు గాని ఒక వ్యక్తి గాని సమున్నతమైనటువంటి స్థాయికి రావాలి అంటే క్రింద అంటే ఆ భూమిక మీద ఎంతో మంది పనిచేయాలి, ప్రోత్సహించాలి. ఆ విధంగా నేను ఒక నటుడుగా, ఒక రచయితగా నాటక గ్రంథాలండి 8 గ్రంథాలు నేను పద్య నాటకం గురించే రాశానండి. అది నా అదృష్టంగా భావించుకుంటాను గాని అది నా గర్వంగా నేను చెప్పుకోదలుచుకోలేదు.
1: చాలా సంతోషం. అయితే అప్పటి నుంచి మీ నటా జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూనే మరి నాటక రంగంలో వర్ధిల్లారు. ఏ నాటకాల్లో మీరు పాల్గొన్నారు, ఎవరెవరు ప్రముఖులతో నటించగలిగారు, మరి ఆ విషయాలు చెప్పండి.
0: నేను ఇప్పటికి దాదాపు ఒక 1000 నాటకాలు ప్రదర్శించుంటాను. ఒక 7-8 ప్రకృష్టమైనటువంటి భూమికలు నేను ప్రదర్శించుంటానండి. పాండవోద్యోగం నాటకంలో నేను మొట్టమొదటిగా కర్ణపాత్రను వేశానండి. ఆ కర్ణపాత్రకు నాకు చాలా గొప్ప కీర్తి ప్రతిష్ట రెండు లభించాయి. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పెద్దలందరూ కూడా నీవు కర్ణుడి కంటే దుర్యోధనుడు బాగా నటించగలవు అని చెప్పేసి దుర్యోధనుగా వేయమని ప్రోత్సహించారు పెద్దలందరూ. ఆ విధంగా అదే ఒక ప్రమోషన్ కింద నేను దుర్యోధనుడిగా 1992లో ప్రథమ ప్రదర్శన ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని శతాధికంగా ప్రదర్శించుంటాను దుర్యోధన పాత్రను. ఆ విధంగా ఆ తిరుపతి వెంకటగౌడ రచించిన పాండవోద్యోగమే నాకు నట భిక్ష, నాటక భిక్ష పెట్టిందని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం కలిగిందండి.
1: అయితే ఇప్పుడు కర్ణుడి పాత్ర ధరించారు, మీకే ఆ పాత్ర ధరించాలనిపించిందా, లేకపోతే నిర్వాహకులు ఆ పాత్ర ఇవ్వటం వల్ల మీరు దాన్ని పోషించారా?
0: కర్ణుడి పాత్ర మాకు 5వ పురుషోత్తరరావు గారు మీరు ప్రయత్నం చేయండి అన్నారు. నేను కర్ణుడి పాత్ర పాండవోద్యోగములో ఆ 2 అంకాల్లో ఉంది, అది చదివాను. తర్వాత భారతం అంతా కూడా ఆ కర్ణుడు సంబంధించిన అంశాలన్నీ కూడా చదివాను. చాలా మంది కర్ణుడి మీద వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా నేను దాదాపుగా చదివానండి. చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కర్ణుడు అనే వ్యక్తి ప్రగల్భుడు, ప్రహ్లాదుడు అని చెప్పారు మహానుభావుడు, గొప్ప విమర్శకుడు. ప్రగల్భములు పలుకుతాడు, ప్రహ్లాదములు పలుకుతాడు. ప్రహ్లాదములు అంటే కఠినంగా మాట్లాడడం. అది తిరుపతి వెంకట కవులు ఖచ్చితంగా ఆ పాత్రలు వేశారు. కాకపోతే కృష్ణుడితో మాట్లాడేటప్పుడు మాత్రమే అతడు దైవంగా భావించుకుని ఆర్ద్రంగా కర్ణుడు సమాధానం ఇచ్చేవాడు. ఎందుకంటే నిన్ను ద్రౌపది 6వ భర్తగా స్వీకరిస్తుంది రావయ్యా అన్నప్పుడు ఆ హృదయం అంతా బయట చెప్తాడన్నమాట. కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మేలుకొను పూనిక చేతనగాని నేను నా సేమము గోరి చుట్ట

0: ఈ ఒక్క ఆర్ద్రత కృష్ణుడి దగ్గర మాత్రమే కర్ణుడు ప్రదర్శించేవాడు. ఆ విధంగా తిరుపతి వెంకట కవులు కర్ణుని యొక్క పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దారన్నమాట.
1: అయితే ఒక చక్కని పాత్ర కర్ణుడు మహాభారతంలో, చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి పాత్ర అది, దానగుణం కలిగిన అటువంటి పాత్రని పోషించే అవకాశం మీకు రావటం, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం, కర్ణుడంటే డాక్టర్ వెంకటాచార్య గారు వెయ్యాలి అనే ఒక భావన అందరిలోకి రప్పించారు.
0: కలిగిందండి. ఇదే విషయం నాకు ఆచంట వెంకరత్నాయన గారు చనిపోయి ఒక రెండేళ్ల ముందు గుంటూరులో ప్రదర్శన చూసి నా ఎదురుగానే కూర్చున్నారు ఆడియన్స్ గ్యాలరీలో. నేను ఇదే సన్నివేశం వేశాను, కృష్ణకన్న సంవాదం. ఉప్పలపాటి శైలులు గారని మంచి మహానటుడు, గొప్ప గాయకుడు ఉన్నారు. ఆయన కృష్ణుడు, నేను కర్ణుడిగా ఆ రోజు నటించేవాడిని. శైలులు గారే ప్రత్యేకంగా నన్ను పిలిపించి నాకు ఆ పాత్ర ఇచ్చి మీరే వెయ్యాలి, మీతోటైతే నేను వేస్తానని అంటే నేను వచ్చి వేశానండి. అది చూచిన తర్వాత ఆ సన్నివేశం అయిపోయింది.

0: అయిన తర్వాత ఆచండ వెంకరత్ నన్ను దగ్గరికి పిలిచి, నాయన ఎంతో మంది కర్ణుల్ని చూశాను నేను, నీలాగా ఆర్ద్రంగా ఈ సన్నివేశంలో ఈ పాత్రను పోషించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారయ్యా, చాలా బాగుంది, నాకు నచ్చావు అన్నాడు. నాకు అదే గొప్ప సర్టిఫికెట్, అదే గొప్ప బిరుదు.
1: ఆయన ఒక నటసింహం, నాటక రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు పొందిన వారి చేత ప్రశంసలు పొందడం విశేషమే మరి. అలాగే దుర్యోధన ఇతర పాత్రలు పోషించారు కదా, వాటి గురించి చెప్పండి.
0: దుర్యోధన పాత్రను నేను తిక్కన రాసినటువంటి ఉద్యోగ పర్వం సమస్తం చదువుకున్నానండి. చదువుకుని ఆ విధంగా పాత్రను నేను మౌళ్లు చేసుకున్నాను. ఎందుకంటే రంగస్థలం మీద దుర్యోధను కేకలు పెట్టడం, వికటాటహాసాలు చేయడం కాకుండా, దుర్యోధను అంటే ఏమిటో తిక్కన గారు స్పష్టంగా ఉద్యోగ పర్వం చూశాను. అయితే నాకు ఆ భారతం అంతా బాగా పరిచయం ఉంది కాబట్టి అది చదివాను. తర్వాత తిరుపతి వెంకట కవులు చెప్పినటువంటి విషయాలు, దుర్యోధనుడు గురించి స్పష్టంగా ఆయన చెప్పాడు. తిరుపతి వెంకట కవులు భీముడు ద్వారా పలికిస్తాడు, ప్రకృతి దుర్లలితుండును, ఆజన్మ పాండవ ద్వేషియు, ఐశ్వర్య మదమత్తుండును, క్రూర పరాక్రమండును, దురుద్యోగి మాని, ఇన్ని రకాలాంటి వాడని దుర్యోధనుడు గురించి భీముడి ద్వారా చెప్పిస్తాడు అంతకంటే ముందు సన్నివేశంలో. అవన్నీ కూడా నేను మౌళ్లు చేసుకుని అధ్యయనం చేసి ఆ విధంగా నేను దుర్యోధన పాత్రను చేశాను. దుర్యోధను ఎలా ఉండాలి అదే భారతం ప్రకారం చేశాను. చాలా మంది పండితులు నన్ను ఆశీర్వదించారు. షణ్ముఖ ఆంజనేయ రాజు గారైతే వచ్చి ఆ రోజు ఆయన కృష్ణుడు వేశారు, నేను దుర్యోధను వేశాను. ఆ డ్రామా అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను కౌగలించుకుని, నాయన చాలా బాగా చేసావు, నన్ను ఆశీర్వదించారు.
1: మరి ఆ దుర్యోధనుడు లైన్ సంభాషణ అలాగే ఒక పద్యం మన ఆకాశవాణి శ్రోతల కోసం వినిపిస్తారని ఆశిస్తున్నాం.
0: అక్కడ ద్రోణాచార్యుడు ఎందుకయ్యా యుద్ధం అని, ఆ విధంగా యుద్ధం చేస్తే అందరూ చనిపోతారు కదా, ఎందుకని ద్రోణాచార్యుడు సభాముఖంగా దుర్యోధను హితబోధి చేశాడు. అప్పుడు తిరుపతి వెంకట గారు ఒక పద్యం రాశారు, దుర్యోధను హృదయం అంతా కూడా అందులోనే ప్రతిఫలిస్తూ ఉంటుంది. తల్లి తండ్రియో తాత మీరు మొదలాప్త శ్రేణి చెప్పుటం అస్మ

0: అని తన హృదయమంతా ఆ పద్యములోనే ఆవిష్కరింపజేశారు జంట కవులు, మహాకవులు, మహానుభావులు, తిరుపతి వెంకట కవులు. ఇంకంతే, తల్లి తండ్రి ఎవరు చెప్పినా సరే నా లాభానికి కాని అంటాడు. చావు ఎల్ల ప్రాణులకు ఉన్నది, ఎప్పుడు ఎక్కడు ఏ వేళ, చివరికి అదే అయిందన్నమాట.
1: అలాగే మీరు ఇటు కర్ణుడు అటు దుర్యోధనుడు పాత్రలను విశేషంగా పోషిస్తూ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు కదా, ఇంకా ఎవరెవరు ప్రముఖులతో నటించే అవకాశం కలిగిందా?
0: నేను పిసపడి నరసింహమూర్తి గారితో నటించానండి, అదొక గొప్ప అనుభూతి. ఆ రోజు నేను కర్ణుడు వేశాను, దగ్గరకు పిలిపించుకొని ఆశీర్వదించారు. ఆ తర్వాత వారి సమక్షంలో నేను చింతామణి నాటకంలో భవానీ శంకరుడు వేశాను. ఆయన చింతామణి నాటకం మొత్తం చూసి మరుసటి రోజు నన్ను పిలిపించుకున్నారు ఆయన గదికి. ఏవయ్యా, భవానీ శంకరుడు పుస్తకం ప్రకారం నటించావయ్యా, చాలా బాగుంది అని ఆయన మెచ్చుకున్నారు. నాకు అదృష్టం ఏంటంటే, చింతామణి నాటకం భవానీ శంకరుడు పాత్ర నేర్పింది బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈనాడు ఆంధ్రదేశం అంతా కూడా, అంటే తెలుగు వారందరూ గర్వించదగిన మహానటుడు ఆ బ్రహ్మంస రత్నం అని చెప్పవచ్చు అనమాట. అంతటి గొప్ప నటుడు అంత నా తరములో అంతకు మించిన నటుడు నేను చూడలేదు. స్త్రీ పాత్రలో ఆయన చూపించినంత ప్రతిభ నేను ఇప్పటివరకు నేను చూడలేదు. ఆయన చింతామణి వేస్తే ఒక్కొక్క సన్నివేశం అయిపోగానే ఆయన కాళ్ళు పట్టుకునేవాడిని, ఎంత అద్భుతంగా చేస్తాడు. ఆయన నాకు భవానీ శంకరుడు పాత్రను ఆమూలాగ్రంగా విషయ భవానీ శంకరుడు మనస్తత్వం అంతా చెప్పి ఆ విధంగా మౌళ్ళు చేసుకుని నాతోటి ఒక 10 రిహార్సల్ వేసేసుకుని ఆ మహానుభావుడు నా చేత

0: నటింపజేశాడు. ఆ విధంగా భవానీ శంకరుడు పాత్ర శాస్త్రీయంగా నటిస్తున్నాని పేరు ప్రఖ్యాతులు నాకు ఉన్నాయి.
1: అలాగే ఏ ఏ ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చారు?
0: మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రముఖమైన జిల్లాలన్నింటిలోనూ నటించానండి. ఆ తరువాత 2-3 మార్లు బొంబాయి వెళ్లాను, అక్కడ ప్రభాసాంధ్రులు పిలిస్తే వెళ్లానండి. ఎక్కువగా నేను బయట తిరగలేకపోయాను నా ఉద్యోగ ధర్మం వల్ల. నేను కాలేజీ తెలుగు లెక్చరర్ గాను ప్రిన్సిపాల్ గాను ఉండడం వల్ల బాధ్యతలు నాకు ఎక్కువ. తరువాత సెలవులు పెట్టుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు. అందువల్ల విస్తృతంగా బయటకు రాలేకపోయినా హైదరాబాదు మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. ఎప్పుడైనా వేసవి సెలవులు వస్తే తప్ప బయటకు వెళ్లలేకపోయానమాట. అప్పుడప్పుడు నేను ఎక్కువగా బయటకు వచ్చినది మా ఊళ్ళమ్మ జాతరలో. సంవత్సరం నాకు దుర్యోధను పాత్ర ఇస్తారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అక్కడికి పోతూ ఉంటాను.
1: భీమవరం
0: మా ఊళ్ళమ్మ జాతర భీమవరం జరుగుతుందండి. వారు ఒక్కసారి అర్థించాను, ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్లే కంటిన్యూగా ఇస్తూ ఉన్నారండి. అదొక్కటి, ఎక్కువగా పోతూ ఉంటాను.
1: అలాగే మీరు ఉద్యోగ జీవితం గడిపారు కదా, మరి ఎప్పుడు పదవి విరమణ చేశారు? మరి ఆ ఉద్యోగ జీవితం ఎలా సాగింది? ఆ తర్వాత నాటక రంగానికి మీరు ఎక్కువ టైం కేటాయించగలుగుతున్నారా?
0: 2009లో నేను రిటైర్ అయ్యానండి. అంటే అప్పటికి దాదాపు 33 సంవత్సరాలు లెక్చరర్ గా కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేశానండి. అది నా నట జీవితానికి మలుపు తిప్పింది నా తెలుగు అధ్యాపకత్వం. ఎందుకంటే ప్రతిరోజు 4 పీరియడ్లు ఉండేది. ఒక్కొక్క క్లాసుకు 70 మంది విద్యార్థులు ఉండేవాళ్లు. ఒక్కడూ అబ్సెంట్ అయ్యేవారు కాదు, అది నా అదృష్టం. అందువల్ల క్లాస్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. నేను ఆ తెలుగులో ఉన్న పాఠాలన్నీ కూడా అభినయించడము, ఆ విధంగా ముఖంలో అనేక కవళికలు చూపించడము, దీనితో వాళ్ళని ఆకర్షింపజేసుకుని రోజు ఒక డ్రామా వేస్తున్నాను. ఒకటేమి 4 పీరియడ్లు 4 డ్రామాలు వేస్తున్నాను అనుభూతి పొందేవాడిని. నట జీవితానికి బాగా పనికొచ్చింది.
1: తద్వారా విద్యార్థుల్లో అనురక్తిని పెంచి పాఠం వైపు దృష్టిని
0: మళ్లింపజేశాను.
1: ఎవరైనా విద్యార్థులు నటుడిగా మిమ్మల్ని, అలాగే ఉపాధ్యాయుడిగా మీ ప్రభావంతో వాళ్లు నాటక రంగంలో రావాలనుకోవటం రావటం జరిగిందండి?
0: చాలా మంది వచ్చారు. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ఈ పద్యం పాడలేరు కాబట్టి సోషల్ డ్రామాలో చాలా మంది యాక్ట్ చేస్తున్నట్టు నాకు తెలిసింది. నేను చూశాను కూడా కొంతమందిని. వాళ్ళు మా గురుగారు అని ఎంత మందిలో వచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తుంటారు. ఆ అభిమానం వారికి గౌరవం ఉంది, నాకు వాళ్ళ మీద అభిమానం ఉంది.
1: ఒకనొకప్పుడు నాటక రంగం చాలా బాగా వర్ధిల్లింది. నాటకం అంటే ఇప్పుడు మనకు సినిమాలకు వెళ్ళినట్టుగా నాటక ప్రారంభానికే అరగంట ముందు వెళ్లి కూర్చుని మనం ముందు కూర్చుంటే బాగా స్పష్టంగా నాటకం చాలా చక్కగా దగ్గర నుంచి చూడొచ్చు నటుల్ని వాళ్ళని కూడా అని చెప్పేసి భావంతో మరి వేలాదిగా లక్షలాదిగా వచ్చేవాళ్లు. మరి నాటకాలు ఆ విధంగా వర్ధిల్లినాయి. మరి ఇప్పుడు సినిమా రంగం ప్రభావంతో గాని లేకపోతే నేటి సామాజిక పరిస్థితులు గాని నాటకాలకి అంత ప్రోత్సాహం లేదు, నాటకం నటులకి అంత ప్రోత్సాహం లేదు అనే ఒక మాట ప్రచారంలో ఉంది. ప్రస్తుతం నాటకం రంగం వర్ధిల్లాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే ప్రస్తుతం సమాజపరంగా ప్రభుత్వ పరంగా గానీ అసలు ఏం చేయాలి? ప్రస్తుతం నాటక రంగం పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు?
0: వివిధములైన ఛానల్స్ వచ్చాయండి, తరువాత రకరకాల మాధ్యమాలు వచ్చాయి. దీనివల్ల నాటక రంగ మాధ్యమం వెనకబడింది నిజమే, కానీ దాన్ని పైకి తీయాలంటే ఒకటే ఒక సొల్యూషన్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 1వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా కంపల్సరీ తెలుగు నేర్చుకోవాలి అనే శాసనం ఏనాడైతే ప్రభుత్వాలు గట్టిగా అమలు చేస్తాయో, తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు తల్లిదండ్రులు పుట్టేసి నాకు తెలుగు రాదని నేను హిందీ చదువుతానో లేకపోతే నేను మలయాళం చదువుతానో నేను ఫ్రెంచ్ చదువుతాను అంటాడు. అలా లేకుండా తెలుగునే వాళ్లకు సబ్జెక్టు కంపల్సరీ పెడితే ఖచ్చితంగా మరలా నాటక రంగానికి పురోభవం వస్తుంది. తెలుగు భాష సంస్కృతులు పిల్లలకు తెలియాలి, పద్యం యొక్క గొప్పతనం ఏమిటి తెలియాలి, గద్యం యొక్క గొప్పతనం తెలియాలి. అలా తెలిసినప్పుడు తప్పనిసరిగా ప్రేక్షకులు బాగా వస్తారు, ఆదరిస్తారు. ఈ తెలుగు నాటకం ఇంకా జ్వాజ్వల్యమానంగా ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది.
1: అలాగే ఇప్పుడు నటులకు ఏం కావాలి? అంటే సమాజాలు గాని నటులు గాని ప్రదర్శిస్తున్నాయి, మరి అనేక పరిషత్తుల్లో కూడా నాటకాలు ప్రదర్శింపబడుతున్నాయి. మరి కొన్ని పరిషత్తులు ప్రోత్సహించడం వల్ల చాలా నాటకాలు ప్రదర్శింపబడుతున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నటులకు ఏం కావాలి? వసతి సౌకర్యాల గురించి చెప్పండి. అన్న
0: వసతులు నటులకి కావాలి, ప్రభుత్వాలు చాలా వరకు సహాయం చేస్తున్నాయండి. ముందు వ్యక్తిగతంగా నటుడు అహంకార దూరుడై క్యారెక్టర్ ని బాగా చదువుకోవాలండి. నటుడు చేయాల్సిన పని అంటే తన పాత్ర తను చదువుకోవడమే కాకుండా నాటకాన్ని కూడా చదువుకొని అప్పుడు నటించగలిగితే తన పాత్ర పండుతుంది అన్నమాట.
1: అయితే ఆ విధంగా ప్రభుత్వమే కాకుండా నటులు కూడా వ్యక్తిగతంగా

0: వ్యక్తిగత బాధ్యత వహించాలి.
1: సరే, ఇప్పుడు ఈనాటి తరం యువతరం గాని ఎవరైనా గాని ఏ వయసు వారైనా గాని నాటక రంగంలో రావాలి, నాటకాల్లో రాణించాలి, ఒక నటిని నటుణ్ణి కావాలి నేను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో?
0: విద్యార్థి దశలోనే ఒక నాటక గురువును ప్రతి స్కూల్లోనూ, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ దాకా ఒక క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉండేది. అలాగే ఒక డ్రామా టీచర్ని ఏర్పాటు చేయాలని, అలా చేస్తే వాళ్లలో నాటక కళ కొంతమందిలో వస్తుంది, కొంతమంది బాగుపడతారు. అసలు నాటకం లేని జీవితం ఎక్కడుందండి? ఇంట్లో చిన్నపిల్లవాడు చేసే ప్రతి తప్పులో ఎంత నటిస్తారు చిన్నపిల్లవాడు? ఎవరా ఈ పెన్ను తీసుకుని చెడగొట్టావు నువ్వేనా? కాదు నాన్న, నేను చెడగొట్టలేదు, నాకు తెలీదు, ఆ అక్క ఇందాక తిరిగిపోయింది అనుకుంటాను అంటాడు. కానీ వాడు ఎడగొట్టుంటాడు, మరి ఎంత డ్రామా వేస్తాడు? ఆ విధంగా మనకు ప్రభుత్వ పరంగా కొన్ని అమలు కావాలి, కొన్ని శాసనాలు. దానివల్ల ప్రజలు తప్పనిసరిగా తెలుగు బాగా నేర్చుకుంటే నాటక రంగం ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతుందండి.
1: అంటే మీరు చెప్పే దాన్ని బట్టి తెలుగు భాష మీద మక్కువ పెంచుకోవటం, తెలుగు భాషను బాగా వంట పట్టించుకోవటం,
0: వంట పండించు
1: చదవటం, రాయటం, అలాగే వినటం, ఈ ప్రక్రియలన్నింటిలో కూడా అభిరుచి పెంచుకున్నట్లయితే యువతరం గాని ఎవరైనా గాని పిల్లలు గాని పెద్దలు గాని దాన్ని అర్థం చేసుకునే శక్తి వారికి ఉంటుంది. ఆ విధంగా నాటకాల మీద శ్రద్ధ కలిగి నాటకాల్లో నటించవచ్చు అంటారు.
0: నటించడానికి అవకాశం ఉంటుంది, అభిరుచి కలుగుతుంది, సాహిత్యం మీద మక్కువ కలుగుతుంది. విశృంఖలమైన అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యం మనలో ఉన్నది, అది చదువుకుంటే అంతకంటే మేధస్సు మరొకట్లేదు.
1: అలాగే మీరు ఒక ప్రవృత్తిరీత్యా పౌరాణిక నటుడిగా రాణించారు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రాణించారు, మీ శేష జీవితం ఎలా గడుస్తోంది శ్రోతలకు తెలియజేయండి.
0: ఇప్పటికే నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నాను, నాటకాల గురించి వ్యాసాలు వ్రాస్తూనే ఉన్నాను, క్రియేటివ్ గా అంటే సృజనాత్మకమైన రచనలు కూడా చేస్తూ ఉన్నాను. నాకు నా ఉద్యోగ ధర్మము, కుటుంబ వ్యవహార ధర్మము నాటకాలు తప్ప ఇంకేం తెలియదండి.
1: అంటే కుటుంబ పరంగా మీరు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు?
0: కుటుంబ పరంగా అంటే ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా నాకు మంచి పేరు తెచ్చుకోగలిగాను. అన్ని వ్యవహారాలు, గృహ ధర్మాలన్నీ చేస్తూ ఉంటాను. ఎక్కువగా గ్రంథాలు చదువుతుంటాను, రాస్తూ ఉంటాను. అది కూడా ఎక్కువగా డ్రామాటిక్స్ మీదనే గ్రంథాలు చదవడం, రాయడం చేస్తూ ఉంటానండి. దాంట్లో వచ్చే ఆనందం మరొకటి లేదండి.
1: శ్రోతలు విన్నారు కదా, డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు ప్రముఖ పౌరాణిక నటులు, ఆంధ్ర ఉపన్యాసకులు. మరి వారి నట జీవితం గురించి, ప్రస్తుతం వారి జీవన విధానం ఏ విధంగా ఉంది, ఇంకా నటుడిగా వారు రాణించడమే కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా నటిస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. మరి అటువంటి వారు ఈనాటి తరానికి, యువతరానికి అందరికీ కూడా ఆదర్శప్రాయులు, ముఖ్యంగా నట జీవితంలో. అలాగే భాష పరంగా కూడా వారు మనకు తెలియజేశారు, తెలుగు భాషని స్పష్టంగా చదవటం, రాయటం, అలాగే విన్నదాన్ని అర్థం చేసుకోవటం. పాత్ర పరంగా తీసుకుంటే నాటక రంగంలో పాత్రని అర్థం చేసుకోవాలంటే ముందు చదవటం రావాలి, పాడాలంటే కొంత సంగీతం కూడా ఉండాలి. ఇలాంటి మెళుకువల్ని గనక వంట పట్టించుకుంటే ఎవరైనా నటులు కావచ్చు. ముఖ్యంగా భాష మీద అధికారం, భాష మీద ప్రేమ ఉన్నవారు ఎవరైనా నాటక రంగంలో రాణిస్తారని వారు తెలియజేశారు. డాక్టర్ కొట్టే వెంకటాచార్యుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: జీవనలహరి కార్యక్రమంలో మీరింతవరకు నా నట ప్రస్థానం డాక్టర్ కె వెంకటాచార్యులు గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: మీరింతవరకు జీవన లహరి కార్యక్రమం విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి కైలాష్ ఖేర్, దివ్యా కుమార్ పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రక్రియకు అటవీశాఖ శ్రీకారం చుట్టిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో రెండవ దశలో తాటివనాలను అభివృద్ది చేయనున్నామని, తుఫాన్లు తీవ్ర గాలుల సమయంలో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేసి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా తీరప్రాంతం వెంబడి 5499 హెక్టార్లలో తాటివనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని

0: పవన్ కళ్యాణ్ కోరారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి అన్నారు. 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026ను ప్రభుత్వం విడుదల చేసిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 4 దశల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్దక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను gor.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ, జర్మన్ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిని నాలెడ్జ్ హబ్గా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో దీని ఒక నాలెడ్జ్ హబ్ గా చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీని నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించి 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. భూమి నుంచి వెలువడే సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీ దీన్ని రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఉండటం కోసంగా డ్యూయల్ యాక్టివ్ ఫీడల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ ని యూజ్ చేసేది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు, వాటిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా నెంబర్ 1 కాబోతుంది.
0: పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి ఈరోజు ఆకస్మికంగా పర్యటించి ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట లోకాయుక్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మై భారత్ రాష్ట డైరెక్టర్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం విధానంలో క్రీడాకారులు యువతతో సంభాషిస్తారని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వం, స్వచ్ఛంద సేవ, దేశ నిర్మాణంతో యువతను అనుసంధానించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఉజ్వల్ తెలుపుతూ,
2: 27 ఆగస్టున ఖేలో యువ సంవాద్ అనే ప్రోగ్రాం జరగబడుతుంది. అందులో ప్రధానమంత్రి మోడీ గారు యువతతో డైరెక్ట్ గా లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు. ఒక 17 లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2-way లాగా, అంటే మనం స్క్రీన్ వాళ్ళకి కనపడుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2036 ఒలింపిక్స్ కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని యువత యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క భావాలని తెలుసుకోవాలని చెప్పి మోడీ గారు ఈ ముఖ్యమైన ప్రోగ్రాం చేస్తున్నాము. సో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలి.
0: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా ఒక ప్రకటనలో సూచించారు. వాట్సాప్లో ప్రచారమవుతున్న ఎన్నికల తేదీలు అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్పై అధికారిక సమాచారాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని, అప్పటి వరకు సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థను విస్తృతం చేయాలని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు.

0: స్థానిక సంస్థల ఎన్నికలలోపు విశాఖ మహానగర పాలక సంస్థలో వార్డులను పెంచాలని, మరికొన్ని మండలాలను విలీనం చేయాలని కోరుతూ
1: విశాఖపట్నం సంబంధించి ఒక రెండు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వార్డ్స్ డీలిమిటేషన్. ఏదైతే మనకున్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ ఉన్నాయో ఆ 98 వార్డ్స్ నుంచి 120 చేయాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ చేయటం, దాని మీద క్షేత్రస్థాయిలో కూడా వర్క్ కూడా చేయడం జరిగింది. రెండోది, పక్కన ఉన్న నాలుగు మండలాలు, భీమిలి నియోజకవర్గంలో మూడు మండలాలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఒక మండలం, మొత్తం నాలుగు మండలాలు కూడా ఈ గ్రేటర్ వైజాగ్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి. కాకపోతే దీన్ని ఎలా కలపాలి, ఏంటి దానికి టెక్నికల్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది.
0: పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్తమ విధానాలను ప్రోత్సహించే స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ SHVR కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అర్హత కలిగిన పాఠశాలలు పాల్గొనేలా కేంద్ర రాష్ట ప్రభుత్వ విభాగాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ కోరింది. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన నీరు, సురక్షిత వాతావరణం నిర్వహణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి ఖాదర్ వలీ కోరారు. నెల్లూరు నగరంలో క్షయవ్యాధి నివారణపై వివిధ శాఖల ఉద్యోగులతో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్దారణ అయిన వెంటనే వారికి అవసరమైన చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తీర ప్రాంతాల పరిరక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420

0: 2233.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గుండెదడ ఆందోళన గుండెపోటుకు దారితీస్తాయా, డాక్టర్ కీర్తిక గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కీర్తిక రావేళ్ల గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ కీర్తిక గారు, మీరు విజయవాడలో ప్రముఖ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ఇది వినడానికే కొత్తగా అనిపిస్తూ ఉందండి. ఈ స్పెషలైజేషన్ అంటే కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ సబ్జెక్టు యొక్క ప్రత్యేకతల గురించి ఒక్కసారి వివరిస్తారా అండి?
2: ఇది కార్డియాలజీలో ఉన్న సబ్జెక్టేనండి. అసలు ఇనీషియల్ కార్డియాలజీ స్టార్ట్ అయిందే ఈసీజీ డయాగ్నాసిస్తో, కానీ తర్వాత ఎక్కువ ఈ హార్ట్ స్ట్రోక్ దాని మీద ఉన్న వాళ్ళకి బర్డెన్ పడటంతో కొంతమంది ఈ బ్రాంచ్కి స్పెషలైజ్ అయ్యారు. ఇది గుండె యొక్క హార్ట్ రేట్ని స్టడీ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చే బ్రాంచ్. హార్ట్ రేట్ స్పీడ్గా కొట్టుకున్నా స్లోగా కొట్టుకున్నా.
1: మీరు ఎక్కడ చేశారు?
2: నేను కార్డియాలజీ హైదరాబాద్ నిజామ్స్ నుంచి కంప్లీట్ చేసి తర్వాత బొంబాయిలో ఈ ఎలక్ట్రోఫిజియాలజీ ఒక సీనియర్ డాక్టర్ గారి దగ్గర అధ్యయనం చేశానండి.
1: డాక్టర్ కీర్తిక గారు, ఈ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏ వైద్యం అందిస్తారు?
2: గుండె యొక్క వైద్యమేనండి. ప్రైమరీగా నేను ఒక గుండె డాక్టర్ని, కానీ ఈ దడలో కొంత స్పెషలైజేషన్ ఉంది. దానికి సంబంధించి నా దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉండటంతో కొన్ని దడల్ని, ఒక 50-70% దడలు కంప్లీట్లీ ట్రీటబుల్ చేశాను. ఇంకొక రకం స్లోగా కొట్టుకునే వాళ్ళకి నార్మల్ పేస్ మేకర్స్ కాకుండా అడ్వాన్స్డ్ పేస్ మేకర్లు వేయటం ఇందులో ఒక పార్ట్.
1: డాక్టర్ కీర్తిక గారు, కొందరు ముఖ్యంగా గుండె దడ ఆందోళన, ఛాతీ పట్టేయడం, ఛాతీ గట్టిగా పిండినట్టుండడం, ఛాతీలో కొంతమంది మంటగా ఉంది, ఇలాంటివి చెబుతూ ఉంటారండి. అమ్మో, ఏమైనా నాకేమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, నాకు ఏదైనా గుండె జబ్బు ఏమైనా రాబోతుందేమో, ఇలా ఆందోళన చెందుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్. ఇది హార్ట్ అటాక్ ఏమైనా సింప్టమ్సా?
2: మేజర్ సింప్టమ్ అండి హార్ట్ అటాక్కి. హార్ట్ అటాక్కి గ్యాస్ట్రిక్ నొప్పికి రెండే రెండు డిఫరెన్షియేట్ చేస్తాయి, ఒకటి ఈసీజీ ఇంకొకటి ట్రాపోనిన్ ఐ. ఈవెన్ 2D ఎక్కో కూడా ఎర్లీ స్టేజెస్లో అంత యాక్యురేట్గా చెప్పలేదు. సింపుల్ గ్యాస్ట్రైటిస్లో కూడా ఛాతీ బర్నింగే ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు చెమటలు పడతాయి, బీపీ డౌన్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్లో కూడా ఎర్లీ స్టేజెస్లో ఏ ఫీచర్స్ ఉంటాయి. ఎంతోమంది గ్యాస్ట్రైటిస్ అని అనుకుని గ్యాస్ నొప్పి, ఎక్కువ నేను ఊళ్ళలో ఇది వింటా ఉంటాను, ఇది గ్యాస్ నొప్పమ్మా అని గ్యాస్ బిళ్ళలు గ్యాస్ ఇంజెక్షన్ తీసుకుని నెక్స్ట్ డే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మాకు వచ్చే పేషెంట్లు కూడా ఊళ్ళ నుంచి, మొన్నొచ్చిందమ్మా గ్యాస్ నొప్పి, నిన్న కూడా తగ్గకపోతే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది గుండె నొప్పి అని చెప్పారు అని. దిస్ ఈస్ వెరీ కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: ఛాతీలో మంట గ్యాస్ లాంటిది అని మీరు అపోహ పడవద్దు. ఒక్కొక్కసారి అది గుండెకు సంబంధించి, ఇప్పుడు చెప్పిన ఉదాహరణ బట్టి హార్ట్ అటాక్ లాంటి దానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది అంటారండి. ఎలా నిర్ధారిస్తారు?
2: నిన్న చికెన్ తిన్నాను, పచ్చడి తిన్నాను, ఇది వరకు ఒక సర్టెన్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది నిజంగా అది బర్డెన్ క్రియేట్ చేస్తుంది. టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, దానివల్ల గ్యాస్ట్రిక్కా లేకపోతే కార్డియాకా? నిజమే, ఒక పేషెంట్ వస్తున్నారు, వాళ్ళకి ఒకసారి ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ ఒక 2 సంవత్సరాలతో ఇదే ప్రాబ్లంతో వస్తారు. ప్రతిసారి చేస్తూ ఉండలేము. దానికే ఈ ఈసీజీ, ట్రాపోనిన్ టెస్ట్, ఇంకా ట్రాపోనిన్ పాజిటివ్ వచ్చింది హార్ట్ స్ట్రోకే, ఎక్కో ట్రెడ్మిల్ టెస్ట్. మేడం లాస్ట్ ఇయర్ ట్రెడ్మిల్ చేశారు, ఇదే పెయిన్తో వచ్చిన ఒక పేషెంట్ లాస్ట్ ఇయర్ ట్రెడ్మిల్ చేశారు, మళ్ళీ ఇయర్ వచ్చారు ఆ పేషెంట్, మళ్ళీ చేయాలా మేడం? ఎస్. దాని వారంటీ పీరియడ్ ఎంత? ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డయాబెటిక్ అండ్ యువర్ సిమ్టమ్ ఈస్ ద సేమ్, దట్ వారంటీ పీరియడ్ కెన్ బి కన్సిడర్డ్ అప్ టు 3 ఇయర్స్. ఎనీ పర్ఫ్యూషన్ టెస్ట్ ఫర్ దట్ మ్యాటర్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్ వీ కాంట్ గివ్ ఎనీ వారంటీ పీరియడ్. డయాబెటీస్ ఈజ్ వన్స్ డిఫైన్డ్ వెన్ వీ వర్ స్టడీయింగ్, దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద బుక్స్. ఇప్పుడులో ఏంటంటే మనం యాక్టివ్ స్మోకర్ హూ ఈజ్ స్మోకింగ్ మోర్ దాన్

0: one packet a day. Active alcohol intake person. All these are also included in this group of
1: and the risk factors.
0: Risk factors. And one more thing, patient will come and ask, vallu ochi adugutaru, nen diabetic, kanna sugar control lo untundi. Nizanga sugar anedi control lo unte meer non diabetic kinda. Diabetic with uncontrolled sugar is only dangerous. I will smoke, but very occasionally. Then you are not a smoker. You are regularly smoking about a packet per day? Yes.
1: Gunda noppi anagane edam vaipu chatilo noppi raavadamu ledanukunte madhya bhagamlo raavadam ane chest ee place lo leda venaka bhujam shoulder edo laagutundano ilanti lakshanalu chebutu untarandi. మరి ఈ గుండె దడ అని ఏదైతే మనం అనుకున్నామో దీనికి కేవలం గుండె దడ దడ దడ దడ దడ అనేది ఒక రకమైన భయం ఆందోళన ఏదో జరిగిపోతుందేమో వినకూడంది విన్నాము ఇలాంటి సందర్భాల్లో జరిగే లక్షణం ఇది. గుండె హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలేమో ఇందాక చెప్పినటువంటి నొప్పులు. మరి ఈ రెండింటినీ ఎట్లా నిర్ధారణ చేస్తారండి?
0: హార్ట్ అటాక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు దడ గురించి మాట్లాడదాం. ఇక్కడ మూడు రకాల శాంపిల్స్ చెప్తానండి. ఒకటి, అసలు పేషెంట్కి దడ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏదో ఆందోళన ఉంటుంది. అది మానసిక ఆందోళన కావచ్చు, గ్యాస్ పట్టేయటం కావచ్చు, బీపీ పెరగటం కావచ్చు, షుగర్ లెవెల్స్ హై ఉండటం కావచ్చు, బాడీలో ఇన్ఫెక్షన్ కావచ్చు. వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే నాకు ఏదో దడగా ఉంది. దీంట్లో ఈసీజీ చేసినా మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసినా కూడా హార్ట్ రేట్ నార్మల్గా ఉంటుంది. అమ్మ ఇప్పుడు నీకున్న సిమ్టము ఈ దడ అనేది ఇప్పుడు ఉందా అని అడిగితే ఇప్పుడు కూడా ఉంది అంటారు. పొద్దున్నీ ఉందా అంటే పొద్దున్నీ ఉంది, గత 10 రోజుల నుంచి ఉంది. మేము దాన్ని డిఫరెంట్గా వాట్ ఈజ్ ద కాజ్ అనేది చూస్తాం దానికి. రెండోది కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎస్విటీస్. ఇది మూడు ఏజ్ గ్రూప్స్లోనండి. ఒకటి చిన్న పిల్లలు, వాళ్ళకి పుట్టుకతోనే ఉండే ఎక్స్ట్రా నర్వ్ వల్ల వచ్చిన ఎస్విటీ అండి. ఎక్స్ట్రా నర్వ్ ఉంటుంది అంటే మనం హార్ట్ కూడా ఒక స్కెలిటన్ ఉంటుందండి. ఆ వాల్స్ అదంతా స్కెలిటను, మజిల్ మజిల్కున్న బ్లడ్ సప్లై అలా. ఈ స్కెలిటన్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వక, ఆ స్కెలిటన్ పైన ఉన్న మజిల్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వకుండా ఎక్కువ పల్లెకారుల్లో ఉన్నప్పుడు ఈ మజిల్ కంప్లీట్గా కవర్ చేయనప్పుడు నార్మల్ నర్వ్సే అయ్యి గుండెలో ఉండే నర్వ్సే ఎక్స్పోజ్డ్గా ఉంటాయి. వాటిని పాత్వేస్ అంటాం. కొంతమందిలో ఎక్స్ట్రా నర్వ్స్ ఉంటాయి. ఈ ఉన్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్లో తెలియదు, అందరూ ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఏదో పట్టినట్టు అనిపించి విడ్డ్రాన్గా ఉంటారు, వెళ్ళి పక్కన కూర్చుంటూ ఉంటారు. ఎక్కువగా అబ్బాయిలు క్రికెట్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. వీళ్ళు పేరెంట్స్ రికగ్నైజ్ చేస్తారు. నేను విజయవాడ వచ్చిన కొత్తల్లో చిన్న 10th class బాబుని తీసుకుని వాళ్ళ మదర్ వచ్చారు. దడ దడ అంటే నేనేం పెద్ద పట్టించుకోలే, అమ్మ ఏం లేదు, యు ఆర్ అన్నెసర్ మేడం, నేను వాడి ఛాతి మీద చేయి పెట్టి చూశాను మేడం, అది అలా కొట్టుకుంటా ఉండింది. నేను ఐ టుక్ ఇట్ సీరియస్లీ, నేను ఈపీ స్టడీ చేశాను, చాలాసేపు వరకు ఇండ్యూస్ కాలేదు, నేను కొంత అబ్నార్మల్ లెవెల్స్కి వెళ్ళినాకు ఇండ్యూస్ అయింది, ట్రీటెడ్ నౌ హీస్ ఇన్ సింగపూర్ డూయింగ్ సమ్ మాస్టర్స్ అలాంటిది ఏదో చేసుకున్నాడు. చిన్నపిల్లల్లో ఇది, మధ్య వయసు వాళ్ళల్లో, లేడీస్లో 40 to 50, 60 ఇయర్స్, వీళ్ళకి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఆ నర్వ్స్ అన్నీ స్లో అవటం మొదలు పెట్టడం వల్ల కామన్ దడ ఎస్విటీస్, ఏట్రియల్ టాకీకార్డియాస్ అంటారు. వాళ్ళు మేడం మాకు ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు వచ్చేది, ఇప్పుడు నెలకు 1 సార్ వస్తుంది, వచ్చినప్పుడు నీరసంగా అనిపిస్తుంది, మెడలో ఏదో కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళినా గట్టిగా దగ్గినా తగ్గుతుంది, కానీ మల్టిపుల్ టైమ్స్ కొట్టుకుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కామన్ దడ, దానికి అబ్లేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఏజ్డ్ వాళ్ళల్లో, వాళ్ళకి ఇంకా నర్వ్స్ అన్నీ ఇంకా మిస్ఫైర్ అవటం మొదలు పెడతాయి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది 65 ఇయర్స్ తర్వాత. వాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోయి వస్తారు, ఎక్కువ సార్లు ఆయాసంతో వస్తారు. ఈసీజీలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఉంటుంది, దాన్ని మెడిసిన్ పెట్టి రేట్ కంట్రోల్ చేస్తాము. వీళ్ళలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే రేట్ కంట్రోల్ ఒక్కటి సరిపోదు. ఆ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది బ్రెయిన్ స్ట్రోక్కి వన్ ఆఫ్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్, మేజర్ అని కూడా చెప్పవచ్చు. సో వీళ్ళని ఏంటంటే

0: పల్చబడే వాటి మీద కంపల్సరీ ఉంచాలి. 65, 70, 70 నుంచి 90 ఏళ్ల వాళ్ళ మధ్యలో. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు ల్యాండ్ అయ్యేది ఎక్కడరా అంటే హార్ట్ రేట్ అనేది కంప్లీట్గా స్లో అయిపోతుంది. అప్పుడు దే విల్ బి నీడింగ్ పేస్ మేకర్ 80+.
1: డాక్టర్ కీర్తిక గారు, మహిళల్లో ఎక్కువగా ఈ కంప్లైంట్ చెబుతుంటారండి గుండెదాడ అని, ఎందుకంటే వాళ్ళు చిన్న విషయానికి పెద్ద విషయానికి, బిడ్డలు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కొంచెం ఆందోళన ఎక్కువ ఉంటుంది, సహజం అండి. ఎక్కువగా ఈ గుండెదాడ అయినటువంటి లక్షణం మగవాళ్ల కంటే మహిళలు ఎక్కువ చెబుతూ ఉంటారండి, ఏమైనా దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందంటారా?
0: ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వాళ్ళని చెప్పాను చూడండి, వాళ్లలో నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఒకటి ఒబిసిటీ, ఇంకొకటి మెనోపాజు, పెరీ మెనోపాజు, ఇంకొకటి యాంగ్జైటీ డిప్రెషన్. మీరు అన్నట్టు ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ పెరీ మెనోపాజల్ ఏజ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రీటబుల్ విత్ యాంటీ యాంగ్జైటీస్. ఇంకొకటి దడ అనేది అందరూ యాంగ్జైటీనే కాదు, కొంతమందిలో వాల్వ్ లీక్స్ ఉంటాయి. ఈ బాగా లావుగా ఉండటం వల్ల వాళ్ళకి ట్రైకస్పిడ్ రీగర్జిటేషన్ కామన్గా ఉంటుంది ఒబిసిటీ వల్ల. ఈ ఒబిసిటీ అనేది వీళ్ళకి 35-40 నుంచి స్టార్ట్ అయ్యి 60 అయ్యేసరికి కొంత లావుగా ఉంటారు. ఫర్ దేర్ హైట్ దేర్ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంటుంది, 35 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోయేటప్పుడు సరిగ్గా బ్రీతింగ్ అనేది అందదు, స్లోగా అది గుండె మీద ఎఫెక్ట్ పడతా గుండె యొక్క కుడి గుండె మీద వాల్వ్ లీక్ లాగా మారుతుంది. ఈ వచ్చే దడ ఇట్ ఈస్ నాట్ ఫాస్ట్ బీటింగ్, ఇట్ ఈస్ స్ట్రాంగ్ బీటింగ్ అన్నమాట. దాన్ని దడలా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు దాన్ని చూసుకుని ఎలాగా ఆ ట్రైకస్పిడ్ రీగజిస్ట్రేషన్ వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది అంటే ఒత్తిడి తగ్గించే మందులు, లేదు వీళ్ళ కాళ్ళ వాపులు అలా ఉన్నాయి అంటే నీరుడు వెళ్ళేమా అలాంటివి పెట్టడం వల్ల చాలా రిలీఫ్లోకి వెళ్తారండి. ఓన్లీ యాంటీ యాంగ్జైటీ గ్యాస్ మెడికేషన్ కాకుండా ఇంకా హార్ట్ ఫ్లషెస్ అనేది అంత అన్కామన్గా ఏమీ నేను చూడట్లేదు. 50 నుంచి 60 మధ్యలో లేడీస్, 60 తర్వాత వాళ్ళు కాదు, ఈ మధ్యలో వాళ్ళు చిన్న విషయానికే దే ఆర్ టేకింగ్ ఇట్ సెన్సిటివ్లీ అండ్ యాంగ్జైటీ. వాళ్ళకు కూడా నిద్ర టాబ్లెట్ ఇవ్వటం వల్ల చాలా వరకు యాంటీ యాంగ్జైటీ యాంటీ డిప్రెసెంట్ రిలీఫే ఉంటుంది. యాంటీ డిప్రెసెంట్ కూడా పెట్టాల్సి వస్తుందండి.
1: మొత్తం మీద ఇది ఆందోళనతో కూడినటువంటి గుండె జబ్బు అని నిర్ధారణ అయింది అనుకోండి, గుండె దడ లాంటిది అవన్నీ, ఇప్పుడు చెప్పినటువంటి ఇదిలో చికిత్సా విధానాలు ఏంటి? వాళ్ళకు కూడా స్టంట్లు వేయాలనా, అవసరమైతే బైపాస్ చేయనా, లేదా మందులతోనే ఏమవుతుందా?
0: వాళ్ళ దీన్ని బట్టి అండి. రీసెంట్గా ఒక 68 ఇయర్స్ ఆవిడండి, ఆవిడ 2 ఏళ్ల క్రితం వేరే హాస్పిటల్లో ఆవిడకి యాంజియోగ్రామ్ అయ్యింది. నాకు అక్కడ యాంజియోగ్రామ్ అయింది కానమ్మా నాకు గుండె జబ్బు తగ్గలేదు, 1 సంవత్సరం పైనుంచి నాతో మెడిసిన్ రాయించుకుంటాంది ఆవిడ, ఎప్పుడూ దడ అని చెప్పలేదు. మొన్న వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చి నా దగ్గర చూపించారు, మేడం మా అమ్మకి తగ్గట్లేదు, మీ దగ్గరే చూపించు. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, అమ్మ నాకు ఒక్కొక్కసారి తెలియకుండా మెడలో నరం కొట్టుకుంటా ఉంటుంది. షీ వాంటెడ్ ట్రీట్మెంట్. నేను ఈపీ స్టడీకి తీసుకున్నాను, ఇట్ ఈస్ కామన్ గుండె దడ, అబ్లేట్ అయింది. ఆవిడ నాకు చెప్పడం ప్రకారం నాకు 10 ఏళ్ల నుంచి ఉందమ్మా, నాకు తెలవలేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో. యాంగ్జైటీ వాళ్ళకి మెడికేషను, చిన్నపిల్లలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను అబ్లేషన్కి వెళ్ళమనే చెప్తాను. వాళ్ళు ఎందుకు లైఫ్ లాంగ్ ఈ దడని బేర్ చేస్తూ ఉండాలి? అంతకన్నా చిన్నప్పుడు వెరీ స్మాల్ హార్ట్స్ కాబట్టి ఏమన్నా రిస్క్ ఉంటుందేమోనని మెడిసిన్ మీద పెడతాము. ఒక ఏజ్ దాటినాక వాళ్ళకి 1 సంవత్సరానికి 1 సార్ వస్తుంది, మేము టాలరేట్ చేస్తాము అనే వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నాం. ఇది స్టెంట్తో సంబంధించింది కాదు, బైపాస్తో సంబంధించింది. ఓపెన్ హార్ట్ ఒకప్పుడు చేసేవాళ్ళు ఏఎఫ్కి, కానీ ఇప్పుడు అవసరం లేదు, తొడలో నుంచి చేస్తాము. బాగా సొఫిస్టికేటెడ్ పద్ధతులే వచ్చాయి,
1: అడ్వాన్స్డ్
0: చాలా మంది చేయించుకుంటున్నారు. కొంతమందిలో ఆ దడ అనేది ఈసీజీలో లేకపోయినా లోపల మా స్టిమ్యులేషన్తో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ రిలీఫ్.
1: డాక్టర్ గారు, మామూలుగా హార్ట్ అటాక్లు అనేవి ఎక్కువగా మనం వింటున్న దాన్ని బట్టి తెల్లవారుజామున మాత్రమే ఎక్కువగా ఈ కంప్లైంట్ చెబుతుంటారు డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గుండె దడ ఆందోళనతో వచ్చేటువంటి ఈ సమస్య టైంతో సంబంధం లేదా, ఉదయాన్నే వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఎప్పుడైనా రావచ్చా?
0: ఎక్కువగా కాఫీ తీసుకున్నప్పుడు, స్మోక్ చే

0: చేసినప్పుడు ఎక్స్ట్రా బీటింగ్స్ అనేవి వస్తాయండి. ఒక ఎక్స్ట్రా బీటింగ్ ఈ దడని స్టార్ట్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా బీటింగ్స్ ఏ అవర్లో వస్తాయో మా దడ అనేది ఆ అవర్లో వస్తుంది. మేబీ వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిన టైం కావచ్చు. ఎక్కువ మంది కంప్లైంట్ ఈ మధ్య క్యాఫే షాపులు ఒక కప్పు కాకుండా ఒక పెద్ద కప్పు, లార్జ్ కప్, మోర్ ఆఫ్ స్ట్రాంగ్ కెఫీన్. ఆ స్ట్రాంగ్ కెఫీన్ చాలా మందికి అండి ఆ ఎక్స్ట్రా బీట్స్. దేర్ ఆర్ లాట్ మెనీ కేసెస్. మెనీ ఎండి డాక్టర్స్ కేమ్ టు మీ విత్ దిస్ కంప్లైంట్. అండి మేడం మీరు ఆ కాఫీ తాగటం వల్ల వచ్చింది అంటే ఓకే నేను మళ్ళీ తాగనమ్మా అయిపోయింది మళ్ళీ దెన్ ఎవర్ కేమ్ బ్యాక్ టు మీ. వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ తెలిసింది. ఇంకా ఆల్కహాల్, అసలు ఆల్కహాల్ కొట్టుల్లో వీళ్ళే ఉంటారు, ఈ దడ పేషెంట్లే ఉంటారు. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్.
1: కానీ మరి ఆల్కహాల్ తీసుకుంటే గుండెకి మంచిదే అనే అభిప్రాయం?
0: కరెక్ట్. ఇంట్రా హార్ట్ స్టడీ గేవ్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ టు హార్ట్ ఈస్ టేకింగ్ గుడ్ ఆల్కహాల్ దట్ ఈస్ వైన్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ, బట్ నాట్ దీస్ హార్ట్ డ్రింక్స్, కంటామినేటెడ్ డ్రింక్స్ అండ్ దట్ టు దట్ క్వాంటిటీ ఈస్ డిఫైన్డ్. డయాబెటీస్ ఈస్ 400% రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ స్ట్రోక్, బట్ స్మోకింగ్, కంటిన్యూడ్ స్మోకింగ్ ఈస్ 900%, 9 times రిస్క్. బట్ హార్ట్ ఈజ్ ఎక్స్క్యూజింగ్ ఇఫ్ యు ఆర్ ఎ స్మోకర్. మీరు ఒక స్మోకర్, మీరు స్టాప్ చేశారు ఇవాళ నుంచి, మీ క్రమేణి నెక్స్ట్ ఇయర్ నుంచి మీ హార్ట్ స్ట్రోక్ రిస్క్ అనేది పడిపోతా వస్తుంది. యు స్టాప్ స్మోక్ బట్ క్యాన్సర్ ఈజ్ నాట్ దట్ గుడ్ యాజ్ హార్ట్. మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ చేశారు, యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ వోంట్ కమ్ డౌన్, బట్ యువర్ హార్ట్ విల్ ఎక్స్క్యూజ్ యూ. యు స్టాప్ స్మోకింగ్ టుడే, ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్ కమ్స్ ఫ్రమ్ 900% టు సమ్, ఆఫ్టర్ క్యాల్కులేటింగ్ దోస్ స్టాటిస్టిక్స్ యువర్ ఏజ్ అండ్ ఆల్ ఇట్ కమ్స్ డౌన్.
1: చెడు అలవాట్లు ఎప్పుడు మానేస్తే అప్పుడు ఉపయోగం.
0: హార్ట్ ఈస్ ఎక్స్క్యూజింగ్, క్యాన్సర్ ఈస్ నాట్ ఎక్స్క్యూజింగ్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్.
1: గుండె దడకు సంబంధించి, ఆందోళనకు సంబంధించి, ఛాతీ పట్టేయడం లాంటి వాటికి సంబంధించి ఈ వాల్వ్స్, కవాటాలు, జఠరికలు, కర్ణికలు ఇవి కూడా ప్రభావితం అవుతాయా?
0: ఈ దడ అనేది నర్వ్స్ కి సంబంధించిందండి. నర్వ్స్ షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల వచ్చే ఫాస్ట్ బీటింగ్, కానీ దాని వల్ల ఇబ్బంది కాదు. మీరు చెప్పిన ఈ వెంట్రికల్స్ అనేవి ఆ నర్వ్స్ ద్వారా కంట్రోల్ అవబడతాయి. హార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఎస్ఏ నోడు, ఏవి నోడు, అవి కింద బండిల్ బ్రాంచెస్ ఇవ్వటం. ఎప్పుడైతే మీ ఫాస్ట్ బీటింగ్ అనేది వచ్చిందో ఈ వెంట్రికల్స్ ఏట్రియం అనేది స్పీడ్గా కొట్టుకుంటాయి. దాంతోనే పేషెంట్కి సిమ్టమ్. సిమ్టమ్ ఈజ్ బికాస్ ఆ వెంట్రికల్స్ అనేవి నంబర్ ఆఫ్ బీటింగ్స్ 70 కొట్టుకోవాల్సిన చోట 200 కొట్టుకుంటుంది. అలా కొట్టుకునేటప్పుడు ఎఫెక్టివ్గా బాడీలోకి బ్లడ్ వెళ్ళదు, ఆ స్ట్రోక్ వాల్యూమ్ తగ్గుతుంది. స్ట్రోక్ వాల్యూమ్ తగ్గినప్పుడు బీపీ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ స్ట్రోక్ వాల్యూమ్. ఒక పర్సన్ ఎలైవ్గా యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ బీపీ సర్టెన్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది. ఆ బీపీని మెయింటైన్ చేసే మెయిన్ అది హార్ట్. ఈ హార్ట్ బీపీని మెయింటైన్ చేయదు. కళ్ళు తిరగటం, కూర్చుండిపోవటం, పడిపోవటం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కీర్తిక రావెళ్ళ గారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు వింటారు. కొబ్బరి బోండం తాగాలన్నా, మజ్జిగ ప్యాకెట్ల నుండి మజ్జిగ తాగాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా, చివరకు పళ్ళ రసాలు తాగాలన్నా కూడా స్ట్రా ఉండాల్సిందే. ఇలా వాడి పారేసిన స్ట్రాల సంఖ్య ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే అవి అక్షరాల 100 crore. నమ్మశక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం. కేవలం క్షణకాలం మాత్రమే సిప్ చేసి పారేసేటటువంటి ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. అసలు పాలీ ప్రొపిలీన్తో తయారయ్యే ఈ స్ట్రాలు అవి చేసేటటువంటి చేటు గురించి ఎవ్వరూ

ఆలోచించరు. ఎవ్వరు చెప్పినా దాని గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఒక్క అమెరికాలో చూస్తే రోజుకి 50 కోట్ల స్ట్రాలు వాడుతున్నారట. వీటిని వరుసగా కనుక పేరిస్తే భూమి చుట్టుకొలతకి 2.5 రెట్లు ఎక్కువ. వీటి బరువు దాదాపు 1000 కార్లతో సమానం అని కూడా తేలింది. ఒక్క అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రపంచవ్యాప్తంగా వాడేటటువంటి స్ట్రాల గురించి ఆలోచించుకోవలసిందే. మనం వాడి పారేసిన ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడో కలిసినప్పటికీ కూడా అందులోని హానికర రసాయనాలు నేలలో కలిసిపోయి అవి మనం తాగే నీళ్లు, పండే పంటల ద్వారా ఆహారంలో కలిసిపోయి పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్ట్రాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల 42% సముద్ర పక్షులు, 22% సముద్ర జీవాలు వీటి బారిన పడి మరణిస్తున్నాయి. పైగా ఎంత మంచి ప్లాస్టిక్తో తయారైనప్పటికీ కూడా వేడి పదార్థాల్లాంటివి వాటితో కనుక తాగినట్లయితే అవి చర్య పొంది హానికర పదార్థాలు శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను కలిగిస్తున్నాయి. చాలా వరకు స్ట్రాలు తక్కువ రకం ప్లాస్టిక్తోనే తయారవుతాయి. పాలీప్రొపిలిన్తో తయారయ్యే ఈ స్ట్రాలు భూమిలో కలవవు సరికదా, రీసైక్లింగ్ చేయడం కూడా చాలా కష్టమే. రీసైక్లింగ్ చేస్తే గాల్లోకి కలుషిత పదార్థాలు విడుదలవుతాయి. ఈ గాలిని మనం పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ స్ట్రాలను ఇలాగే మనం వాడినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందనే చెప్పాలి. అందుకే పర్యావరణానికి హాని కలిగించని స్ట్రాలను ఎంచుకోవడం చాలా మంచిది. ఇలాంటి స్ట్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి చాలా చోట్ల కూడా వస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాగితంతో చేసిన స్ట్రాలు ఒకసారి వాడి పారేసేందుకు ఈ కాగితంతో చేసిన స్ట్రాలను ఉపయోగించుకోవచ్చు. రెస్టారెంట్లు, హాస్పిటల్స్, ఇతరత్ర కొన్ని కంపెనీలు క్రమంగా వీటిని సరఫరా చేస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో భూమిలో కలిసిపోతాయి. ఇవి రకరకాల రంగుల్లోనూ డిజైన్లలోనూ దొరుకుతున్నాయి. ఇక మరొకటి గాజుతో చేసిన స్ట్రాలు. వీటిని వాడటం వల్ల ఎలాంటి టాక్సిన్లు ఆహారంలో కలవవు. పైగా చూడ్డానికి కూడా ఈ స్ట్రాలు చాలా బాగుంటాయి. వెదురు స్ట్రాలు. వెదురుతోనూ రకరకాల సైజుల్లో స్ట్రాలు తయారు చేస్తున్నారు. రీసైక్లింగ్ ద్వారా వీటిని మరో రూపంలోనూ వాడుకోవచ్చు. వీటిని పారేసినా ఇవి భూమిలోకి కలిసిపోతాయి. కాబట్టి ఎటువంటి సమస్య ఈ స్ట్రాల వల్ల ఉండదు. పైగా వీటికి ఎటువంటి రంగులు కూడా వాడరు. ఇలాగే లోహంతో చేసిన స్ట్రాలు, సిలికాన్తో చేసిన స్ట్రాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్లాస్టిక్ స్ట్రాలను దూరంగా ఉంచి పర్యావరణ హితమైన స్ట్రాలను వాడటం అందరూ అలవాటు చేసుకుంటే మంచిది. మీరింతవరకు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు విన్నారు.

0: शुल्क से प्रति वर्ष लगभग 8 अरब 80 करोड़ अमरीकी डॉलर का राजस्व प्राप्त होगा। मौसम विभाग ने झारखंड में 27 अगस्त तक 10 जिलों में तेज बारिश का अनुमान व्यक्त किया है। एक रिपोर्ट।
1: आईएमडी रांची के अनुसार पश्चिम बंगाल, उत्तरी ओडिशा और उत्तर पश्चिमी बंगाल की खाड़ी के आसपास निम्न दबाव का क्षेत्र बना हुआ है। इसके प्रभाव से झारखंड में मध्यम से भारी बारिश, मेघ गर्जन और वज्रपात की संभावना है। मौसम विभाग ने 27 अगस्त तक येलो अलर्ट जारी करते हुए रांची, लोहरदगा, हजारीबाग, कोडरमा, रामगढ़, बोकारो, धनबाद, लातेहार, चतरा और गिरिडीह समेत 10 जिलों में भारी बारिश का पूर्वानुमान जताया है। इन जिलों में भारी बारिश के साथ मेघ गर्जन, वज्रपात और 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से तेज हवाएं चलने की भी संभावना है। विभाग ने लोगों को मौसम की स्थिति को देखते हुए सतर्क रहने की सलाह दी है। पिछले 24 घंटे में राज्य के लगभग सभी हिस्सों में बारिश हुई, जबकि पश्चिमी सिंहभूम के कुमारडुंगी में सबसे अधिक 97 मिलीमीटर वर्षा दर्ज की गई। महविश रहमान, आकाशवाणी समाचार, रांची।
0: मौसम विभाग ने पूर्वी उत्तर प्रदेश, मध्य प्रदेश और छत्तीसगढ़ के विभिन्न स्थानों पर आज मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट जारी किया है। राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली में तेज बारिश के कारण दिल्ली के इंदिरा गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे पर उड़ान सेवाएं भी प्रभावित हुई हैं। 18 उड़ानें आज रद्द करनी पड़ी, जबकि 146 उड़ानें देरी से चल रही हैं। क्रिकेट में कोलंबो में भारत के साथ दूसरे टेस्ट मैच के तीसरे दिन श्रीलंका ने अपनी दूसरी पारी में 7 विकेट पर 177 रन बना लिए थे। श्रीलंका भारत से 326 रन पीछे है। इससे पहले भारत ने अपनी पहली पारी में 9 विकेट पर 503 रन बनाए। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने यूपीआई को भारत की डिजिटल भुगतान यात्रा में महत्वपूर्ण क्षण बताया। 11 देशों में शुरू होने के साथ यूपीआई को वैश्विक पहचान मिली। सरकार ने पश्चिम बंगाल सरकार को नागरिकता संशोधन अधिनियम के अंतर्गत सुनवाई करने और पात्र आवेदकों को नागरिकता प्रमाण पत्र जारी करने का अधिकार दिया। राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल आज पेचिंग में चीन के विदेश मंत्री वांग यी के साथ भारत चीन सीमा विवाद पर वार्ता करेंगे। अमरीका ने तय सीमा के अंतर्गत सभी H-1B वीजा आवेदकों पर मौजूदा शुल्क के अतिरिक्त $1,03,000 का शुल्क लगाने का प्रस्ताव दिया। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా ఆటలాడుకోరా గోపాల, ఎస్ వరలక్ష్మి ఆలపించిన లలిత గీతం వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లలిత సంగీత కార్యక్రమంలో తర్వాత బంధాలను దాటగలిగితే లలిత గీతం వింటారు. ఆలపించిన వారు వివి సత్యప్రసాద్, కె శశిశ్రీ.

కార్యక్రమంలో తర్వాత వినబోయే లలిత గీతం పల్లవించిందో ఈ పాపాయి, ఆలపించిన వారు శ్రీ డివి మోహనకృష్ణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా గదర్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఉత్తమ్ సింగ్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గురు చిత్రానికి శ్రేయ ఘోషల్, ఉదయ్ మజుందార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట స్త్రీ 2. ఈ చిత్రానికి మధుబంటి బాగ్చి, దివ్య కుమార్, సచిన్ జిగర్ పాడిన పాట వింటారు. రచన అమితాబ్ భట్టాచార్య.

0: ఈ చిత్రానికి సునిధి చౌహాన్ పాడిన పాట వింటారు. రచన సమీర్, సంగీతం ప్రీతం.
1: Crazy.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కల్ హోన్ హౌ. ఈ చిత్రానికి వసుంధర దాస్, కేకే షాన్, లాయ్ మెండోజా పాడారు. రచన జావేద్ అఖ్తర్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట రాబ్తా చిత్రానికి అర్జిత్ సింగ్, నేహా కక్కర్, మీత్ బ్రదర్స్ పాడింది. రచన కుమార్, సంగీతం సోహరబుద్దీన్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దబాంగ్ 2. ఈ చిత్రానికి రాహత్ ఫతే అలీఖాన్, శ్రేయా ఘోషల్ పాడారు. రచన సమీర్ అంజాన్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపించాలి. నంబర్ 0866 24888 12.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి చదువుకున్న క్వశ్చన్ అనమాట. సో ఖచ్చితంగా అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తూ ఈ క్వశ్చన్ మీకోసం. చంద్రుడి మీద కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి? చంద్రుడి మీద కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి?

సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది, చంద్రుని మీద కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నది నా క్వశ్చన్. సో దాదాపుగా రైట్ ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు, మరి వాళ్ళతో పాటు ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ వారితో పాటుగా పంపించిన వాళ్ళు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా రొంపి రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ కొత్తముప్పూరు ఏలూరు జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఇంకా దొడిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ ఈశ్వర్, అనంతపురం నుంచి అనురాధ, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఇంకా పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, వీరందరూ ఒకే టైంకి పంపించారు. సో కంగ్రాట్స్ ఉంది అందరికీ. ఇంకా ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఇంకా దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి, బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చినిమ

మస్తాన్రావు పెదమస్తాన్రావు. దాసరి జెసికా హోలీ సందేశ్ ఇంకా పీటర్ ఎక్కడి నుంచి అనేది రాయలేదు. సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల డిస్టిక్ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి, సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా నల్గొండ డిస్టిక్ హ్యాపీ హోమ్స్ నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం, మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఇంకా గంగవరపు చిన్న, ఓబ్లేష్, నవీన్, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం జలగలపల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, ఇంకా తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. సో రాంగ్ ఆన్సర్ రాదు అనుకున్నాను, వచ్చేసిందండి. రాకేష్ శర్మ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎం సత్యనారాయణ, శిరీష, గీతిక అభిరామ్, కోటహారిక బొమ్మూరు, రాజమహేంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా. ఒక చిన్న కామో పెట్టకపోతే చూసారా ఎలా చదివేశాను. సో అదనమాట సంగతి. సో ఇంకా మహేంద్ర తెనాల నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి, నేదనూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీ వైష్ణవ్, శ్రీరామదాస్, సంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ డిస్టిక్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా వచ్చింది, ఎవరు అని అంటే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా వారి గ్రామ ప్రజలు అందరూ కూడా అనమాట. సో అలా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో చంద్రుని మీద కాలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం ఏంటంటే, కంటిలో ఏ భాగాన్ని నేత్రదానానికి సేకరిస్తారు? సో ఇది సెకండ్ క్వశ్చన్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: సో మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేసాను. సెకండ్ క్వశ్చన్ ఎవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. మరి వారితో పాటుగా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా నుంచి, రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ. సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్లోనే ఉండిపోయారు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ పంపించడానికి ఫస్ట్ క్వశ్చన్ పంపించారు. సో సారీ అండి, రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి పంపించాలి కదా. సో ఇంకా తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి దాసరి జెసికా, హోలీ సందేశ్ పీటర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, మహేంద్ర తెనాల్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, అనంతపురం నుంచి అనురాధ, బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, చల్లపల్లె నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, ఇంకా సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, హైదరాబాద్ సైనిక్పురి నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, ఇంకా మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, పెద్దమస్తానరావు, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, హ్యాపీ హోమ్స్ నల్గొండ డిస్టిక్ నుంచి దైద

0: త్రివేణి చిన్మయి ప్రీతం, గోగలమూడి రాధాకృష్ణమూర్తి, క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్టిక్ నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, మొహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాద్దుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి, ఎం నరేష్ మెర్సీ విజయ లడ్డుబాబా, ఇంకా లక్ష్మీవర్మ సోనిక సక్కుబాయి యాదోజీ, ఇంకా వారి గ్రామ ప్రజలు. రైట్ ఆన్సర్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు. నేత్రాలు అన్నారు, నేత్రదానము. సో నేత్రాలు అంటే మొత్తం కంటి గుడ్డు మొత్తం తీసుకోరండి, ఏ పార్ట్ తీసుకుంటారు అన్నది నా ప్రశ్న. సో నేత్రాలు అని పంపిస్తే మీది రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ నుంచి. సో రిటీనియా రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ యశోద జానకిరాజు. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. పెర్లి ప్రసాద్ బాబు కోపాల్పేట గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్ష్మి మీరాబాయి మోతిబాయి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, కార్నియా. కార్నియా అన్నది రైట్ ఆన్సర్, రెటీనా కాదండి. కార్నియా అనే ఒక చిన్న పొరని మాత్రం కలెక్ట్ చేస్తారు, అది వేరే వాళ్ళకి కన్ను అవసరం ఉన్న వాళ్ళకి అమరిస్తే వారికి కంటి చూపు వస్తుంది అన్నమాట. సో వీలైన వాళ్ళందరూ తప్పకుండా నేత్రదానం చేస్తామన్న ప్రతిజ్ఞ తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. ఓకేనా? సో ఇదండి మరి ఈరోజు యువలయ. మరి మీకోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.
1: ధీం తనక ధీం తడిదక ధీం తనక ధీం ధీం తనక ధీం తడిదక ధీం తనక ధీం ధీం తనక ధీం తడిదక ధీం తనక ధీం.

0: യുവലയ കാര്യക്രമം ഇന്നിടത്തോ സമാപ്തം.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఐసా వర్దో 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి కె సరస్వతి, విద్యార్థిని టి మోక్ష చంద్రిక. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ఐసా వర్దో.
6: నమస్తే అధ్యాపికా జీ.
7: నమస్తే బైట చంద్రిక. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ మే సే ఐసా వర్దో నామక్ పాట్ పడేంగి. ఐసా వర్దో యహ ఏక కవితా పాఠ హై. ఇస్ కవితా కా కవి త్రిలోక్ సింహ టకురేలా జీ హై. అచ్చా చంద్రిక, తుమ్ బతావో ఐసా వర్దో కైసా పాఠ హై?
6: జీ అధ్యాపికా జీ, ఐసా వర్దో కవితా పాఠ హై.
7: అచ్చా, ఇస్ కవితా కా కవి కే బారే మే సునేంగే.
6: జీ హా అధ్యాపికా జీ,
7: త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 ఈమె హువా. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తరప్రదేశ్ మే హువా. ఇన్కి రచనాయం నయా సవేరా, కావ్య గంధ ఆది. తుమ్ భీ ఎక్ బార్ పడో చంద్రిక.
6: జీ అధ్యాపికా జీ, త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 హై. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తరప్రదేశ్ మే హువా. ఇంకా రచనా ఏం నయా సవేరా, కావ్యగంధ ఆది.
7: శాబాష్, ఇన్కి రచనాంకే నామ్ బతావో ఔర్ ఏక్ బార్.
6: నయా సవేరా, కావ్యగంధ ఆది.
7: శాబాష్. అచ్చా తో ఆప్ పహలీ కవితాకో పడేంగే. సునో చంద్రిక, ధ్యాన్ సే సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ హృదయ మే భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో. ఔర్ ఎక్ బార్ పడాతి హూ సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా.

0: దేవా, మేము జీవితంలో ప్రేమ, దయ, ఆప్యాయతలను చూపగలుగుతున్నాం. మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము ఆ పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. హే భగవాన్, హమే సారే సద్గుణ్ ప్రదాన్ కరే, క్యోంకి జీవన్ మే ప్రేమ్ దయా ఔర్ స్నేహభావ్ దిఖా సకే, ఫూలోం కీ తరహ ముస్కురా సకే, సబ్సే ప్యార్ కర్ సకే, ఇన్ సబ్ భావనాఓ కో హమారే దిల్ మే భర్ దో. ఇస్ ప్రకార్ బచ్చే భగవాన్ సే ప్రార్థనా కర్తే హే. అచ్చా, సమజ్ మే ఆ గయీ చంద్రికా?
1: జీ హా అధ్యాపికా జీ.
0: ఓ దేవా, మేము జీవితంలో ప్రేమ, దయ, ఆప్యాయతలను చూపగలిగి మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. చంద్రిక, సమజ్మే ఆగయానా?
1: జీ హా అధ్యాపికా జీ.
0: అచ్చా, అబ్ హమ్ దూసరీ కవితాకో పడేంగే, ధ్యాన్ సే సునో చంద్రిక.
1: హా అధ్యాపికా జీ.
0: సత్య మార్గ పర్ బడితే జాయే, సబ్కో హీ సన్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్ దో, భగవాన్ హమ్కో ఐసా వర్ దో. ఔర్ ఎక్ బార్ పడాతీ హూ, సునో. సత్య మార్గ పర్ బడితే జాయే, సబ్కో హీ సన్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్ దో, భగవాన్ హమ్కో ఐసా వర్ దో. తుమ్ ఎక్ బార్ దూసరే పద్య కో ఎక్ బార్ పడోమా?
1: హా అధ్యాపికా జీ. సత్య మార్గ పర్ బడ్నే జాయే, సబ్కో హీ సన్మార్గ
0: సన్మార్గ దిఖాయే,
1: సన్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫూల్
0: జీవన్ ఫల్ పాయే,
1: జీవన్ ఫల్ పాయే, ఐసా జ్ఞాన్ బుద్ధి భర్ దో, భగవాన్ హమ్కో ఐసా వర్ దో.
0: అచ్చా, ఇస్ కవిత కా భావ యహ హై కి సత్య మార్గ పర్ చల్నే కి భావన బడానా, సబ్కో అచ్చాయీ కా రాస్తా అపనానా చాహే, ఇస్ తరహ బచ్చే జ్ఞాన్ ఔర్ బుద్ధి కా వర్ ప్రదాన్ కర్నే కో కాహతే హై. ధ్యాన్ సే సునో చంద్రిక. ఈ కవిత యొక్క ఉద్దేశం ధర్మభావాలను పెంపొందించి సత్యమార్గమును అనగా మంచి మార్గాన్ని అనుసరించేలా ప్రోత్సహించడం. ఈ విధంగా పిల్లలు జ్ఞానం మరియు వివేకం అనే ఆశీర్వాదాలను కోరుకుంటారు. తుమ్ ఎక్ బార్ దూసరే పద్యకో ఎక్ బార్ పడోమా?
1: హా అధ్యాపికా జీ. సత్య మార్గ పర్ బడ్నే జాయే, సబ్కో హీ సన్మార్గ
0: సన్మార్గ దిఖాయే,
1: సన్మార్గ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫూల్
0: జీవన్ ఫల్ పాయే,
1: జీవన్ ఫల్ పాయే, ఐసా జ్ఞాన్ బుద్ధి భర్ దో, భగవాన్ హమ్కో ఐసా వర్ దో.
0: అచ్చా, బచ్చే ఈశ్వర్ సే కైసా వరదాన్ మాంగ్ రహే హై, బతావో చంద్రిక.
1: ఈశ్వర్ సే హమేషా సచ్ బోల్నా, బడోం కా ఆధార్ కర్నా, బచ్చే మాంగ్తే హై.
0: కవిత మే బచ్చే కిన్ గుణోం కో అపనానే కి ప్రార్థనా కర్ రహే హై?
1: బచ్చే ఈశ్వర్ సే ప్రార్థనా కర్ రహే హై కి హమ్ మే దయాలు, పరోపకారి, సాహసి బన్నే రఖ్నా,
0: బనాయే రఖ్నా,
1: బనాయే రఖ్నా.
0: అచ్చా, బచ్చే కిస్ జైసే ముస్కానా చాహతే హై?
1: బచ్చే ఫూలం జైసే ముస్కానా చాహియే.
0: అచ్చా, అబ్ మై కుచ్ నయే శబ్ద బతాతి హూ, మేరే సాథ్ బోలో.
1: హా అధ్యాపికా జీ.
0: వర్ ఆశీర్వాద్,
1: వర్ ఆశీర్వాద్,
0: సద్గుణ్
1: సద్గుణ్,
0: అచ్చా గుణ్
1: అచ్చా గుణ్,
0: ముస్కురానా
1: ముస్కురానా,
0: హస్నా
1: హస్నా,
0: ప్రేమ్
1: ప్రేమ్,
0: ప్యార్
1: ప్యార్,
0: హృదయ
1: హృదయ్,
0: దిల్
1: దిల్,
0: సన్మార్గ్
1: సన్మార్గ్,
0: సత్యమార్గ్
1: సత్యమార్గ్.
0: శాబాష్. అచ్చా, అబ్ మై యహా కుచ్ విలోమ్ శబ్ద పడుంగి, మేరే సాథ్ కహనా.
1: జీ అధ్యాపికా జీ.
0: సద్గుణ్
1: సద్గుణ్,
0: దుర్గుణ్
1: దుర్గుణ్,
0: ఖుషీ
1: ఖుషీ,
0: గమ్
1: గమ్,
0: వర్
1: వర్,
0: శాప్
1: శాప్,
0: సత్య
1: సత్య,
0: అసత్య
1: అసత్య,
0: జ్ఞాన్
1: జ్ఞాన్,
0: అజ్ఞాన్
1: అజ్ఞాన్.
0: అచ్చా, ఎక్ బార్ మై ప్రశ్న పూచ్తీ హూ విలోమ్ శబ్ద కే బారే మే, బతావో చంద్రిక.
1: జీ అధ్యాపికా జీ.
0: సద్గుణ్
1: దుర్గుణ్,
0: ఖుషీ
1: గమ్
0: గమ్, వర్
1: శాప్,
0: సత్య
1: అసత్య,
0: జ్ఞాన్
1: అజ్ఞాన్.
0: అచ్చా, ఆప్ మై సంజ్ఞా కే బారే మే బతాతీ హూ, సునో. కిసీ వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. ఔర్ ఎక్ బార్ పడాతీ హూ, సునో. కిసీ వ్యక్తి, వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. చంద్రిక, ఎక్ బార్ తుమ్ పడో.
1: కిసీ వ్యక్తి, वस्तु या स्थान के बारे में

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లయ విన్యాస కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మా జోసుల సద్గురు చరణ్ గారి డోలు లయ విన్యాసం వింటారు. ఆదితాళం.
6: ఆకాశవాణి హిందీ పాఠం

0: మీరింతవరకు లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొమ్మా జోసుల సద్గురుచరణ్ గారి డోలు వాద్యం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎంఎం కీరవాణి బృందం పాడిన అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన. పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శంకర్ మహాదేవన్ బృందం పాడిన నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి సిరివెన్నెల రచన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రుద్రవీణ చిత్రం నుంచి, సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం.

0: లో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రతరంగిణి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్ జానకి పాడిన అంతులేని కథ చిత్రం నుంచి, ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన 100% లవ్ చిత్రం నుంచి శ్రీమణి రచన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట పి సుశీల పాడిన ఏడంతస్తుల మేడ చిత్రం నుంచి వేటూరి రచన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: యువ శ్రోతలందరికీ నమస్కారం. ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ ఈ రోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనం జీవితంలో చాలా మందికి గిఫ్ట్స్ ఇస్తాం కదా, కానీ మన తర్వాత కూడా ఎవరికైనా వెలుగు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒక్కటే, అదే ఐ డొనేషన్. ఒకసారి ఆలోచించండి, మనం ప్రతిరోజు చూసే సన్ రైజ్, అమ్మా నాన్నల స్మైల్, ఫ్రెండ్స్ ఫేసెస్, నేచర్, ఇవన్నీ మనకి చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ చూపు లేని ఒక వ్యక్తికి ఇవి ఒక కళ లాంటివి. ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమం. దీని ఉద్దేశం ఒక్కటే, నేత్రాలను దానం చేయండి, మరొకరి జీవితంలో వెలుగునింపండి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కళ్ళు మొత్తం తీసేస్తారా అని. నిజానికి అలా కాదు, మరణం తర్వాత కార్నియా అనే పారదర్శక భాగాన్ని మాత్రమే వైద్యులు సేకరిస్తారు. దీని వల్ల కార్నియా సమస్యలతో చూపు కోల్పోయిన వారికి మళ్లీ చూసి అవకాశం లభిస్తుంది. అంటే మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మన కళ్ళ ద్వారా ఇంకొకరు తమ అమ్మని, నాన్నని, పిల్లల్ని, ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలరు. ఫ్రెండ్స్, మనం బ్రతికున్నప్పుడు మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తాం, కానీ మన తర్వాత కూడా అదే కళ్ళలోని ఒక భాగం ఇంకొకరికి జీవితంలో వెలుగుని తీసుకురాగలదు. అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది?
4: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత పాడిన పాట సిరివెన్నెల చిత్రం నుంచి వింటారు.

నేషనల్ పార్క్స్ డే. మన చుట్టూ ఉన్న బిల్డింగ్స్, రోడ్స్, ట్రాఫిక్ మధ్యలో ఒక్కసారి మనకి గ్రీనరీ కనిపిస్తేనే మనసుకి ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో గమనించారా? అదే నేచర్ పవర్. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది మనం మాట్లాడుకోబోయే టాపిక్ గురించి. అదేనండి నేషనల్ పార్క్స్. మనం చాలా సార్లు వింటున్నా అసలు దాని ఇంపార్టెన్స్ గురించి అంతగా ఆలోచించని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు నేషనల్ పార్క్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే అడవులు, వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్, రివర్స్, మౌంటైన్స్, ఇలా ఒక న్యాచురల్ ఎకోసిస్టమ్ ని దాని సహజ పరిస్థితుల్లోనే ప్రొటెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా సంరక్షించే ప్రాంతాన్ని నేషనల్ పార్క్ అంటాం. మన దేశంలో ఎన్నో అమేజింగ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఉదాహరణకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ టైగర్స్ కి ఫేమస్, కజిరంగా నేషనల్ పార్క్ వన్ హార్న్డ్ రైనోసార్స్ కి ఫేమస్, గిర్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్ లాంటివి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అసలు నేషనల్ పార్క్ ఎందుకు అవసరం? ఒక టైగర్ ని ప్రొటెక్ట్ చేయాలంటే టైగర్ ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తే సరిపోదు. దానికి ఫారెస్ట్ కావాలి, వాటర్ కావాలి, ప్రే యానిమల్స్ కావాలి, ప్లాంట్స్ కావాలి. అంటే ఒక యానిమల్ ప్రొటెక్ట్ చేయడం అంటే మొత్తం ఎకోసిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే నేషనల్ పార్క్స్ లో వైల్డ్ లైఫ్ హంటింగ్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, అన్నెసెసరీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లాంటి యాక్టివిటీస్ పై స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి మనకి దాని వల్ల ఏం ఉపయోగం? ఫారెస్ట్ మనకి క్లీన్ ఎయిర్, వాటర్ కన్జర్వేషన్, సాయిల్

ప్రొటెక్షన్, క్లైమేట్ బ్యాలెన్స్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తాయి. వైల్డ్ లైఫ్ కూడా ఎకోసిస్టంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్. ప్రతి స్పీసీస్ కి నేచర్లో ఒక రోల్ ఉంటుంది. అయితే మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేషనల్ పార్క్ కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ అక్కడ పడేయకూడదు. యానిమల్స్ కి ఫుడ్ ఇవ్వకూడదు. వాటిని దగ్గరగా వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. లౌడ్ నాయిసెస్ చేయకూడదు. మన జనరేషన్ కి నేచర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది, కానీ మనం దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అన్ని బుక్స్ లో లేదా వీడియోస్ లో మాత్రమే కనిపించే పరిస్థితి రావచ్చు. కాబట్టి నేషనల్ పార్క్స్ డే మనకి చెప్పే మెసేజ్ చాలా సింపుల్, నేచర్ ని ఎంజాయ్ చేయండి కానీ డిస్టర్బ్ చేయకుండా. వైల్డ్ లైఫ్ ని ప్రేమించండి కానీ వాటి ఫ్రీడమ్ ని రెస్పెక్ట్ చేస్తూ. మనకి ఈ భూమి మీద జీవించే హక్కు ఎంత ఉందో మనతో పాటు ఉన్న ప్రతి జీవికి కూడా అంతే హక్కు ఉంది. సో ఫ్రెండ్స్, నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ ఒక్కరి రెస్పాన్సిబిలిటీయే కాదు, మనందరి రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు నుంచి ఒక చిన్న చేంజ్ చేద్దాం, ప్లాస్టిక్ తగ్గిద్దాం, నేచర్ ని రెస్పెక్ట్ చేద్దాం, వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రకృతి మనకు ఇచ్చిన గిఫ్ట్ కాదు, మనం ఫ్యూచర్ జనరేషన్స్ నుంచి తీసుకున్న రెస్పాన్సిబిలిటీ. జనతా క్యారేజ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, రణీనా రెడ్డి పాడిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా ఈరోజు మనం ఒక సాధారణ స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి కాదు, పడిపోయిన ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ఒక ఫైటర్ గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు, వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రెజ్లింగ్, కానీ ఆమె జర్నీని చూస్తే అది కేవలం మెడల్స్ మ్యాచెస్ గురించి కాదు, స్ట్రగల్స్ ఇంజురీస్ ప్రెషర్ కమ్బ్యాక్స్ గురించి కూడా. హర్యానాకి చెందిన వినేష్ రెజ్లింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చిన్న వయసులోనే రెజ్లింగ్ లోకి వచ్చి తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి రిప్రజెంట్ చేశారు. ఆమె కెరీర్లో చాలా ఇంప్రెసివ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. 2014, 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్, అలాగే 2018 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచారు. 2019, 2022 వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించారు. కానీ వినేష్ స్టోరీలో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఏంటో తెలుసా, ఆమెకి సక్సెస్ మాత్రమే రాలేదు. 2016 రియో ఒలింపిక్స్ లో ఇంజూరీ కారణంగా కాంపిటీషన్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె మళ్లీ ట్రైనింగ్ చేసి కమ్బ్యాక్ ఇచ్చారు. స్వయంగా వినేష్ కూడా హై లెవెల్ స్పోర్ట్స్ లో మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండటం, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇక 2024 పారిస్ ఒలింపిక్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా స్పెషల్. క్వార్టర్ ఫినాలేలో అప్పటి వరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఓడిపోని జపాన్ రెజ్లర్ యు సుసాకిని వినేష్ ఓడించారు. ఆ తర్వాత ఆమె ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్ కి చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించారు. కానీ ఫినాలేకి ముందు జరిగిన వెయిట్ లిమిట్ లో ఆవిడ వెయిట్ లిమిట్ ని మీట్ చేయలేకపోవడంతో ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. మెడల్ కి ఒక్క అడుగు దూరంలో ఉండి ఇలా కాంపిటీషన్ నుంచి బయటకు రావడం నిజంగా చాలా పెయిన్ఫుల్ మూమెంట్ కదా. అయితే ఇక్కడే వినేష్ ఫోగట్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తున్నారు. మన జీవితంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రతి రిజల్ట్ మనం అనుకున్నట్టే రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక సెట్ బ్యాక్ మన ఎంటైర్ జర్నీని డిసైడ్ చేయదు. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే లైఫ్ ఓవర్ కాదు, ఒక జాబ్ రాకపోతే కెరీర్ ఓవర్ కాదు, ఒక ఆపర్చునిటీ మిస్ అయితే మన పొటెన్షియల్ అయిపోయినట్టు కాదు. మనకి వచ్చిన సెట్ బ్యాక్ తర్వాత మనం ఏం చేస్తున్నామన్నది అసలైన మ్యాటర్. అందుకే వినేష్ ఫోగట్ ని కేవలం రెజ్లర్ గా చూడటం కంటే రిజైలెన్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఆమె బర్త్డే సందర్భంగా మనం ఒక చిన్న లెసన్ తీసుకుందాం. మెడల్ గెలవడం సక్సెస్, కానీ సెట్ బ్యాక్ వచ్చినా మళ్లీ నిలబడటం రియల్ స్ట్రెంగ్త్. అదే వినేష్ ఫోగట్ జర్నీ మనకి చెప్పే బిగ్గెస్ట్ మెసేజ్. ఒక ఫైటర్ కి అసలైన స్ట్రెంగ్త్ ఆమె గెలిచిన మ్యాచెస్ లో కాదు, ఓడిపోయిన తర్వాత మళ్లీ ఫైట్ చేయడానికి తీసుకున్న డెసిషన్ లో ఉంటుంది. అందుకే వినేష్ ఫోగట్ కేవలం ఒక రెజ్లర్ కాదు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కార్యక్రమంలో ఇప్పుడు స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాండే పాట మీకోసం, విని ఎంజాయ్ చేసేయండి.

ఇది స్నేహితులారా ఈనాటి యువవాణి కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మీరు ఎన్నో విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తూ మళ్ళీ రేపు వచ్చే యువవాణి కార్యక్రమంలో మరో కొత్త అంశాలతోటి మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ముందుగా 6 గంటలకు హిందీలోను, 6:05కు ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, తిరిగి 6:10కు ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 6:20కు సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారం కోసం యూకే ప్రభుత్వంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఈ నెల 31న ప్రారంభించబోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. వివరాలు: ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణలో స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల కోసం 4026 కోట్ల రూపాయలతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందువల్ల త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ఏపీ లోకాయుక్తగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం లోక్భవన్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గవర్నర్, ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. కణేకల్ మండలం హులికెర గ్రామంలో సుజలాన్ సంస్థకు చెందిన S144 నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పలు కంపెనీలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతోందని చెప్పారు. సుజలాన్ సంస్థ 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా అభివృద్దితో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: We are supporting companies in eVTOLs. We are supporting companies in defense. And we are supporting companies in the entire fighter jet ecosystem. You know, Andhra Pradesh is willing to bet on young entrepreneurs, willing to bet on young Indians and support them all the way. And that is what I believe is really required. And in Andhra Pradesh, we don't believe in MOUs because I believe it is merely a paper and ink. We believe in grounding the projects. We believe in speed of doing business and we believe in creating jobs for the farmers who have given their land for these projects. I'm also very proud to say that the first PM Setu project is actually happening in Andhra Pradesh.
0: పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, యూకే ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్దికి యూకే ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించనుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా మారుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా రైతుల

0: పొలాలకు నీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ముఖ్యమంత్రి చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను పంచుకున్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల్లో కూడా రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
1: R&R ప్యాకేజీని కూడా ఈరోజు 768 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా చేస్తున్నాం. ఇది ఆగస్టు 31 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉందండి. ఎల్నినో ఉంది, దేశంలో అన్ని చోట్ల పంటల్ని వేసుకోవద్దని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో చుక్క నీళ్లు కూడా ఈ ప్రదేశంలో మనకు అందే పరిస్థితి లేని ప్రాంతాల్లో ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి.
0: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సమ్మె విరమిస్తున్నట్లు రాష్ట్ర జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సంఘం కోర్టును అభ్యర్థించింది. దీంతో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు వైద్యుల సంఘం నివేదించింది. జూనియర్ డాక్టర్లు తమకిచ్చే ఉపకార వేతనాన్ని 30% పెంచాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకూడదని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. PMFME సీడ్ క్యాపిటల్ కింద రుణాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు జాతీయ స్థాయి అవార్డును కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ న్యూఢిల్లీలో ఈరోజు అందించారు. కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి జరుగుతోన్న దేశవ్యాప్త PMFME కాన్క్లేవ్లో ఈ అవార్డును బహుకరించారు. PMFME సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ కింద ఆమోదించబడ్డ పనితీరు ప్రమాణాల ఆధారంగా స్వయం సహాయక సంఘ మహిళలకు అందిస్తున్న సేవలు, నిధుల వినియోగం, యూనిట్ల అభివృద్ది తదితర అంశాల్లో వివిధ రాష్ట్రాల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరును కేంద్ర ఆహార శుద్ది మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసింది. ఈ మూల్యాంకనంలో సెర్ప్ ఏపీ సమగ్ర పనితీరు ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన విజేతల్లో ఒకటిగా ఎంపికైంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇవి కేవలం గెలుపోటములను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కావని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం నిలబడాల్సిన కీలకమైన ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని భావిస్తోందని, అలా జరగడం ఒక విధంగా తమకు మంచిదే అవుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల బలమైన అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడ్డ నిన్నటి అల్పపీడనం ఈరోజు జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలను గురించే ముందు ముఖ్యాంశాలు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనను మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాబ్రిగడ మల్లికార్జునరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్ వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని రుద్రవరం ప్రాథమిక పాఠశాల బాలబాలికలచే నిర్వహించబడు కదంబ కార్యక్రమం ఇప్పుడు మనం వింటున్నాం. జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధనసూర్యావతి, నాగలక్ష్మి, మానస పాడతారు.

0: వందనం.
1: ఇప్పుడు సోడాపత్తిన సన్ని చిట్టి చిలకమ్మ చెబుతాడు.
2: చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటుక్కుని మింగావా, చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఆడకు, లడ్డూ మిఠాయి తినిపిస్తా, కమ్మని పక్కు తాగిస్తా,

0: అక్కడిని చిన్న మా చీపిస్తా.
1: మా బావ వీరుడు కోలాటి నరేష్ పాడతాడు.
0: మా బావ వీరుడు మంచం దిగడు, చీవంటే చాలు చిందిలేస్తాడు, ఎలికంటే చాలు ఎగురు ఎగురు పడతాడు, పిల్లంటే చాలు పారిపోతాడు.
1: ఒకటి ఒకటి కూడా తనే పాడతాడు.
0: ఒకటి

0: వారానికి రోజులు 7, 8, 8, 8 దిక్కుల మూలల 8, 9, 9, 9 నవగ్రహాలు 9, 10, 10, 10 చేతికి వెళ్ళు 10.
1: ఇప్పుడు గాడెలి బెర్సీ గ్రేస్ ఇంగ్లీష్ రైమ్స్ పాడుతుంది.
0: ట్వింకిల్ ట్వింకిల్ లిస్టి స్టార్ అవ్వే వండర్ వాక్ యువ అప్పి పోదే వాసకే లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. జానీ జానీ ఈస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టెల్లింగ్ లైస్ నో పాప ఓపెన్ మౌత్ ఆహా.
1: ఇప్పుడు సాయి ఫణీంద్ర బ్రతికినన్ని నాళ్ళు పద్యం పాడతాడు.
0: బ్రతికినన్ని నాళ్ళు ఫలాలు ఇచ్చుటే కాదు చచ్చికోవడం చీల్చి ఇచ్చుతనువు త్యాగ బలమునకు తరువులే గురువులు లలిత సుగుణాల తెలుగు బాల.
1: ఇప్పుడు సాయి తేజ వచ్చే వచ్చే ఆటో వచ్చే ఒక చిన్న రైమ్ పాడతాడు.
0: వచ్చే వచ్చే ఆటో వచ్చే ఆటోలో నా నాన్న వచ్చే వచ్చేటప్పు టీవీ తెచ్చే టీవీలో నా బొమ్మలు వచ్చే బొమ్మలు చూసి నవ్వు వచ్చే.
1: తేనెల తేటల మాటలతో గుమ్మడి నాగలక్ష్మి.
0: తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమా సాగరమే కల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని సాగరమే కల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ బాతలే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగబల్ మన నేటి స్వేచ్ఛకే.

0: తలచుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదం. భావం భాగ్యం కూర్చుకుని సుఖ జీవనయానం చేయుదమ.
1: మన నిత్య జీవితంలో ఆరోగ్యానికి ముఖ్యము. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, మాంసకృత్తులు ఇలా అనేక రకాలైన పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. మరి ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించేది విటమిన్లు. ఈ విటమిన్లు ఏ ఏ పదార్థాల్లో ఎక్కడెక్కడ దొరుకుతాయని మరి మన చిన్నారులందరూ చెబుతున్నారు. గుమ్మడి నాగలక్ష్మి ఏ విటమిన్, పోగుల నాగరాజు బి విటమిన్, గుమ్మడి కార్తీక్ సి విటమిన్, కె సాయి ఫణీంద్ర డి విటమిన్. విటమిన్లో ఉండే లక్షణాలను అవి ఎందులో దొరుకుతాయి అనేది ఇప్పుడు ఈ చిన్నారులు చెప్తారు, అందరం విందాం.
0: నేనే విటమిన్ ఏ, నేనే విటమిన్ ఏ, రే చీకటి రానే రాజు, నీ కట్టికి అలచట లేదు, చర్మము నిగనిగలాడును, పాలు గుడ్లు ఆకుకూరలు కూరగాయలు మొలకెత్తే గిజ్జలు తిట్టే ఏ విటమిన్ వంటికి వచ్చు, ఆరోగ్యం చక్కగా నుండు. నేనే విటమిన్ ఏ, నేనే విటమిన్ ఏ,
2: నేనే విటమిన్ బి, నేనే విటమిన్ బి, బెరిబెరి వ్యాధి రానే రాదు, బలంగా నడవాలంటే మీ వంటికి నేనే కావాలి, దంపుడు బియ్యం పాలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు మొలకెత్తే గింజలు మనకెంతో మేలు కదా. నేనే విటమిన్ బి, నేనే విటమిన్ బి,
3: నేనే విటమిన్ సి, నేనే విటమిన్ సి, కర్వీ వ్యాధి రాదు, చిగుళ్ళు చక్కగా నుండు, రక్తం చిక్కగా నుండు, పొల్లని పండ్లు తింటే రేగి జామ నిమ్మ బత్తాయి కావలసిన విటమిన్ సి. నేనే విటమిన్ సి, నేనే విటమిన్ సి,
2: నేనే విటమిన్ డి, నేనే విటమిన్ డి, ఎముకలు గట్టిగా నుండు, బలంగా దంతములండు, రోజు తింటూ ఉంటే పాలు పెరుగు గుడ్లు మొలగెత్తే గింజలు దొరుకును విటమిన్ డి, ఆరోగ్యంగా ఉండుటకు నేనే విటమిన్ డి, నేనే విటమిన్ డి.
1: ఇప్పుడు మ్యావ్ మ్యావ్ పిల్లి పెనుమాల కిషోర్ ఓ పాట పాడతాడు.
4: మ్యావ్ మ్యావ్.

0: ఎవరు ముట్టుకున్నా ఏమనని పిల్లి, మేమేం పిల్లి, మా మంచి పిల్లి.
1: ఇప్పుడు కోయిల పిల్ల ఒక జానపద గేయం పెరుమాల గాయత్రి పాడుతుంది.
0: కోయల్ పిల్ల, ఓ కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, ఆదివారం నాడు వస్తా అన్నాడు, అద్దం దేవి తెస్తా అన్నాడు.

0: పిలిచాడు. అద్దం దివ్యనాథస్తా అన్నాడు కోయల్ పిల్ల. ఓ కోయల్ పిల్ల నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, సోమవారం నాడు వస్తా అన్నాడు సోకులు అన్నీ తెస్తా అన్నాడు, సోకులు అన్నీ తెస్తా కోయల్ పిల్ల. ఓ కోయల్ పిల్ల నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, బుధవారం నాడు వస్తా అన్నాడు బొట్టు కాటిక తెస్తా నాడు బొట్టు కాటిక తెస్తా అన్నాడు కోయల్ పిల్ల. ఓ కోయల్ పిల్ల నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, గురువారం నాడు వస్తా అన్నాడు గువ్వల రైకా తెస్తా అడు గువ్వల రైకా తెస్తా అన్నాడు కోయల్ పిల్ల. ఓ కోయల్ పిల్ల నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, శుక్రవారం నాడు వస్తా అన్నాడు చుక్కల చీర తెస్తా అన్నాడు, చుక్కల చీర తెస్తా అన్నాడు కోయల్ పిల్ల. ఓ కోయల్ నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, శనివారం నాడు వస్తా అన్నాడు శనిగ్రహాలని పోతాయి నాడు శనిగ్రహాలని పోతాయి అన్న కోయల్ పిల్ల. ఓ కోయల్ పిల్ల నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల, నిన్నెవరేమన్నారు కోయల్ పిల్ల.
1: ఇప్పుడు షణ్ముఖ్ బందరు వెళ్ళి ఏదో తెస్తాడంట, మరి అదేంటో కనుక్కుందాం.
2: బందరల్లి బంతి తత్త, బెజవాడల్లి బ్యాటి తత్త, వైజాగ్ వెళ్ళి వికెట్ల తత్త, తిరుపతి వెళ్ళి టోపీ తత్త, స్వచ్ఛంలాగా బ్యాటింగ్ కపిల్లాగా వికెట్లు తీస్తా.
1: గుమ్మడి నాగలక్ష్మి బొంబాయి ఎక్కడా అని అడుగుతోంది, మరి ఎక్కడుందో చూద్దాం.
3: బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన 3 మైలాల దూరం ముచ్చటై నా వేళ, 100 రూపాయలు ఇస్తే వడ్డానం తెస్తా, 100 రూపాయలు ఇస్తే వడ్డానం తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 200 ఇస్తే రోలు బండ తెస్తా, 200 ఇస్తే రోలు బండ తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 300 ఇస్తే ముక్కు పుడక తెస్తా, 300 ఇస్తే ముక్కు పుడక తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 400 ఇస్తే నలుపు చీర తెస్తా, 400 ఇస్తే నలుపు చీర తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 500 ఇస్తే అంచు చీర తెస్తా, 500 ఇస్తే అంచు చీర తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 600 ఇస్తే అతికెల తెస్తా, 600 ఇస్తే అతికెల తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 700 ఇస్తే ఎరుపు చీర తెస్తా, 700 ఇస్తే ఎరుపు చీర తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడా, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 800 ఇస్తే ఎనుగు బొమ్మ తెస్తా, 800 ఇస్తే ఎనుగు బొమ్మ తెస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 900 ఇస్తే తొంగి తొంగి చూస్తా, 900 ఇస్తే తొంగి తొంగి చూస్తా. బొంబాయి ఎక్కడా, బొంబాయి సెంటర్ ఎక్కడ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 1000 ఇస్తే పట్టీలు తెస్తా, 1000 ఇస్తే పట్టీలు తెస్తా. బొంబాయి ఎక్కడ, బొంబాయి సెంటర్ ఎక్కడ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ, 3 మైలాల దూరం ముచ్చటైన వేళ.
1: ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం కూరపాటి సాయి ఫణీంద్ర.
4: మీరు దేశం కాని దేశంలోకి వచ్చి చేరి చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుకున్న దొంగలరా మీరు, భారతదేశాన్ని సొంతంగా దోచుకు వెళ్ళారా, మా భారతీయులు ఆత్మవిశ్వాసం గలవర్రా, చూస్తూ ఊరుకుంటున్నారేమో, మరోనాడు మీ ఇంగ్లీషు ధరలను విభజింపి పాలించి సూత్రాలు మాకు అర్థం కావనుకున్నారా, విన్నపోటు పోవడానికి ప్రయత్నించకండిరా, కాల్చరా కాల్చు దమ్ముంటే కాల్చరా. అల్లూరి సీతారామరాజు ప్రతి రక్తపు బొట్ట బిందువు వేల వేల భారతీయ పుట్టు కారణమవుతుందిరా, తెల్లవారిని తరిమి తరిమి కొట్టగల తరం మాదిరా, ఒంటరి వారిని కాల్చి పిరికి గుండెలు కావిరా మావి, ఎదురాడి ముందు నిలిచే ధైర్యం భారత జాతిదిరా. వందే మాతరం.
1: ఇప్పుడు మదిరి స్పందన వదినా వదినా పాట పాడు.
5: వదినా వదినా వల్లంకి పెట్ట, వదినా వదినా వల్లంకి పెట్ట, పెట్టా కాదు చీపురు కట్ట, కట్ట కాదు

0: పుట్టా పుట్టాలో నా పావులు పుట్ట, పావులు వచ్చి బుసులు కొట్ట.
1: ఇప్పుడు మన శరీరంలో అనేక భాగాలు ఉంటాయి. మరి అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తేనే మన దేహం కూడా సరిగ్గా పనిచేస్తుంది. అందులో ఏ ఒక్క భాగం పనిచేయకపోయినా మనకు అనారోగ్యం వచ్చి మనలో సత్తువ అన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా ఒకసారి ఒకదాని మీద ఒకటి పోటీ పడి పనిచేయటం మానేసింది. అలా జరిగితే ఏం జరుగుతుంది అని ఇప్పుడు మన చిన్నారులందరూ కూడా చేసి చూపిస్తారు. ఇందులో కళ్ళు గాడెలి జోసఫ్, చెవులు అయ్యంకి ప్రశాంత్, చేతులు సాయి ఫణీంద్ర, కాళ్ళు గుమ్మడి నాగలక్ష్మి, మెదడు ప్రతిపాటి మానస, ఆత్మ సోడాబత్తిన సందీప్, దేహం కార్తీక్. మరి వీరందరూ కూడా శరీర భాగాల గురించి మాట్లాడుతున్నారు, అది విందాం.
0: నేను కళ్ళు. అబ్బో ఏం పని బాబు, ఎల్లకాలం చూసి చూసి నా కళ్ళు లోతుకి పీక్కుపోతున్నాయి, నేను ఇంకా పని చేయలేనయ్యా.
2: నేను చెవులు. ఏమి చెప్పుళ్ళు బాబు, విని విని నా చెవులు మూగబోచున్నా, నా కర్ణబేరి పగిలినట్లు ఉందయ్యా, ఇక ఈ పని చేయటం నా వల్ల కాదయ్యా.
0: నేను చేతులు. నన్ను చూసారా, నా ఈ చేతులు తోటకూర కాడల్లో ఎలాడుతున్నాయి, దాన్ని ముక్కల్లో ఉండే వాళ్ళం ఎలా మారిపోయాము. అయ్యా బాబోయ్, ఇంకా ససేమిర పనులు నా చేత కావయ్యా.
2: నేను కాళ్ళు. ఓహో మీరు నన్ను చూసెరగనట్లుంది, ప్రతి చిన్న పనికి నేనే కావాలి, నన్నేమో మీరు చూసెరగనట్లు లేరు. నడిచి నడిచి నా కాళ్ళు కట్టెలుగా మారిపోయాయి.
3: నేను మెదడు. అయ్యో ఇదేమీ నాకు తెలుసుచున్నట్లు ఉంది, నా వల్ల ఏ పని జరుగుచున్నది, ఏమైందబ్బా.
4: నేను ఆత్మ. ఒరే ఈ పిచ్చి మెదడు, అంగములన్నీ సమ్మె చేస్తున్నాయి, పనిభారం పెరిగిందట, అందుకని ఎక్కడి ఒక్కడే ఆగిపోయాయి.
5: ప్రేమిత్తులారా, నేను దేహాన్ని, మీ అందరూ నాకు కావలసిన వారే, ఏ ఒక్కరు పని చేయకున్నా ఈ దేహం సరిగా పని చేయదు, అందరం కలిసి ఉంటే కలదు సుఖం అని గ్రహించాలి.
1: ఈనాటి బాల విహార కార్యక్రమంలో మరి మన చిన్నారులు చిట్టి చెల్లెళ్ళు అనేక పాటలు పద్యాలతో మనందరినీ ఆనందపరిచారు కదా, మరి వాళ్ళందరికీ కూడా జేజేలు పలుకుదాం. ఇప్పటి వరకు మీరు బాల విహార్ బాలల కార్యక్రమం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని రుద్రవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చే నిర్వహించబడిన కదంబ కార్యక్రమం విన్నారు. దీనికి వ్యాఖ్యాతగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కేఎల్వి ప్రసాద్, సహకారం విద్యా వాలంటీర్ శ్రీమతి టి సూరమ్మ.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వరిమాగాణంలో పెసర మినుము పంటల సంరక్షణ గురించి తెలుసుకుందాం. వరిమాగాణంలో మినుము పెసర పంటల్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు చేస్తారు. ముందుగా మనం పురుగులు వాటి సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే తామర పురుగుల గురించి ముందుగా తెలుసుకుందాము. ఈ తామర పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. ఆకుముడత అలాగే తలమాడు వైరస్ తెగుళ్లను కూడా వ్యాపింపచేస్తాయి.

0: వీటి ఉధృతి వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్లు ప్రిపోనిల్ 5 SC లేదా 1 గ్రామ్ ఎసిఫేట్ 75 SP లేదా 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా స్పైనోపాడ్ 45% SC 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తెల్లదోమ విషయం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఇవి అపరాలు, అంటే పత్తి, మిరప, పొగాకు, కూరగాయల పంటలను ఆశించి నష్టపరుస్తాయి. పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణంలో, అలాగే తేమ అధికంగా ఉన్నప్పుడు, తొలకరి సమయంలో, వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమలు 2 రకాలుగా నష్టాన్ని కలుగజేస్తాయి. మొదట తల్లి పిల్లా పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు నీరసించి గిడసబారిపోతాయి. ఇవి తేనెమంచు లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల భాగాల మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తిని కోల్పోతాయి. రసాన్ని పీల్చి నష్టాన్ని చేయడమే కాకుండా అనేక రకాల పల్లాకు పైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి. పల్లాకు తెగులకు సూచించిన సమగ్ర యాజమాన్యంతో దీనిని నివారించాలి. తర్వాత పొగాకు లద్దెపురుగు గురించి చూసినట్లయితే, దీని తల్లిపురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తుంది. మొదటి దశలో గొంగళి పురుగులు ఆకులు అడుగు భాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడాకులు ఏర్పడతాయి. పెరిగిన దశలో ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. పెద్ద గొంగళి పురుగులు పగటివేళ మట్టి పెళ్లల కింద, భూమి నెర్రల్లో లేదా రాలిన ఆకుల కింద ఉండి రాత్రిపూట పంటను ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజుల్లోనే పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. వీటి సమగ్ర నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో రోజుకు 15 నుండి 20 రెక్కల పురుగులు వరుసగా 3 రోజుల పాటు గమనిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ ను 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించినప్పుడు నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా రినాక్సిఫిర్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్లూబెండియామైడ్ 0.2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగులను ఒక్క పిచికారీ ద్వారా మాత్రమే సమర్థవంతంగా నివారించలేం. వీటికి పురుగు మందుల ఎరను ఉపయోగించాలి. ఎర తయారీకి 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లం, లీటరు క్లోరోఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ లేదా 1/2 కిలో థయోడికార్బు తగినంత నీటిని కలిపి చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలమంతా సమానంగా చల్లాలి. తర్వాత మారుక మచ్చల పురుగు గురించి చూసినట్లయితే, దీనిని పూత పురుగు లేదా గూడు పురుగు అని కూడా పిలుస్తారు. దీనిని సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే కనుక దీనివల్ల సుమారు 10 నుండి 80% వరకు పంటను నష్టం చేస్తుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. తర్వాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసి లోపలనే ఉండి తింటూ ఉంటుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయల్లోని గింజలను తీసేసి వాటిని డొల్లచేస్తాయి. పురుగు గూళ్లలోనే ఉండి తినడం వల్ల వీటిని తినే బదనికలు పరాన్నజీవుల బారి నుండి రక్షించుకుంటాయి. పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకుంటాయి. దీని సమగ్ర నివారణకు పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందుంచే జాగ్రత్త చర్యలు చేపట్టుకోవాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించాలి. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాలపరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. మొగ్గ పూత దశలో అక్కడక్కడ కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో అని పరిశీలించుకోవాలి. ఉంటే వెంటనే థయోడికార్బు 75 WC 1.5 గ్రాములు లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 30 EC 2 మిల్లీలీటర్లు లేదా నొవాల్యురాన్ 10 EC 1 మిల్లీలీటర్తో పాటు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుండి 3 సార్లు పూత పిందే కాయదశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు లేదా రెనాక్సిఫిర్ 0.3 మిల్లీలీటరు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 0.4 గ్రాములు లేదా ఫ్లుబెండియమైడ్ 40 SC 0.2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి మనం చూసినట్లయితే దీనిలో ముందుగా నేల ద్వారా ఆశించే తెగుళ్లు ఉంటాయి. వీటిలో మొదలుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు గురించి తెలుసుకుందాం. ఈ మొదలుకుళ్ళు తెగులు ఎలా గమనించవచ్చంటే మొక్కలు మొదలు దగ్గర విరిగి చనిపోతాయి. వేరుభాగం పిల్లవేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ చనిపోవటం మనం గమనిస్తాము. తర్వాత మొక్క ఎండు తెగులు గురించి చూసినట్లయితే ఇది ఎక్కువగా తడిగా ఉండే ఉప్పు నేలల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం త్వరగా అభివృద్ధి చెంది తెగులును కలుగుచేస్తుంది. తెగులు సోకిన మొక్కల కాండం భాగం కుళ్ళి విరిగిపోయి మొక్కలు చనిపోతాయి. తెగులు పొలంలో అక్కడక్కడ కల్లాలుగా లేదా పొలమంతా కూడా వ్యాపించవచ్చు. తర్వాత వేరు ఎండు కుళ్ళు తెగులు గురించి చూసినట్లయితే ఈ తెగులు ఉధృతి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండి నీటి ఎద్దడి బెట్టగా ఉన్న సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలు అక్కడక్కడ పొలంలో కనిపించడం ఈ తెగులు యొక్క ప్రధాన లక్షణం. తెగులు సోకిన మొక్కలను పీకినప్పుడు తల్లివేరు భూమిలోనే ఉండిపోతుంది. తల్లివేరు పిల్లవేరు కుళ్ళుపోయి నలుపు రంగుకి మారతాయి. శిలీంధ్రం వేర్లని చుట్టుకొని ఉంటుంది. చనిపోయిన వేరు వ్యవస్థ గట్టిపడి వేరు పైపొరలు పగిలిపోతాయి. అలాగే వడలు తెగులు, దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఎక్కువగా వరి మాగాణంలో సాగు చేసే మినుములో కనిపిస్తూ ఉంటుంది. కాండంపై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి ఆకులు ముదుబారిపోయి వంకర్లు తిరిగి కిందకు ముడుచుకుపోతాయి. ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు వదిలిపోయి క్రమేపీ చనిపోతాయి. వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని శిలీంధ్ర బీజాలు చనిపోతాయి. అవకాశం ఉన్న చోట కనీసం 3 సంవత్సరాల పాటు పంట మార్పిడి చేసుకోవాలి. విత్తుకునే 24 నుండి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి వాలిడామైసిస్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజాల్ 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా థైరం లేదా మాంకోజెబ్ 2 గ్రాములు లేదా కార్బండిజం 2 గ్రాములు దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 80 కిలోల చివికిన పశువుల ఎరువు దాంతోపాటు 20 కిలోల వేపపిండి మిశ్రమాన్ని 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలిపి కుప్పగా ఎండ తగలని నీడ ప్రదేశంలో ఉంచాలి. దానిమీద పలుచగా వరిగడ్డి గాని లేదా గోన సంచులు గాని కప్పి ఉంచి తేమ ఆరిపోయినప్పుడు నీళ్లు చిలకరించాలి. ప్రతి 7 రోజులకు ఒకసారి కుప్పని కలియతిప్పాలి. ఇలా చేస్తే 25 నుండి 30 రోజుల్లో ట్రైకోడర్మా విరిడి అభివృద్ధి చెందుతుంది. దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు భూమిలో కలపాలి. ఇలా 3 నుండి 4 ఏళ్లు చేస్తే భూమి ద్వారా సంక్రమించు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్.

0: తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ప్రసార విశేషాలు. రాత్రి 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమంలో నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి సమగ్ర యాజమాన్యం. డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపిగారు, స్కిల్ ఇండియా లబ్ధిదారు భవానీ పాల్గొంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 శ్రీ అరసవెల్లి కృష్ణగారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 చిత్రజగత్ హిందీ చిత్రగీతాలు. 10:00 పాండవుల రాజసూయ యాగం హరికథాగానం వింటారు కథకురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి. ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. సుమంగళి పాడిన భద్రా చిత్రం నుంచి.

సినీ గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీంకోర్టు

అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ మూడో రోజు ఆట వర్ష కారణంగా ఆగిపోయే సమయానికి శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూపీఐ సాధించిన పూర్వమైన స్థాయి, విశ్వసనీయత ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది ఇంటర్ ఆపరబుల్ రియల్ టైమ్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ను అందిస్తూ భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్లో అత్యంత విజయవంతమైన స్తంభాల్లో ఒకటిగా అవతరించింది. యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలుగా ఉన్న వార్షిక లావాదేవీల పరిమాణం 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా లావాదేవీలకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే కాలంలో లావాదేవీల విలువ కూడా 7,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 314,00,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దశాబ్దాల విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా పోస్టులో భారత్ డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో యూపీఐని ఒక ప్రధానమైన మలుపని ప్రధానమంత్రి అభివర్ణించారు. దశాబ్ద కాలంలో తమ యూపీఐ అనుభవాలు పంచుకోవాలని దేశ ప్రజలను కోరుతూ యూపీఐ అపారమైన పరిధి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ఆర్థిక చేరికను ముందుకు తీసుకువెళ్లడం, డిజిటల్ ఆర్థిక సేవల ప్రాప్యత విస్తరించడం ద్వారా యూపీఐ దేశవ్యాప్తంగా వ్యక్తులకు, సమాజాలకు సాధికారత కల్పించిందని, అదే సమయంలో విస్తృత ఆర్థిక భాగస్వామ్యాన్ని నడిపించిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. యూపీఐ భారత్ డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా, కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించింది. కేవలం ఒక దశాబ్దంలో యూపీఐ దేశంలో డిజిటల్ చెల్లింపుల స్థాయిని మార్చింది, లావాదేవీలను వేగవంతం చేసి, సరళతరం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, భూటాన్, మారిషస్తో సహా 11 దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2 రియల్ టైం డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతోంది. 2025 నాటికి ప్రపంచంలోని రియల్ టైం పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూపీఐ దాదాపు 49% నిలిచింది. చైనా సరిహద్దు సమస్య, ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈరోజు ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. 3,400 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారత చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటు చేసిన సరిహద్దు చర్చల యంత్రాంగం కోసం అజిత్ దోవల్, వాంగ్ యీ ఇద్దరు నియమిత ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. చర్చలకు ముందు నిన్న 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకున్న దోవల్ చైనా ఉపాధ్యకుడు హాంగ్ షాంగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న రాత్రి మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్తో విస్తృతంగా చర్చలు జరిపారు. తాము ద్వైపాక్షిక సహకారం, బహుపాక్షిక అంశాలపై చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. యుక్రెయిన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపై కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్లు రష్యా ప్రభుత్వాధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతకుముందు డాక్టర్ జయశంకర్ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలు భారత ప్రజాస్వామ్యానికి పునాది అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ ఈరోజు లక్నోలో సుమారు 500 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లతో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉండేలాగా పౌరులు కేంద్ర బృందంగా తీర్చిదిద్దడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపైన కేంద్రం స్పష్టత కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఫారసు చేసిన 950 మంది అభ్యర్థులకు సర్వీస్ కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతి

అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోరింది. మార్చి 11 నాటి తీర్పునకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రీమీ లేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరపాలని డీఓపీటీ కోరుతోంది. కేంద్రం తరఫున కోర్టులో హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలిసిటర్

స్వీ మోహనాలతో కూడిన ధర్మాసనం ఎదుట తన వాదనలను వినిపించింది. ఇప్పటికే పరిష్కారమైన ఒక విషయంలో అత్యవసర ఆదేశాలు కోరుతూ డీఓపీటీ ఒక విడి దరఖాస్తును దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు లిస్టు చేయవలసి ఉంటుందని సాలి

0: కొలంబో టెస్టులో ఈవేళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. వర్షం కారణంగా మూడో రోజు ఆటను ముందస్తుగా ముగించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక ప్రస్తుతం 238 పరుగుల మేరకు వెనుకబడి ఉంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపం మార్చివేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 పూర్తి చేసుకుంది. ఓబీసీ క్రీమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు అంగీకరించింది. వ్యవసాయ విద్యా బోధనలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కొలంబో టెస్ట్ మూడో రోజు ఆట వర్షం కారణంగా ముగిసిపోయే సమయానికి శ్రీలంక ఈరోజు తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. రైతు సోదరులకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా ఈ మిరప పంట పరిస్థితి మన భారతదేశంలో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఎంత శాతం సాగులో ఉంది, ఈ వివరాలు ఒకసారి తెలియజేయండి మేడం.
1: నమస్కారం అండి. మన భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మిరపను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా వినియోగంలో కానీ ఎగుమతిలో కానీ మన దేశం అనేది ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా సాధారణంగా 9 లక్షల హెక్టార్ల పైన మనం విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మన దేశంలోనే అత్యధికంగా మిరపనే ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో ఆంధ్రప్రదేశ్ అనే మన దేశంలోనే అత్యధిక మిరప ఉత్పత్తి చేసే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఉంది. దేశం మొత్తంలో ఏపీ వాటా మాత్రమే 40 నుంచి 45% వరకు ఉంటుంది. మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ప్రకారము 196,000 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. మొత్తం ఉత్పత్తి చూసుకుంటే 11 లక్షల మెట్రిక్ టన్ల దిగుబడి కూడా వస్తుంది.
0: డాక్టర్ క్రాంతిరేఖ గారు, మిరపలో సమగ్ర యాజమాన్యం చేపట్టుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటి మేడం?
1: మీరు ఇప్పుడు అన్నట్లుగానే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలానే కొత్త రకాల చీడపడులు మనం చూసుకుంటే 2020 నుంచి మనకి నల్ల తామర పురుగులు అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి రైతుల్ని. దానివల్ల మిరప ఖర్చు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా అప్పుడు 50,000 లక్ష రూపాయలు ఉండేది, ఇప్పుడు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మిరప రైతు అనేది ఒక ఎకరానికి ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఈ నల్ల తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల నివారణకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో మనకి చాలా వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా ఈ పురుగును తగ్గించడానికి పురుగు మందులను విచక్షణ రహితంగా వాడుతూ ఉంటాము. సో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో మనం అవసరమైన వరకు మాత్రమే ఎరువులను కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. తర్వాత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం పాటించడం వలన, అంటే రసాయనిక పురుగు మందులే కాకుండా జిగురు అట్టలు, అంతర పంటలు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు వాడటం వలన కూడా మనకి చీడపెళ్ల నివారణ కూడా చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య మనం చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం రీసెంట్ గా మనము న్యూస్ లో చూస్తే ఈవెన్ శ్రీలంక గురించి కూడా మన ప్రొడ్యూస్, మిరప ప్రొడ్యూస్ అనేది రిజెక్షన్ కు గురైంది, నిరాకరించారు ఎగుమతుల్ని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం, మిర్చిలో అనేది నాణ్యత లేకపోవటం వలన మనకి ఎగుమతి అవకాశాలన్నీ చాలా తగ్గిపోతున్నాయి. దానివల్ల ధర కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తామో కాయలో నాణ్యత పెరిగి పురుగు మందుల అవశేషాలు తగ్గి మనకి అధిక ధర కూడా లభిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు మన వ్యవసాయంలో ఉన్న పెద్ద ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. నేల అనేది సారవంతం తగ్గిపోతుంది మనం చెప్పొచ్చు, డెడ్ సాయిల్ అని చెప్పొచ్చు. ఎలాంటి సూక్ష్మజీవులు లేకుండా మనము నేల అంతా సారవంతం పోతుంది. పర్యావరణం కూడా మనం వాడే పురుగు మందుల వలన కానీ, మనం తీసుకునే ప్రతి ప్రాక్టీస్ వలన కానీ పర్యావరణం అనేది చాలా కలుషితం అవుతున్నది. ఈ తరుణంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వలన మనము ఈ నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు.
0: మేడం, ఇప్పుడు మనం ప్రధాన టాపిక్ వెళ్తే సమగ్ర యాజమాన్యం వివిధ దశల్లో ఎలా చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే ముందుగా ఈ విత్తన ఎంపిక, నారుమడి యాజమాన్యం గురించి ఒకసారి తెలియజేయండి మేడం.
1: తప్పకుండా అండి. మనం ఎప్పుడు విత్తనం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ఏ క్రాప్ వ్యవసాయం చూసినా సరే మనకి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ మనం విత్తనాన్ని ఎంపిక చేసేటప్పుడు మనకి ప్రధానంగా మిరపలో ఉన్న సమస్య ఏంటంటే లీఫ్ కర్ల్ వైరస్ ఒకటి, తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సో వైరస్ రహిత ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాబ్లం ని తట్టుకోవచ్చు. అంతేకాకుండా వైరస్ నిరోధక, అంటే వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ మనకి అవైలబుల్ గా ఉంటే వాటిని ఎంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవటం, వివిధ రకాల కెమికల్స్, ఇమిడాక్లోప్రిడ్ మరియు మనకి క్యాప్టాన్ ఆర్ థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత మనం విత్తనాన్ని నార్మల్లో వేసుకోవటం వల్ల కూడాను మనకు చాలా వరకు ఈ పురుగుల నుంచి బెడద తగ్గుతుంది. అలాగే మనకి ఈ మధ్యన మనకి FN హైబ్రిడ్స్, హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత విత్తనము ధర చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని ప్రతి రైతు ఇప్పుడు నెట్ హౌస్ లో విత్తనాన్ని, నారుమడిని పెంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి రైతు నెట్ హౌస్ లో పెంచుకుంటే చాలా మంచిది, వైరస్ తెగుళ్లు రాకుండా మన నారుమడిలోనే మనం చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా నెట్ హౌస్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దానికి దాని చుట్టూ

0: మెష్ నెట్ అంటే ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్, అంటే 40 మెష్ ఉన్న నెట్ ఉందా లేదా చూసుకుని, వాళ్ళు హైజీన్ గా చేస్తున్నారా లేదా మనం చూసుకుని అక్కడ ఇచ్చుకుంటే మనకి వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందని మొక్కల్ని మనము ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చును.
1: తర్వాత మేడం, ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రైస్ సోదరులో?
0: ప్రధాన పొలంలో మనం పర్టికులర్ గా చేయాల్సింది పంట మార్పిడి. మనము పంట మార్పిడి విధానం ఎందుకు పాటించాలి అంటే, సాధారణంగా మనము మిరప, టమాటా, వంగ, బంగాళదుంప ఇవన్నీ సొలనేసీ కుటుంబానికి చెందిన పంటలు. ఇవి ఒకే కుటుంబానికి చెందిన పంటలను ఒకటే పొలంలో వరుసగా ప్రతి సంవత్సరం అదే వేస్తూ ఉంటే దానికి, అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పురుగులు కానీ తెగుళ్లు కానీ ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. అంటే దానికి జీవిత చక్రం అనేది మనకి ఎక్కడ బ్రేక్ ఉండదు. అదే మనము ఆ కుటుంబానికి కాకుండా వేరే కుటుంబానికి సంబంధించిన, లేకపోతే బంతిపూలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ ఆ పంట మార్పిడి చేయటం వల్ల మనము ఆ ఏదైతే పురుగులు తెగుళ్లు సాధారణంగా వస్తాయో ఆ పొలంలో అవన్నీ ఆ పురుగులు తెగుళ్లు యొక్క జీవిత చక్రానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. ఈ పంట మార్పిడి విధానము సుమారుగా మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఆ కుటుంబం గాని పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాకుండా వేసవిలో కూడా లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు అనేది ఎందుకు చేసుకోవాలి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి లోతు దుక్కుల వలన. మనము వేసవిలో ఈ లోతుగా దున్నటం వల్ల అడుగున్న వైరస్ కారక కీటకాలు ఉంటాయి మనకి, పర్టికులర్ గా తెల్లదోమ గాని, తామర పురుగులు గాని, వాడి గుడ్లు, లార్వాలు లోపల ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం లోతుగా దున్నటం వల్ల అవి పైకి వచ్చి ఆ ఎండ తీవ్రతకి చనిపోతాయి. అంతేకాకుండా కలుపు మొక్కలుగా ఆశ్రయాలుగా కూడా ఉన్న వాటిని కూడా మనం చంపొచ్చు. కలుపు మొక్కల వేర్లు కూడా దెబ్బతిని అవి కూడా పూర్తిగా ఎండిపోతాయి. అంతేకాకుండా కలుపు నివారణ అవుతుంది, పురుగులు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కూడా బాగా గుల్లబారి గాలి బాగా ఆడటము, తర్వాత నత్రజని స్థిరీకరణ కూడా అయ్యి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది.
1: మేడం, మల్చింగ్ గురించి వింటా ఉన్నాం, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది ఏంటి, దీన్ని ఎలా చేసుకోవచ్చు?
0: ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ లో వాతావరణంలో అనేది వర్షం అనేది పడట్లేదు. కెనాల్లో కూడా ఎంతవరకు వాటర్ వస్తుందో లేదో అయోమయంగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు ఎలాగా అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలాగా తెచ్చుకోవాలో, తక్కువ వాటర్ తో కూడా ఎక్కువ పంట మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో అందుకని మనము నీటి యాజమాన్యం మీద చాలా జాగ్రత్త వహించాలి. దాంట్లో మనము డ్రిప్ పద్ధతి అనేది చాలా మంచిది. డ్రిప్ తో పాటు మనం మల్చింగ్ సిస్టమ్ ను ఫాలో అయితే మల్చింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనకి మనం నీరు పెట్టినది ఆవిరవ్వకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు తేమ అనేది నేలలో ఉంటుంది. అంతేకాకుండా ఆ రూట్ కి వేరుకి కావలసిన టెంపరేచర్ ను కూడా మెయింటైన్ చేస్తుంది, కలుపు రాకుండా ఉంటుంది, కలుపుకు పట్టే లేబర్ కానంత ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా మిరపలో ఇంకొక ఉపయోగం ఏంటంటే మల్చ్ షీట్ వలన, ఈ ప్లాస్టిక్ మల్చ్ మనం జనరల్ గా సిల్వర్ బ్లాక్ మల్చ్ వాడతాము. ఇది పైన సిల్వర్ లోపల బ్లాక్ కలర్ లో ఉంటుంది. పైన సిల్వర్ అనేది ఎప్పుడైతే సూర్యకాంతికి అది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ సిల్వర్ లైట్ ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కాంతి ఆ ఈ నల్ల తామర పురుగులకి రిఫ్లెక్ట్ అవటం వల్ల అవి కంగారు పడిపోయి అవి ఏంటో అర్థం కాక మన పొలంలోకి రావు. సో ఈ మల్చింగ్ షీటు ఇతరత్ర ఉపయోగాలతో పాటు ఈ నల్ల తామర పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది.
1: ఇతర కలుపు యాజమాన్యం చేసుకోదగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మేడం?
0: కలుపు యాజమాన్యం ఎప్పటికప్పుడు, మనకి కలుపు వల్ల సమస్య ఏంటంటే మొదటి 2 నెలలు మనకి మొక్క అనేది గ్రోత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏమిటంటే మాన్యువల్ వీడింగ్ కి వెళ్తుంటాము. కలుపు ఎక్కువగా ఉంటే మనకి ఏవైతే పురుగులు కీటకాలు ఎక్కువగా ఉంటాయో అవి వాటికి ఆవాసాలుగా ఉండి అవి మన ప్రధాన పొలంలోకి వస్తాయి, మనం ప్రధాన పంటలోకి వస్తాయి. సో కలుపు యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు మాన్యువల్ వీడింగ్ తీసుకుని తర్వాత మనం ఇంటర్ కల్టివేషన్ చేసినప్పుడు కూడా మనకి కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఎప్పుడు మనకి గట్ల మీద కలుపులు లేకుండా మనం చూసుకోవాలి.
1: మేడం, అలాగే ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: మిరపలో మనకి ఈ పర్టికులర్ మనం చూసుకుంటే వైరస్ కానీ ఈ చీడపిడల కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనము వేరే పంటలతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మనము సమతుల్య ఎరువుల యాజమాన్యం అని పాటించాలి. ప్రధానంగా మనం చూసుకుంటే మన బాడీకి, మనుషులకి మనం ఎలాగా అయితే సమతుల ఆహారం అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందో, అలాగే మొక్కలకు కూడా సమతుల్యమైన పోషకాలను ఇచ్చినట్టయితే మొక్కల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకుంటే నత్రజని, భాస్వరము, పొటాషు ఈ 3 అనేది మనకి మేజర్ గా కావలసిన పోషకాలు. వీటిల్లో మనము సజెస్టెడ్ మనకి ఎంతైతే మనకు సూచించారో అంతవరకే మనము వాటిని వాడాలి. వాటిల్లో మనకి రైతులు జనరల్ గా చేసేది ఏంటంటే మనకి నత్రజని ఎక్కువగా ఇవ్వటం చూస్తాము. ఎందుకంటే

మొక్క బాగా ఎదుగుతాయని నత్రజని ఎక్కువ ఇస్తుంటారు. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది బాగా లేతగా బాగా ఎక్కువగా విగరస్ గా పెరుగుతుంది. అలా పెరగటం వలన అది అలా విగరస్ గా తర్వాత అలాగా లేతగా ఉండటం వలన ఎక్కువగా చీడపెడలు ఆశించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మనం పొటాష్ ఎరువులను కూడా ఎక్కువగానే వాడాలి. పొటాష్ ఎరువులను వాడటం వలన మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటుంది. ఇప్పుడు మనము యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇస్తూ ఉంటాము. మనకి నత్రజని, భాస్వరము, పొటాష్ ఎంత కావాలో అంతవరకు ఇచ్చుకుంటూ పాటు రసాయనిక ఎరువులతో పాటు జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్ కానీ, అజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మనకి ఈ బయో ఫర్టిలైజర్ ల్యాబ్ ఉన్నది, అక్కడ మనకు ప్రతిది దొరుకుతుంది. అవి తెచ్చుకొని మనము పశువుల ఎరువుతో కలిపి మనం పొలంలో వేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మనకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానీ లేకపోతే వానపాముల ఎరువులు కానీ వేసుకొని తొలకరి వర్షాలు పడినప్పుడు మనం పిల్లి పెసర కానీ, జనుము, జీలుగ ఇలాంటి పచ్చిరొట్ల ఎరువులను కూడా వేసుకుని వాటికి పూత దశలో వచ్చినప్పుడు అవి కలియదున్నుకుంటే మనకి ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది, సేంద్రియ పదార్థం అనేది నేలలో బాగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఉంటుందో నేల అనేది సారవంతంగా ఉండి మనం ఇచ్చిన పోషకాలు అన్ని

0: వ్యాప్తి చేసే సమర్థవంతంగా అయితే ఉండలేవు. అది ఒకటి కారణము. ఆ తర్వాత సరిహద్దు పంటల్లో మనకి కందిరీగలు గాని, లేడీ బర్డ్స్ బీటిల్ గాని, మిత్ర పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా మనకి శత్రు పురుగులను సహజంగా తింటాయి. సో దాని వల్ల మనకి పురుగు మందులు ఎక్కువగా వాడే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకొకటి జిగురు అట్టలు, చాలా మంది ట్రాప్స్ అంటారు, స్టిక్కీ ట్రాప్స్. ఇవేంటంటే మనకి పురుగును బట్టి, తెల్లదోమకైతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, తామర పురుగులకైతే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ వాడతాము. ఏదైనా ఒక అట్ట తీసుకుని ఆరని జిగురుని మనం అంటించి పెట్టుకోవచ్చు. లేదా మార్కెట్ లో కూడా మనకి జిగురట్లు లభిస్తున్నాయి. ఒక ఎకరానికి వచ్చి 15 నుంచి 20 జిగురట్లు మనం వేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మనకి పంట ఇప్పుడు మొక్క హైట్ నుంచి ఒక అడుగు పైకి వరకు మనం పెట్టుకొని మొక్క పెరిగేటప్పటికి ఆ అడుగుని మనం హైట్ ని పెంచుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ యెల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ పెట్టినప్పుడు ఆ తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ దానికి అంటుకుంటాయి. ఫస్ట్ మనకు అర్థమవుతుంది మన పొలంలో ఏమున్నాయి, ఎంతవరకు ఉద్ధృతుందో మనకు ఒక మానిటరింగ్ గా ఉపయోగపడుతుంది. ఇవి ఆకర్షించడం వల్ల ఎక్కువ పురుగులు వెళ్లి దానికి అంటుకోవటం వల్ల దాని సంతతి తగ్గుతుంది. దీనివల్ల మనము ఎంత ఉధృతిని బట్టి మనము సమర్థవంతంగా దాన్ని మనము పురుగు మందులతో మనము నివారించుకోవచ్చు. అంతేకాకుండా సరైన మొక్కల దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ మొక్కల దూరము అనేది స్పేసింగ్ అంటాం కదా, ఇది మొక్కకి మొక్కకి దూరము. మరీ దగ్గరగా మనం మొక్కల్ని వేసినట్లయితే మధ్యలో ఎక్కువగా తేమ ఉండి గాలి సరిగా ప్రసరణ అవ్వక ఆ తేమ వేడి వాతావరణం అనేది వైరస్ వ్యాప్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. సో సరైన స్పేసింగ్ వేయటం కూడా చాలా ఇంపార్టెంట్. పిచికారీ చేసినప్పుడు కూడా ఎక్కువ దగ్గర దగ్గరగా మొక్కలు ఉంటే ఈ పిచికారీ చేసిన మందు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వైరస్ శాతం ఎక్కువ అవుతుంది. శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వైరస్ సోకిన మొక్కల్ని శుభ్రంగా పీకి బయట వేసేసి నాశనం చేయాలి. అలాగే పనిముట్లు కానీ ఏమైనా శుభ్రంగా వైరస్ సోకిన మొక్కల్ని వాడిన పనిముట్లు వేరే పొలంలో వాడేటప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేయటము, పరిశుభ్రమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ వీటితో పాటు మనకి అవసరాన్ని బట్టి పురుగును బట్టి మనం రసాయనిక మందులు వాడవచ్చు. తెల్లదోమ నివారణకైతే ఎస్టాంప్రిడ్, డయోఫెంత్రాను, స్పైరోమెస్ఫిన్, థయోమిథాక్సా మనము రికమెండ్ చేస్తుంటాము. తామర పురుగుల నివారణకైతే ఫిప్రోనిల్లు, ఇమిడాక్లోప్రిడ్, స్పైనోసాడ్ అనేది మందుల్ని మనం రికమెండ్ చేస్తుంటాం.
1: మేడం, రైస్ సోదరులు ఈ రసాయనిక మందులు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: మనం కెమికల్స్ రసాయనిక పురుగు మందులు వాడేటప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ గా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం విత్తన శుద్ధి అనేది అలవాటు చేసుకోవాలి. విత్తన శుద్ధి మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మొదటి 30 రోజులు రసం పీల్చే పురుగుల బారి నుండి మనం మన పంటను కాపాడుకోవచ్చు. తర్వాత మనము ఒక మందు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ ముందే ప్రతిసారి అదే అదే కొడుతూ ఉంటాము, ఈవెన్ ఎక్కువ రేట్ అయినా సరే. అలా చేయటం వల్ల అప్పుడు ఆ పురుగు అనేది ఆ మందుకి నిరోధక శక్తిని పెంచుకుంటుంది, రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకుంటుంది. మనము ఈ ఇయర్ కొడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా మందు ఆ పురుగు మీద పనిచేయదు. సో దానికి మనం ఏం చేయాలంటే పురుగు మందుల్ని మార్చి మార్చి కొట్టుకోవాలి. అంటే ఒక గ్రూప్ కు సంబంధించిన రసాయనాలు ఒకసారి వాడినప్పుడు ఇంకొక గ్రూప్ సంబంధించిన రసాయనాలు వాడుకోవటం వల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ ని తగ్గించవచ్చు పురుగుల్లో. అంతేకాకుండా మనకు పర్టికులర్ గా మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిరపలో ఆకుల కింది భాగంలో మనము బాగా తడిచేలాగా మందును కొట్టుకోవాలి. తర్వాత ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మాత్రమే పిచికారీ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా మనము వైరస్ ఏదైతే సోకిన మొక్కలు ఉంటాయో అవి వేర్లతో పీకి పొలానికి దూరంగా కాల్చివేయాలి. ఆ తర్వాత మాత్రమే మనము పురుగుల మందులను పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనము వెయిటింగ్ పీరియడ్ అనేది మనము కంపల్సరీగా మనము పాటించవలసి ఉంటుంది.
1: మేడం, చివరిగా ఈ మిరపని ఎగుమతుల దృష్ట్యా కావచ్చు, అలాగే కోసిన తర్వాత ఇందులో రసాయన అవశేషాలు ఉంటున్నాయని కూడా వింటున్నాం, అందువల్లనే మనకు ఎగుమతులు నిరాకరించడం, ధర కూడా పెద్దగా పలకపోవడం అనే ఇవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోత అనంతరం రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకసారి వివరంగా తెలియజేయండి మేడం.
0: యాక్చువల్ గా మనకి ఎగుమతులు నిరాకరించడానికి కారణాలు రెండు. ఒకటి ఏంటంటే మిరప ఉత్పత్తిలో మిరప మనకి ఏదైతే పాడ్స్ ఉంటాయో మిరప కాయల్లో మనకి పురుగు మందుల అవశేషాలు ఒకటి, రెండోది అఫ్లోటాక్సిన్. ఈ రెండు ప్రధానమైన కారణాలు. మనకి పురుగు మందుల అవశేషాలు ఉండటానికి కారణం ఏంటంటే మనం వాటికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దేశము, అమెరికా కానీ, యూరోప్ దేశాలు కానీ, చైనా కానీ, వాళ్ళకి కఠినమైన రూల్స్ ఉంటాయి. అవి కంపల్సరీ అవి చూస్తారు వాళ్ళు. వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంఆర్ఎల్ అని ఉంటుంది, మాక్సిమం రెసిడ్యువల్ లిమిట్ అనేది. ఇది మనం చూసుకొని మనం పంపించుకోవాలి. ఈ ఎంఆర్ఎల్ అనేది మనకి కంటైనర్ లో పెరగటం కాదు, మన రైతులు వాడే కెమికల్స్ ని పట్టే అది ఉంటుంది. అది మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఎక్కువగా ఈ ఎంఆర్ఎల్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనం పురుగు మందులు వాడేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది మనం పాటించట్లేదు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే మొక్కలపై మనం

పిచికారీ చేసిన రసాయనాలు పూర్తిగా విచ్ఛిన్నమై అవి మనుషులు తినటానికి సురక్షితమైన స్థాయికి తగ్గటానికి పట్టే కనీస రోజుల సమయాన్ని మనం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఇది ప్రతి పురుగు మందుకి, మనం పురుగు మందులు చూసినప్పుడు డబ్బా మీద మనకి ఎరుపు గాని తర్వాత పసుపు రంగు గ్రీన్ కలర్ లో మనకి గుర్తులు ఉంటాయి. ఆ తర్వాత ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అంటారు, దాన్ని వెయిటింగ్ పీరియడ్ అని ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ అని అంటారు. అది చూసుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ఇది సుమారుగా పురుగు మందును బట్టి 3 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. మనము ఈ ముందు 20 రోజులు మనం పురుగు మందును కొట్టకుండా ఉంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా కొయ్యటం వల్ల మనం కొట్టిన పురుగు మందు అవశేషాలు మన కాయల్లో ఉండదు. తర్వాత మిరప కాయ యొక్క నాణ్యత, రంగు, తర్వాత ఘాటు కూడా నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత ఈ తిరస్కరణలు కూడా మనకు చాలా తగ్గుతాయి. తర్వాత రెండోది ఏంటంటే అఫ్లాటాక్సిన్. ఈ అఫ్లాటాక్సిన్ అనేది ఒక బూజు పదార్థం. ఇది అఫ్లాటాక్సిన్ ఆఫ్ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనే ఒక బూజు నుంచి అఫ్లాటాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది.

0: ఏంటంటే మనం కాయల్ని కంపల్సరీగా ఆ కాడతోనే కొయ్యాలి, లేకపోతే తేమ చేరి బూజు పట్టే అవకాశం ఉంటుంది. కోసిన వెంటనే ఆ కాయల్ని వేరు చేయటం, గ్రేడింగ్ చేయటం, ఎండబెట్టే విధానం ఇది చాలా ఇంపార్టెంట్. ఎండబెట్టే విధానం మనం పర్టికులర్ నేల మీద ఎండబెట్టడం వలన నేలలో ఉన్న ఈ బూజు పదార్థం కాయల్లోకి చేరి, తేమ ఉన్నప్పుడు కాయల్లోకి చేరి ఈ బూజు పదార్థం ఎఫ్లోటాక్సిన్ రిలీజ్ చేస్తుంది. సో అందువల్ల శిల్పాలను పట్ల మీద కానీ లేకపోతే గచ్చుల మీద కానీ మనం ఎండబెట్టుకుంటే మంచిది. తేమ శాతం కూడా మనకి 10% కన్నా తేమ ఎక్కువగా లేకుండా మనం ఎండబెట్టుకోవాలి. గోనె సంచులు వాడటంలో కానీ, తర్వాత నిల్వ ఉంచడంలో, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. తాలుకాయలను కూడా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. అవకాశం ఉన్న చోటల్లో మనకి నాణ్యత తగ్గిపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే కాయల నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్యాకింగ్ అప్పుడు పర్టికులర్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ మనం యాడ్ చేయకూడదు. తర్వాత మనం గోనె సంచుల మీద వాడే ఇంకు కూడా మిరపకాయల్లోకి వెళ్లి వాటిలో కూడా మనకి ఈ రెసిడ్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండబెట్టే విధానము, తర్వాత ప్యాకింగ్ చేసే విధానము, కోసే విధానము, తర్వాత రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయల్ని కప్పి ఉంచడం, ఇలాగా మనము కోత అనంతరము ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఎగుమతిలో మనకి మిరప అనేది సమర్థవంతంగా ఎగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఎగుమతిదారులకి, రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ క్రాంతిరేఖ గారు. మారుతున్న పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టుకోవాలో చక్కగా తెలియజేశారు. రైతు సోదరులు ఈ విషయాలు గమనించుకోగలరని, అలాగే ఎగుమతి చేసేటప్పుడు కూడా వాటి యొక్క నాణ్యత దెబ్బతినకుండా మేడం గారు చెప్పిన జాగ్రత్తలు పాటించి మంచి ధర తీసుకోగలరని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
2: నమస్కారం. మీరింతవరకు నాణ్యమైన సురక్షిత మిరప ఉత్పత్తి, సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి గుంటూరు లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: అరటిలో గెలలు కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా తొండంగుళ్ళు తెగులు. ఈ తెగులు సూర్యరశ్మి తాకిడికి తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపీ అక్కడ కుళ్ళు ఏర్పడుతుంది. గెల బరువు పెరిగినప్పుడు కుళ్ళిన తొండం విరిగి గెల పడిపోతుంది.

0: ఒక్కొక్కసారి గెలలో కాయలు కూడా సరిగా తయారవ్వవు. దీని నివారణకు తొండంపై అరిటాకులు చుట్టినట్లయితే వాటిపై ఎండుమచ్చలు ఏర్పడవు. అలాగే మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయమూచిక కుళ్ళు తెగులు, దీన్ని సిగార్ ఎండ్ రాట్ అని అంటారు. ఈ తెగులు పెద్ద పచ్చ అరటి, చిన్న పచ్చ అరటి, అలాగే తెల్ల చక్కెరకేళి అరటికాయలను ఎక్కువగా వర్షాకాలంలో ఆశిస్తుంది. ఈ తెగులు వలన ముచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళుమచ్చలు ఏర్పడి కాలిన చుట్ట చివర వలె కనపడుతుంది. గెలలో కొన్ని కాయలపై ముందుగా తెగులు కనపడి క్రమేపీ చాలా కాయలపై వ్యాపిస్తుంది. పక్వానికి రాని కాయలు ఈ తెగులుకు బాగా గురవుతాయి. ఈ తెగులు వల్ల మార్కెట్లో గెలలు అమ్ముడుపోక వాటి ధర బాగా తగ్గిపోతుంది. ఈ తెగులు నివారణకు ఈ తెగులు ప్రారంభంలోనే తెగులు సోకిన కాయలను తీసివేసి తగలపెట్టుకోవాలి. గెలలు పూర్తిగా తడిసేలా కార్బండిజం 1 గ్రాము మందును లీటర్ నీటికి కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. గెలలు, కాండంపై వచ్చు తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: విక్సిత్ భారత్. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిని భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: యువశక్తి నవభారత నిర్మాణ సారథులు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన

0: భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం. నేడు భారతీయ యువత ఉద్యోగాన్వేషణ స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ విప్లవాన్ని, విస్తరిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ మన యువత ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తోంది. భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన యువశక్తి సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. గతం మన పునాది, వర్తమానం ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. భూత వర్తమాన భవిష్యత్తులకు సముచిత స్థానం కలిగించి సంపూర్ణమైన వికాసాన్ని కలిగించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించి దాంతోపాటు యువత నైపుణ్యాలను మెరుగుపరిచి మన దేశాభివృద్ధికి వారి శ్రమ మేధస్సు దోహదపడేలా నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలు, కార్యక్రమాలతో పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో విద్య, సాంకేతిక పరిజ్ఞానం దేశ వికాసానికి ప్రధాన సాధనాలు. నవతరం కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. యువతలోని ఉత్సాహాన్ని, మేధస్సును సరైన మార్గంలో మళ్లిస్తే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ నిర్మాణంలో వారిని మరింత భాగస్వాములను చేయడానికి, వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించాయి. పీఎం గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పెంచి యువతకు కోట్లాది ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మైభారత్ డిజిటల్ పోర్టల్ ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మైభారత్ డిజిటల్ వేదిక గురించి, దీని కార్యాచరణ గురించి మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ టి గోపి గారు ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు విందామా.
1: అందరికీ నమస్కారం. నా పేరు తిరి గోపి, కాకినాడ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వికసిత్ భారత్ 2047, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాలకు అనుగుణంగా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై భారత్, మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న యువత అందరి కోసం మై భారత్ వివిధ రకాలైన అవకాశాలని కల్పించడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఉన్న యువతనందరినీ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న యువతందరికీ వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని, వాలంటరీ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, అనుభవం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని, సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పెంచుకునే అవకాశాన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వం భారతదేశంలోని యువత అందరికీ ఇటువంటి అవకాశాలన్నీ కల్పిస్తూ దేశ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత అందరిని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మై భారత్ అనే డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని ఎన్నో చేపట్టడం జరుగుతుంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, 3 మంత్స్ వ్యవధిలో కుట్టు మిషన్ ట్రైనింగ్, కంప్యూటర్స్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, ఇటువంటి అవకాశాలని మై భారత్ యువత అందరికీ కల్పిస్తుంది. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునే భాగంగా బూట్ క్యాంప్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని మై భారత్ డిపార్ట్మెంట్ యువత అందరికీ కల్పించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ELP, అనుభవం ద్వారా నేర్చుకునే కార్యక్రమం. కాలేజీల్లో ఉన్న వివిధ రకాల యువత అందరికీ వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, MNC కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో, NGOల్లో గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కంపెనీల్లో గానీ, ప్రభుత్వ వ్యవస్థలో గానీ ఏం జరుగుతుందో ఆ

0: కార్యక్రమాల్లో ఆ పనుల్లో డైరెక్ట్ గా యువతందరినీ పాల్గొనే విధంగా మహాభారత్ డిపార్ట్మెంట్ యువతందరికి
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అదే విధంగా వాలంటీర్ ఆపర్చునిటీస్, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువతందరినీ పాలు పెంచుకునే విధంగా, ఉదాహరణకి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మత్తు పదార్థాలపై అవగాహన తెచ్చే విధంగా, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్ కార్యక్రమాల్లో రోడ్డు భద్రతపై రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే అవకాశాలని, రక్తదాన శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని, మరియు మహాభారత్ మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ నిర్వహించే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినరోజుల్లో మరియు ప్రాముఖ్యమైన దినాలలో పాల్గొనే అవకాశాలని మహాభారత్ డిపార్ట్మెంట్ యువతందరికీ కల్పిస్తుంది. 2023 అక్టోబర్ 31 ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యువతందరి కోసం మహాభారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో యువతందరూ రిజిస్టర్ అయిన తర్వాత వివిధ రకాల అవకాశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్పించడం జరుగుతుంది. ఎప్పుడూ నిరంతరం వివిధ రకాల ఫిజిక్ కాంపిటీషన్స్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫామ్ లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క యువత పాల్గొనడం వల్ల
0: డిజిటల్ గా సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పోటీల్లో విజేతలను ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ భారత మండపంలో, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభలను సందర్శించే అవకాశాన్ని మహాభారత డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. మహాభారత్ లో యువత రిజిస్టర్ అవడం వల్ల వాళ్ళకి సివి క్రియేట్ అవుతుంది. మహాభారత్ నిరంతరం కండక్ట్ చేసే వివిధ కార్యక్రమాల్లో, ఉదాహరణకు ఇంపార్టెంట్ డేస్ అండ్ వీక్స్, మహాత్మా గాంధీ పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ధ్యాన్ చంద్ బర్త్డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నశాముక్త్ యువ ఫర్ వికసిత భారత్, స్వచ్ఛ పక్వాడా, క్యాచ్ ది రైన్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, బూట్ క్యాంప్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కార్యక్రమాలు, టీమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మహాభారత్ యువతందరికీ కల్పిస్తుంది. గ్రామాల్లో ఉన్న గ్రామీణ యువతకి బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ పాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనగా ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాల్లో గ్రూప్ ఈవెంట్, వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ గేమ్స్, రన్నింగ్, సైక్లింగ్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని గ్రామీణ యువతందరికీ కల్పించడం జరుగుతుంది. ఇందులో విన్నర్స్ ని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని మహాభారత్ మేరా యువ భారత్ కల్పించడం జరుగుతుంది. యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో మేరా యువ భారత్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కల్పించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లో ఉన్న మహాభారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకుని ఇందులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
2: నవభారత ప్రగతికి ఇంధనం యువత. వారికున్న ప్రతిభకు నైపుణ్యం తోడైతే అది విజయంగా మారుతుంది. అందుకే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే ఆవశ్యకతను గుర్తించి భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాల ద్వారా, నైపుణ్య శిక్షణ, స్వయం వంటి ఉచిత డిజిటల్ విద్యా పోర్టల్స్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత మరియు నాణ్యమైన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వారిని అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలకు అర్హులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి అనేక రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తూ వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వీటి ఆసరాతో నేడు ఎంతో మంది సరికొత్త ఆలోచనలతో స్టార్టప్లు ప్రారంభిస్తూ స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు తమ నైపుణ్యాలకు పదును పెట్టి అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలోని భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న భవానీ గారి మాటలు ఇప్పుడు విందామా.
3: నా పేరు భవానీ. ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ భీమ్లీలో ఉచితంగా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సుల్లో శిక్షణ పొందాను. ఈ శిక్షణ ద్వారా మంచి నైపుణ్యాలు నేర్చుకుని ప్రస్తుతం నెలకు 10,000 కంటే ఎక్కువ ఆదాయం

0: సంపాదిస్తున్నాను. నా ట్రైనర్ ఎంతో చక్కగా ఓపికగా మాకు శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ ఇంకా చాలా మందికి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ ఉచిత శిక్షణ నా జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC వారికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: భారతదేశం 2047 నాటికి వికసిత భారత్ గా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబడాలనే స్వప్నం సాకారం కావాలంటే యువశక్తి పాత్ర అత్యంత కీలకం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ముద్రా యోజన వంటి పథకాలు యువ పారిశ్రామికవేత్తలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి పూచీకత్తు లేకుండా లభించే ఆర్థిక సహాయం ద్వారా లక్షలాది మంది యువకులు సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐటీ తయారీ రంగాలలో నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ యువతకు ప్రత్యేక సబ్సిడీలు, ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యా విధానం NEP ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. యువత శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ స్థాయిలోని ప్రతిభను కూడా వెలికితీస్తోంది. ఇలా వారి సమున్నత వికాసమే ధ్యేయంగా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, వినూత్న కార్యక్రమాలు నేడు నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్త వరకు, ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించే టెక్కీల దగ్గర నుంచి గ్రామీణ భారతంలో వ్యవసాయాన్ని ఆధునీకరించే యువ రైతుల వరకు ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములే. యువతకు అపరిమితమైన శక్తి, సరికొత్త ఆలోచనలు ఉంటాయి. పాతతరం నిర్మించిన పునాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా వారి సొంతం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైహి. శ్రమించడం వల్లే పనులు పూర్తవుతాయి కానీ కేవలం కోరుకోవడం వల్ల కావు అనే విషయాన్ని గుర్తించి యువత వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాలను అందిపుచ్చుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిష్కృతమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు మైభారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిరి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ అరసవెల్లి కృష్ణగారి స్వీయ కవితలు వింటారు.
6: కవితా శీర్షిక పురాగానం. అదృశ్యం కాలేదు, ఏ చీకటి గుహలోనూ లేను, చీమల్ని మాత్రమే లెక్కిస్తున్నాను. ఆదమరిచి నిద్రపోలేదు, జీవితకాల మెలకువ కోసం నా లోపలే కాచుకుని ఉన్నాను. అంతా అయిందని, ఏదీ మిగలలేదని ఊహాత్మక చర్చలు వద్దు. అన్నిటినీ మిగిల్చే సమయం ఉంది. నిశ్శబ్ద కూడలిలో అడుగుల శబ్దం లేదని, చెట్ల ఆకులలానే మౌన ప్రపంచం. సూర్యోదయకాలం చీకటి రణతంత్రాన్ని గానం చేస్తుందని ఎదురుచూసే జనగానం. లెక్కలు తారుమారు కావు. కార్చిన కన్నీళ్లు, ఉలికిన రక్తం, గాయపడిన నేత్రం అంతా సజీవమే. ఎవరూ ఎక్కడికీ పోలేదు. నది,

సముద్రం రెండింటి నినాదం ఒకటే. వసంతాల జీవనోత్సవం కరడుగట్టిన రాతి పొరలలో కనబడదు. ఆకాశపు తెర నుండి సింధూర పొడి ధారాళంగా కురుస్తుంది. జీవన పోరాటాల మధ్య కలత స్వప్నాల అల్లిక, ఏది ధ్వంసం కాదు. నశించే ప్రతీది పురిటి నొప్పుల బీజమే. మానవ పోరాట రూపం నేలమాలిగలో దాగిందని సంబరపడకు. తూకం రాళ్ళు సమంగానే ఉన్నాయి. మనుషులు అచేతనం కావచ్చు. రక్తచలనంలో రేగిన మంట ఏనాటికీ చల్లారదు. దేనిని కోల్పోయానో ఎప్పటికీ తెలవదు. రేపటి సూర్యోదయాన దేశం ఏం కోల్పోయిందో తెలుస్తుంది. నా కోసం కలవరపడిన సమూహం, ఈ ముంజూరు కింద పసిబాలుడు, చరిత్ర కవిత్వం, గతం పురాగానం, నిశ్శబ్దం చీకటి కాదు. రెండవ శీర్షిక మౌనం. మౌనం అనంత రాగగానం. ఒక్కోసారి మౌనం గానమవుతుంది, విశాలమైన వాగ్దానమవుతుంది. మాట కన్నభేరిది మాత్రమేనా? ఆకుపచ్చని పంట పొలాలను, నదీనదాలను, సముద్రాన్ని తాకుతుంది. నేత పనివాడు, దర్జీ, మట్టి చేతులను, కలంకారీ అద్దకాలను భూమి మరోసారి ముద్దాడుతుంది. గానం లేకుంటే భూమి నిశ్శబ్ద మౌన విపంచి. ఉద్రేకము, కరుణ పాట నుండి ప్రవహిస్తాయి. కవి రాసిన గీతం కంచుకంఠం దగ్గర అనేకులు గుమిగుడతారు. గాన పరిమళంతో నృత్యం చేస్తారు, దుఃఖభాజనమవుతారు. చరణం మూసాక వర్షమేఘం అలుముకుంటుంది. గొంతు ఏదైనా, పాటలో వచనముంటుంది. కృష్ణానదీ తరంగాల తన్మయత్వంలో పాట కూడా అశ్రుబిందువే. వేల వేల దూరాన్ని దాటుకుంటూ వచ్చాం గాయకుల బృందగానం విందామని. గొంతును శృతి చేస్తున్న గాయనిని చూశాను. అనేక విషాదాలు ఆమె ముఖంలో, ఆమె గాత్రంలో విషాద ఋతువులు. కష్టాల కొలిమి దాటిన ప్రతిసారి ఆమె గాన జ్ఞాపకాలు అనేకం. కన్నీటి స్వరంలో చామంతులు, బూడిది రంగు పూలు. పాట లేని మధ్యాహ్నం కిటికీ పరదాలు తెరిసి రోడ్డుపై పాటను మురోగిస్తూ వెళతాను. వాగ్గేయకారుడా, మానవ భౌతిక నిష్క్రమణ చివరి అంకం. ఎడారులు, అరణ్యం అంతటా నిశ్శబ్దం. ఎక్కడో ఒక చోట పాట మౌనాన్ని ఛేదిస్తుంది, నైరాశ్యాన్ని తొలగిస్తుంది. గానం, రచయిత వేరువేరు పాత్రలు కాదు, ఒకే లయలో ఒదిగిన పాత్రలు. బిగ్గరగా వినబడుతున్న గేయం ఒకటే. పాట చుట్టూ మినుగురుల ఊరేగింపులో గానమా గానమా వినిపించవా. కవితా శీర్షిక నడక. ఉషోదయపు వేళ మంచు బిందువులు శరీరాన్ని తాకుతున్నప్పుడు నడక ఎడతగని ఉత్సాహం. పాదాలు కదలికగా మారడానికి, శరీరము మనసు క్రొత్తగా మొలకెత్తడానికి ఒకనొక శక్తి నడక. శరీరంలోకి దోవ చేసుకోవడానికి నిరంతర గమనమే నడక. మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు సాగిన ప్రయాణం నడక. ప్రపంచమంత విశాలమైనది. ఉదయ సమయాలలో నిన్నటి వేదనాభరిత జీవన సమయాలను ఏరుకోవడమే నడక. శతాబ్దాల మానవ చరిత్ర నడక దగ్గరే మొదలైంది. చిరుసవ్వడి నుండి నేర్చుకున్న నడక అడవులు, పర్వతాలు, నదులను దాటుకుంటూ సాగింది. పల్లె నుంచి ఆకాశ హర్మ్యాల వరకు నడిచిన నడక ఒకనొక జీవితానుభవం. నడక చుట్టూ యంత్రాల రథమున్నా అన్నింటా ఉంటూ అంతా గమనిస్తూ సాగిన నడక విశాల విశ్వమంతా వేకోచిస్తుంది. ఉదయపు నడక సూర్యోదయంతో నడిచినట్లు, లేలేత కిరణాలు కనుల లోపలికి జొరబడుతున్నా బద్ధకంగా లేచిన మూగజీవాలు, తీయటి స్వరాలు సవ్వడి చేస్తున్నా ఆగని నడక. మనుషుల అలికిడి లేని నిర్జన ప్రదేశంలో ప్రకృతితో మాట్లాడుతూ సాగిన యాత్ర మానవ అనుభవ మజిలి. దారి నిండా గుత్తులుగా నేలరాలిన నేరేడ పండ్ల వాసనను ఆస్వాదిస్తూ, జిల్లేడు పూల చల్లదనం నుండి అనేక ప్రవాహాలుగా నడక కొనసాగుతుంది. కూని రాగాలు

తీస్తూ అన్వేషణ నడక అవుతుంది. గమ్యం తెలిసిన ప్రయాణమే నడక. అనుభవాలు, జ్ఞాపకాలు, గత సుఖదుఖాలు తారసపడతాయి. మానవ జీవితమంతా ఒంటరి ప్రయాణమనే ఎరుకను నడక మరింత విస్తృతం చేస్తుంది. మౌన గతం నిండా ఆరని మంట నడక. నడక ముగించి ఇంటికి చేరాక చుట్టూ మూగిన పాదముద్రల సావాసకాళ్ళు. ఏనుగుల వీరాస్వామి, నీ వెలుగు ఎప్పుడుకు ప్రసరిస్తుంది. నాలుగు దిక్కులను కలుపుతూ ఎంతలా నడిచి ఉంటావు. ప్రాంతాల సరిహద్దులను దాటి కొలంబస్ వలె గ్రామసీమలను వెతుకుతూ వెళ్ళి ఉంటావు. నడక అంటే దూరం కొలవడం మాత్రమేనా? ఒకేసారి సముద్రంతో, రైలు పట్టాలతో గొంతు కలపడమే. ఉదయపు నడకలో ప్రపంచం సరికొత్తగా కనిపిస్తుంది. కవిత శీర్షిక వెళ్ళిన వాళ్ళు వస్తారని. వదిలి వెళ్ళిపోవడం వారిష్టం. వెళ్ళిన వారి వంక చూస్తూ కాలాన్ని సాగదీయడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. వారితో గడిపిన క్షణాలు ఎన్నాళ్లకో తాకిన ఋతుపవనాల వలె ఈ వియోగ భారం చల్లారదు. ఉన్న ఫలానా వెళ్ళిపోయారు. రాత్రి తినగా మిగిలిన అన్నం వదిలేసి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఆకాశం నిర్మలంగానే ఉంది. చీకటిని తొలగించే వెన్నెల లేదు. నింగె నిండా నక్షత్రాల మెలమెల భూమిని చారని కాంతి వలయం. సంభాషణ ముగించి వెళ్ళిపోయిన వారు వంక చూస్తాము. ఎవరైనా కనబడతారని, గతం తాలూకా జ్ఞాపకాలు జారావిడుస్తారని. రాత్రులు కరిగిపోయినా వెళ్ళిన వారు రాలేదు. జీవించి ఉన్నారా? మట్టి గర్భంలోకి జారిపోయారా? సగం మిగిలిన అన్నం అలానే ఉంది. ఆకలితో తిరిగి వస్తారని, వారొస్తారని వాకిటి ముద్దమంతులు చూస్తున్నాయి. ఇక ఎవరూ రారని కాకి కూడా వెళ్ళిపోయింది. వారు తిరిగి వస్తే మాట్లాడేందుకు కొన్ని కబుర్లు దాచిపెట్టాను. జీవితమంతా పొరలాడిన జీవన శకలం గురించి చెప్పాలని ఉంది. చీకటిని చీల్చే రైలులా వారొస్తారని ఎదురుచూస్తాము. ఏనాటికి వారు రారని తెలిసినా కళ్ళును ఒకే దారిలో నిలబెడతాము. వదిలి వెళ్లడం, కనబడకపోవడం, కన్నీటి వీడ్కోలు చెప్పడం, వారు లేరని తెలిసాక పాప వేసుకున్న బొమ్మల గౌను పదే పదే జ్ఞాపకమవుతుంది. కవిత శీర్షిక నిశ్శబ్దం. ఏది తనను తాను పలకరించదు. తాజాగా పూచిన కనకాంబరమైన చేయి సాసిన దోసిలిలోకి చేరదు. అన్నింటా అన్నీ సమకూరవు. పరుగును మించిన చలనం హృదయంలో పేరుకున్న గజిబిజిని తొలగించాలి. నిశ్శబ్దం ఘనీభవిస్తుంది. మృత్యువు దరిచేయారని ఆవలి తీరం ఎవరికీ తెలియదు. పేగుబంధం మాత్రమే మృత్యువు ఆనవాలు గుర్తించగలదు. ఒక చేయి చల్లని శరీరాన్ని దీపస్తంభంలా తాకుతుంది. ఇది ఏకాంతం మాత్రమేనా? పూలు, వాన, ఇంద్రధనుసు ఒకేసారి కనులను తాకవు. ఏదో ఒక తడి లేకుండా కన్నీటి చారిక నేల జారదు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మందారు పూలను చూస్తున్నాను. తేనెటీగల సవ్వడి వినలేదా? మకరందపు ఏకాంతాన్ని ఎలా భగ్నం చేశావు? ఎవరి దగ్గర సమాధానం లేదు. నేలను పుష్పింపజేయగలవా? భాషను మొలకెత్తనీయగలవా? ఆకాశం నుండి వర్ష చినుకును జారవిడచగలవా? భూమి నిద్రిస్తుంది. కాసేపు నిశ్శబ్దాన్ని పాటిద్దాం. బీజము నుండి మొలకెత్తిన మొక్కలు సేద తీరుతున్నాయి. కాసింత విశ్రాంతినివ్వు. యంత్రాల ధ్వని మధ్య నిటారుగా నిలబడిన వెన్నెల అక్కడే ప్రసరిస్తుంది. భూమి శతాబ్దాల నెచ్చరి. మృదువుగా చేతులతో తాకు. చలనం లేని వాగ్దానం చేయకు. తెలవారని రాత్రులను దూరం చేయకు. ఛిద్రం చేసే ఆలోచనల రాపిడి భూమి తల్లితో సమానం. సంభాషణ మొదలెట్టు. శతాబ్దాల నాగరికతలో భూమి చేసిన సవ్వడి విను. ఆకలిగా ఉన్నప్పుడు, ఆలోచనల మేఘం కదులుతున్నప్పుడు భూమి కనులు వంక చూడు. నిచ్చల మనోహర క్షేత్రమది. ఏది అడగను, ఏది కోరను, లేత పాదాల మృదుత్వాన్ని అయినా నేల కోరుతుంది. మృతకలేబర

0: చాలా వాసనను భూమి జీర్ణం చేసుకుంటుంది. చిట్ట చివరిగానైనా భూమితో మాట్లాడు. మనిషి అదృశ్యమైన భౌతిక రూపం కనబడుకున్నా 1000 కనుల జాగారం నేలది, అరికాళ్లతో చప్పుడు చేయకు. అనేక మెలుకువ స్వప్నాల భూమి కదా, దీపం వెలిగించి చీకటి నేలను చూడు. అనేక సంగీత వాయిద్యాలు ఒకేసారి మోగినట్లు భూమి నృత్యం చేస్తుంది. ఏదో సనుగుడు భూమి చనిపోయిందని మనుషులు మాత్రమే మరణిస్తారు. భూమి ఏనాటికైనా సజీవం.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ అరసవెల్లి కృష్ణ గారి స్వీయ కవితలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన అనుబంధం చిత్రం నుంచి ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయా ఘోషల్ పాడిన భాగమతి చిత్రం నుంచి శ్రీజో రచన ఎస్ఎస్ థమన్ సంగీతం

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలు మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వివరాలు. దశాబ్దం క్రితం ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిందని వెల్లడించారు. యూపీఐ

0: ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని విస్తృతి ప్రజల్లోకి చేరిన తీరు ప్రతి భారతీయుడు గర్వపడే అంశమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావడం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశంలోని క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలు పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యక్ష సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: भारत देशों लो तैयारी कार्यकलापाल प्रारंभिस्तुना हाईटेक संस्थलों को బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు, విడిభాగాలపై తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ ధృవీకరణ నుంచి జపాన్ సహా హైటెక్ రంగ సంస్థలకు మినహాయింపు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు చెప్పారు. టోక్యోలో ఈరోజు సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు రంగాలకు చెందిన జపాన్ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. సంస్థల అవసరాలను బట్టి కంపెనీ స్థాయి, పరిశ్రమ స్థాయి, ఉత్పత్తి స్థాయి లేదా నిర్దిష్ట ప్రాజెక్టు స్థాయిలో ఈ మినహాయింపులు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఐఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని, అవసరమైన పరికరాలు, వస్తువులు, సేవలు సకాలంలో అందుబాటులో ఉండేలా చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ ప్రయాణం కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రజలు విశ్వసించే సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ల నిర్మాణమే ఈ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ టెలికాం రంగ పరివర్తనలో C.డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ C.డాట్ సంస్థ నేడు ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునీకరించడంలో C.డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: It will be different.

0: ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధనలను స్మరించుకునే సందర్భంగా నిలుస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రజలను సత్ప్రవర్తన కర్తవ్య నిర్వహణ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. అలాగే ఓణం పండుగ సందర్భంగా కూడా ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పంట రాక సందర్భంగా ప్రకృతి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పండుగగా ఓణం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాలపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అభ్యర్థుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్చి 11 నాటి తీర్పు ఏ విధంగా వర్తిస్తుందనే దానిపై కేంద్రం స్పష్టత కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యూనియన్ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేసిన 958 మంది అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చే ఆదేశాలు కోరాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి కోరింది. మార్చి 11 నాటి తీర్పుకు ముందు అమల్లో ఉన్న ఓబీసీ క్రిమిలేయర్ ప్రమాణాల ఆధారంగానే ఈ కేటాయింపులు జరగాలని కోరుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 8 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3వ రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ 3 వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లో 2వ టెస్ట్ సెంచరీ సాధించి జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో యూపీఐ ప్రారంభం కీలక మలుపుగా నిలిచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయ సంస్థలకు డిఆర్డీఓ క్షిపణి సాంకేతికతను బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న హైటెక్ సంస్థలకు బీఏఎస్ ధృవీకరణలో మినహాయింపులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కొలంబో వేదికగా జరుగుతున్న భారత్ శ్రీలంక 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి, నీ తోడు, నీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాండవుల రాజసూయ యాగం. శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే హరికథాగానం ఇప్పుడు వింటారు.

అర్జునులచే ఖాండవదహనం రక్షింపబడిన దానవ శిల్పి మయబ్రహ్మ శ్రీకృష్ణుని కోరికపై ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన పాండవులందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభ కంటే మయ నిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెబుతున్నాడు, కుబేరుని సభావ వర్ణనము, అలాగే బ్రహ్మదేవుని యొక్క సభావర్ణనము, వరుణదేవుని సభావర్ణనము, ఇలా దిక్పాలుల సభావర్ణనాలు తెలియచేస్తూ ఇక్కడ దేవేంద్రుని యొక్క సభను గురించి ఇలా చెబుతున్నాడు.

దేవేంద్రుని యొక్క సభలో ఉన్నటువంటి వారిని గురించి చెబుతూ హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా ఆ దేవ సభలో ఉన్నారు. ధర్మరాజా, ఇక ఈ మధ్యనే యమలోకానికి వెళ్ళాను, అక్కడ యమలోకంలో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. నిగమోక్త నిధులు మానినవారు పరదూషకులు.

సువర్ణస్థేయులు అన్యకాంతారతులు సంగ్రామ భీరువులును కలిగి కన్నట్టు అతి భయంకరముగా కాలు నిందోలగంబు అందు గలడు నేడు.

ఆ యమసభలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనగానే ధర్మరాజు ఒక్కసారి ఎంతో ఆవేదనతో, నారదమునింద్ర, నా తండ్రి యమలోకంలో ఉన్నాడా? ఆయన స్వర్గానికి చేరాలంటే ఏం చెయ్యాలి? రాజసూయ మహాయాగం చేస్తే పాండురాజు స్వర్గానికి చేరుకుంటాడని నారద మహర్షి చెప్పగా అది విని ధర్మరాజు ఆయనకు నమస్కరించాడు. అక్కడి నుండి నారద మహర్షి ప్రయాణమైనాడు. ధర్మరాజు ద్వారకా నగరానికి దూతను పంపి శ్రీకృష్ణ పరమాత్మను పిలిపించి విషయమంతా వివరించగా శ్రీకృష్ణుడు ధర్మజునితో ఇలా అంటున్నాడు.

ఓ కురువంశ శ్రేష్ట యుధిష్ఠిర, అన్ని సుగుణాల చేత గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో శత్రు సంహారం చేయగల శౌర్యవంతులైన నీ తమ్ముళ్లతో రాజసూయాగం చేయడానికి నీవే సమర్థుడివి. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజారక్షణ చేత, యవనాశ్వుడు విజయ సాధన చేత, భరతుడు భయంకర భుజబలం చేత, కార్తవీర్యుడు తపోబలం చేత, మరుత్తుడు బుద్ధిబలం చేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి, అందువలన భీమార్జునులను నా వెంట పంపు. మగధ దేశాధిపతి జరాసంధుణ్ణి ఒక్కణ్ణి గనక జయిస్తే మిగతా రాజులంతా మన వశులవుతారు. నువ్వు సార్వభౌముడవై రాజసూయాగం చేయవచ్చు అనగానే ధర్మరాజు ఆలోచిస్తుండగా భీమసేనుడు ఇలా అన్నాడు. అన్నయ్యా, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, శౌరి కటాక్షము నరుని సాయము కల్మి, బృహద్రథాత్మజున్ భూరి బలాక్షు యజ్ఞ పశువుం బలనే పొలియుంటు కన అన్నా రచయింపు మా సవనమ కుడవౌదువు కన్న తండ్రి.

శ్రీకృష్ణుని దయ అర్జునుని సహాయం నాకు ఉంటే నీ అనుగ్రహంతో లోకద్రోహి మహాసాహసుడైన జరాసంధుణ్ణి భీకర సంగ్రామంలో సంహరిస్తాను. అనగా జరాసంధుని పుట్టు పూర్వత్రాలు శ్రీకృష్ణుని చేవిన ధర్మరాజు, ఓ ధరణీధర సర్వసుగుణాకర కరుణా నిరత సర్వకార్యేక దురంధర హరివిక్రమ, నీవు మావాడివై ఉండగా మాకు పొందలేనివి ఏమైనా ఉంటాయా అని మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళిరండనగా ప్రయాణమైనారు. గోరథం, వృషభం, వైహారం, ఋషిగిరి, చైత్యకాద్రి అనే పేర్లున్న 5 పెద్ద పర్వతాలు, గిరివ్రజమనే ఈ పట్టణానికి వీరభటుల్లా ఉండి రక్షణ కల్పిస్తున్నాయి. చైత్యకాచలం మీద ఉన్న 3 భేరీలను పగలమోది ద్వారానికి ద్వారమున అద్వారమున గిరివ్రజపురాన్ని ప్రవేశించి బలవంతంగా గంధ పుష్పాక్షతలు ధరించి కేసరిత్రయము గ్రోవాసము సొచ్చు మాదిరి జరాసంధు మందిరము ప్రవేశించారు కృష్ణ భీమార్జునులు. అర్ధరాత్రైనా అభ్యాగత బ్రాహ్మణ స్నాతక వ్రతులను ఆహ్వానించి అమిత భక్తితో అర్చనలు చేసే ఆ జరాసంధుడు స్నాతక వ్రతుల్లో అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్లకు ప్రీతిగా మధుపర్కములు ఇవ్వబోగా అవి తీసుకోవడానికి ఇష్టపడని వారిని చూచి ఇలా

அவனீதேவ பதாம்புஜா தனிரத ஜானைக சித்துண்டா பைரவ பூஜா பரதந்திருடன் நிகில தர்மாதர்ம விஜாத நேன் அவமான அவமானம்னு கட்டிம்ப நேரிக்கு அசூயாகிரஸ்துடங்கா நன் அவலோகிம்பகுடன்யதா தெலுபரையா நீ உதந்தமுல அந்தேகாது நேனிச்சின மதுபர்க்கான்னி மீரெந்துக்கு ஸ்வீகரிச்சடம் லேது మీరు కేవలం స్నాతక వేషధారుల్లా ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తుంది. బలమైన మీ బాహువుల్లో విశాలమైన వక్షస్థలాల్లో క్షత్రియత్వం ప్రకాశిస్తుంది అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మేము క్షత్రియ జాతి స్నాతకుల. ద్వారం నుండి మిత్రగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని ప్రవేశించడం భుజబల సంపన్నులకు ఉచితమైన పనే. గంధ పుష్పాల్లో లక్ష్మి ఉండుట చేత మేము వాటిని బలాత్కారంగా గ్రహించాం. నీతో మాకు వేరే పని ఉంది, అందువల్ల నీవిచ్చే అర్ఘ్యాన్ని అంగీకరించడం లేదు అని శ్రీకృష్ణుడు అనగానే జరాసంధుడు ఆశ్చర్యంగా, మీరు నాకు నేను మీకు ఎన్నడూ తెలియదు, అపకారమూ చేయలేదు, మీకు నేనేల శత్రువునైనాను, నేనే తప్పు చేయన వాణ్ణి అనగా శ్రీకృష్ణుడిలా అంటున్నాడు, ఓ జరాసంధ వరగిరి వ్రజవనాంతరవాసియు జరాసంధ నామక గంధ సింధూరంబు కఠిన కారాగార కాసారగత సమస్తావనీనాథ రజీ వదతిని కరవాల కరము చేగావించు ఛేదమునాత హుంకార గజ్జారవముల కృష్ణ భీమార్జున కేసరి త్రిత్రయము యమ తనూజాతంతకజ్ఞనంది రాజితోద్దండ విక్రమక్రమమెలర్ప అఖిల శస్త్రాస్త్ర శాతనఖాగ్రవితతి ప్రధిత మస్తిష్కయుక్త కుంభస్థలంబు జిల్

ఇంతకీ మేమెవరము అర్థమైందా? వాయు సుతుండితడు, నగవైరి సుతుండితడు, ఏను కృష్ణుడం. ఈ భూమి మీద ఉత్తమ క్షత్రియులు నీవలే క్రూరులై రాజులను చెరబట్టి బలిస్తూ ఇంతకు ముందెన్నడైనా శివుణ్ణి పూజించారా? కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని పరమేశ్వరుడు బలి కోరుతాడా? నీవు మా చేతిలో మరణించకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. వెంటనే చెరలో ఉన్న రాజుల్ని విడిచిపెట్టు అని నవి జరాసంధుడు సకాసముత్పాటన కుపిత కుంజర వైర్యం బోలి నలిగి పటుకుటిల భ్రూకుటి ఘటిత నిటలుండగుచు పురుషోత్తమునికిట్లనే ఓ కృష్ణ.

తలకి ఎందుకు ఆనాడు త్రాగుబోతునకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలను సంగి పెళ్లి చేసి ప్రియమారా గలుపుకుంటివి చుట్టరికము కృష్ణ అని పలుకుచు జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్ధము చేయని శయించి నిజనందనుడైన సహదేవు రాజ్యాభిషిక్తం గావించి యుద్ధావని ప్రతిఘటించాడు. ఇరువురు కూడా భీమ జరాసంధులు ఇరువురు మల్ల యుద్ధం చేస్తున్నారు. సమసత్వాతిశయోదర జరాసంధు మహోజ్జత్ పరాక్రమమప్ప కడు నల్గి.

సమబలులై విజృంభించిన భీమ జలాసంధులిద్దరు పెళ్లువికిల పరాక్రమంతో పరస్పరం అణత సాధ్యం కాని తమ బాహుదండాల తీవ్ర దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమాని అనుకునేటట్లుగా మితిమీరిన కోపంతో వ్యాయామ కర్కశ దేహులై ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలైనటువంటి ఆ వృకోదర జరాసంధులిరువురూ కూడా వాసవ వృత్రాసురుల వలె అన్యోన్య దొర్దండ ప్రహార సంజనిత ధ్వానంబు బ్రహ్మాండ భాండం పిల్ల నిండ పదపరాగంబు భూమ్యాకాశంబులు గప్పికున ఆహోహర్షంబున పరస్పరాకర్షణ సంకర్షణాపకర్షణముల పెనగి పరిమాయిత కఠిన తర భుజాదండ దారుణాఘాతమ్ములు అతి భయానకమ్ములైతోప మహాయుద్ధంబు సేయుచో చతుర్దశి నాటిదే జరాసంధుడు అతి క్షీణ బలుండగుట ఉపలక్షించి యదోక్షజ ప్రేరణంబున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణతో అప్పావని మాఘదు బట్టి ఎత్తి నాసికాకర్ణరంధ్రముల రక్తధారలులుక 100 సార్లు వీచి వీచి విసిరి పారేవేశాడు. అటువంటి ఆ జరాసంధుని వధించి తత్కళేబరమును గృహద్వార తోరణ సమీపమున వేచి అంత వాసుదేవుడు మగధ సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభయమిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. తరువాత జరాసంధుని దివ్య రథములో వైనతేయ సారథ్యములో వాయువేగముతో కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురం చేరగా అంత ధర్మజుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు. 4 తమ్ములను 4 దిక్కులకు పంపగా వారు అందరినీ జయించి అపరిమిత రత్నాభరణ ద్రవ్యములంది భాండాగారం సమృద్ధిముగా చేశారు. కృష్ణుని నియోగమున నానాదేశాధిపుల నెల్ల బంధువులు ఆహ్వానించిన ధౌమ్యుండు హోతగా, యాజ్ఞవల్క్యుండు అధ్వర్యుండుగా, వ్యాసుడు బ్రహ్మగా, సుసాముడు ఉద్గాతగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా, జగన్నాథ రక్షితంబుగా రాజసూయాగమున ధర్మరాజు యజ్ఞదీక్షితుడయ్యుండగా అక్కడకు వచ్చినటువంటి అనేక మంది రాజులకు విడిది ఏ లోటు లేకుండా వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేశారు.

వేద మంత్రాలతో మారుమోగుతూ రాజసూయ మహాయాగం అద్భుతంగా జరుగుతూ ఉండగా ఎంతో శాంత స్వభావం కలవాడు శంతను కుమారుడు భీష్ముడు రాజసూయ యాగమును చూచి సంతృప్తి పొంది ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ప్రథమ తాంబూలము శ్రీకృష్ణునికిచ్చి పూజింపుమన భీష్ముని మాటలతో వెంటనే ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి శాస్త్రోక్త పద్ధతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహింపలేక శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు.

పోయి ధర్మరాజా ఆ ప్రథమ తాంబూలాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడాన్ని చూచినటువంటి శిశుపాలుడు ఆవేశంతో, ఓయి ధర్మరాజా, ఎందరో మహారాజులుండగా విశేషంగా పూజింపదగిన పెద్దలు బ్రాహ్మణులుండగా భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి శ్రీకృష్ణుని పూజించి నీ తెలివి తక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావు. దాసార్హుడు పూజార్హుడా,

ధర్మరాజ శ్రీకృష్ణుడు వృద్ధుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడున్నాడు కదా, ఋత్విజుడని ఆలోచించి పూజించావా? గురువుగారిని వినయంతో పూజించావా? సభలో మహామేధావులైన ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారు కదా, మహారాజు అని పూజించావా? భూమి మీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవడని పూజించావు? పూజించవలసిన వాళ్ళను పూజించక భీష్ముడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుని పూజించి మూఢుడు అనిపించుకున్నావు. నీవు అజ్ఞానంతో ఇచ్చిన ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా ఇతను ఎలా స్వీకరించాడు? తన బేడికి దారక్రియం, చెవిటికి మధురగీతయం, చీకునకు అత్యనుపమ స్వరూప దర్శనమును చేయుట బోలు కృష్ణుని పూజించుటెలను. ధర్మరాజు శిశుపాలుని వద్దకు వెళ్ళి ప్రియమైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన శిశుపాల.

ఇటువంటి శ్రీకృష్ణుని పూజార్హుడని పితామహుడిని పితామహుడు చెప్పగా దోషమెలా అవుతుంది? నీ వంటి గుణవంతునికి వాక్ పారుష్యము తగునా అని అంటుండగా భీష్ముడు శిశుపాలను చూచి, శిశుపాల, అహంకరించి మాట్లాడుతున్నావు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికి అర్ఘ్యమివ్వడం తగదంటున్నావు. ఈ సభలో ఉండే రాజులంతా ఆయన దయచేత జరాసంధుని చెర నుండి విడిపింపబడిన వారే, లేదా ఆయన దయచేత యుద్ధములో ఓడింపబడిన వాళ్లే, లేదా ఆయనను శరణు వేడిన వాళ్లే. అలా కాకుండా ఇతరులెవరు ఉన్నారో చెప్పు. అనగా సహదేవుడు ఆ సమయంలో యజ్ఞ పురుషుడు, అఖిల దేవాగ్రగణ్యు, ఆదినారాయణు, అనంతు, అప్రమేయు, పతిత పావను నిందింతు అని శిరమునన్న పాదము తన్నువాడా ఇప్పుడే అని తన పాదం పైకెత్తగానే సహదేవునిపై పుష్పవర్షం కురిసింది. ఆకాశమున బాగు బాగు అని దేవతలంతా పలికారు. ఇది చూచి శిశుపాలుని సేనానాయకుడు సువీధుడు సైన్యాన్ని సిద్ధపరచి యుద్ధ సన్నద్ధుడై నిలువ ధర్మరాజు భయ సంభ్రమాక్రాంత హృదయుడై తాతగారైనటువంటి గంగా నందనునకు ఇట్లనియే పితా.

పితామహుడైనటువంటి భీష్ముణ్ణి చూచి తాతగారు, నగధరు గారవించు కథం శిశుపాలుడు తెచ్చిపెట్టిని జగడం, కార్యవాదులము శాంతి వహించుట పాడియవు తలంపగా, మనము ఆతిథేయులము వారు అతిథులు కలహించుకున్నచో నగుదురు లోకులు ఎట్లు సవనంబు సమాప్తము చెందునో కదా అని విని భీష్ముడు ధర్మరాజుగని మాటల చేత చక్కబడు మానిసిగాడు ఇతడట్లే ప్రేలడు.

ఇతను దమఘోషుడు సాత్వతి అనేటటువంటి ఇరువురికి జన్మించినటువంటి వాడు. భీమసేనుడు శిశుపాలునిపై ఆగ్రహంతో కదాదండంతో ఎప్పుడైతే అలా వచ్చేస్తున్నాడో భీమసేనుని వారించి భీష్ముడిలా చెబుతున్నాడు, మాటల చేత చక్కబడు మానసిగాడు, ఎవరి చేతిలో అంతకుడో వారి చేతిలోనే ఇతను మరణిస్తాడు.

ఆ ధమఘోషుడు సాత్వతి అనేటటువంటి వారి ఇరువురికి జన్మించిన వాడు. పుట్టగానే నాలుగు చేతులతో మూడు కన్నులతో జన్మించు గాడిద వలె అరుస్తూ పుట్టాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఎవరైతే ఇతనిని ఎత్తుకుంటారో ఆ సమయంలో మిగిలిన రెండు చేతులు మూడవ కన్ను పోయి ఆ వికృత రూపం పోయి మామూలు రూపం వస్తుందో అతని చేతిలోనే మరణిస్తాడు అని ఆకాశవాణి పలుకగా తల్లి సాత్వతి ఆనాటి నుంచి ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఈ పిల్లవాడిని ఎత్తుకోమనిస్తుంది. ఎవరి చేతుల్లోనూ అతని వికార రూపం పోలేదు. ఒకనాడు బలరామకృష్ణులు వచ్చారు. ముందుగా వారిరువురిని కూడా అర్చించినటువంటి ఆ సాత్వతి బలరామునికి తన కుమారుని అందింపగా మామూలుగానే ఆ వికృత రూపంతోనే ఉన్నాడు. మరలా శ్రీకృష్ణుని చేతికిచ్చింది, వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అప్పుడు సాత్వతి ఒకవైపు ఆనందము మరొక వైపు భయము పట్టుకున్నాయి. కృష్ణ, ఆకాశవాణి పలికిన విధంగా ఇతను నీ చేతిలోనే మరణిస్తాడు, అందువలన 100 తప్పుల వరకు ఇతన్ని క్షమించి వదిలిపెట్టు అని ఆ కృష్ణుని మేనత్తైనటువంటి సాత్వతి ఎప్పుడైతే ఇలా అడిగిందో అలాగే ఎత్తాని ఆ సాత్వతికి వరమిచ్చాడు. అయితే శ్రీకృష్ణుని చేతిలోనే ఇతడు మరణిస్తాడు అని భీష్ముడు అతని కథ తెలియజేస్తుండగా ఆ మాటలు విన్నటువంటి శిశుపాలుడు, ఓహో తాతగారు చెప్పడం, మనుమళ్ళు ఆలించి తలలు ఊపడం సరిపోయి బళా బలి, పాతబడినటువంటి వల్మీకం లాంటి పర్వతాన్ని ఎత్తినటువంటి ఇతన్ని నగధరుడని గొప్పగా గౌరవిస్తున్నారు. కులహీనుడు, గుణహీనుడు, గోహత్య చేసిన వాడు, స్త్రీ హత్య చేసిన వాడు, పాతకి దొంగ, అలా కృష్ణుణ్ణి అనేక విధాలుగా నిందిస్తూ పోనీ ఇతనికి అర్ఘ్యమిస్తే, అగ్రతాంబూలనిస్తే తీసుకోవడానికి ఇతనికి మాత్రం సిగ్గున్నద్దు. అయినా ఈ భీష్ముడు చెప్పినటువంటి మాటలు విన్నారు. తాను బ్రహ్మచారినని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎవరికి తెలియదు ఇతను షండుడు అని భీష్ముణ్ణి కూడా అనేక విధాలుగా ఎప్పుడైతే నిందిస్తూ ఉన్నాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ లేచి అపరాధశతం, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరి వైపు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు.

అని పలుకుచు శిశుపాలుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఇలా అంటున్నారో మహాకఠినంగా, శిశుపాలుడు నీ కూర్మియు నీ అలుకయు నా కవి ఏమిటికి దుర్గుణ ప్రియ, మొదలన్ నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. సభలో శిశుపాలుని వాక్పారుష్యం చివరకు రుక్మిణి వరకు ప్రాకింది. అతని పాపం పండింది. ఈ విధంగా ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుని నిందావాక్యాలతో దూషిస్తుండగా ధనుజాంతక చక్రమైన సుదర్శన చక్రాన్ని స్మరించి శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునిపై వదలగా అది ప్రయోగింపగా అయ్యది శిశుపాల శిరంబును తరించి నిజధామముంజేరి చైద్యుని దేహము నుండి ఒక తేజము ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా హాహాకారాలు చేశారు, భయకంపితులయ్యారు. ధర్మరాజాదులు శ్రీకృష్ణ పరమాత్మను శాంతింపు చేస్తూ తదాహి శ్రీమతే సత్యకామ సస్సచ్చ సంకల్ప సర్వకామ సర్వరస సర్వగంధ సర్వసంకల్పాది గుణమదే కృతాకృత మాతృమానమేయ భేద భిన్న సకల జగదాధరవ భసకయ నిష్ప్రచూహ నిరత శయానం.

దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు ఆయన దేహంలో నుండి ఒక జ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది అంటే సనక సనందన సనత్కుమారాదులనేటటువంటి మహామునులు ఒకనాడు వైకుంఠానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలరు జయ విజయులు. వారు మూర్ఖత్వంతో అహంకారంతో ఈ నలుగురిని కూడా స్వామివారి దర్శనం కానివ్వకుండా ద్వారం దగ్గరనే ఆపివేశారు. అది చూచినటువంటి సనక సనందన సనత్కుమారాదులు ఆ జయ విజయుల యొక్క గర్వాన్ని అణచడానికి

మేమెవరమో తెలియక మమ్మల్ని నెట్టివేస్తారా? కాబట్టి ఈరోజు నుండి స్వామివారి దగ్గర ఉంటున్నారనేటటువంటి అహంకారంతో మీరు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి మీరు రాక్షసులైపోతారని శపించి వేశారు. అప్పుడు వారి కాళ్ల మీద పడగా జయ విజయులు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కనక సనందాదుల గురించి చెప్పగా, అయ్యా, రాక్షసులైపోమ్మని మమ్మల్ని శపించారు, ఈ శాపాన్ని మాకు పోగొట్టండి, ఎవరైతే శపించారో వారే మీకు శాప విమోచనం చేస్తారు అని శ్రీ మహావిష్ణువు తెలియచేయగా, అప్పుడు 7 జన్మల వరకు విష్ణువుకు మిత్రులై మీరు వైకుంఠానికి చేరుకుంటారా, లేక 3 జన్మలు విష్ణువుకు శత్రువులై నిరంతరము విష్ణు నామాన్ని స్మరిస్తూ ఈ లోకానికి చేరుకుంటారా అని అంటే, అప్పుడు ఆ జయవిజయులు అన్నారు, 7 జన్మలు స్వామివారి వియోగాన్ని మేము తట్టుకోలే, కాబట్టి శత్రువులైనా సరే ఆ శ్రీహరికి శత్రువులై ఉంటూ 3 జన్మలు ఉండి తర్వాత మేము వైకుంఠానికి చేరుకుంటామని వారు చెప్పగా, ఆ సనక సనత్కుమారాదుల శాపంతోనే జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై జన్మించారు. నిరంతరం శ్రీహరి శ్రీహరి శ్రీహరిని శత్రువు నామాన్నే జపిస్తూ వాళ్ళు అనేక దుర్మార్గాలు చేశారు. అప్పుడు వరాహ నరసింహావతారాలు ధరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణు వారిద్దరినీ కూడా సంహరించి ఆ జన్మ ఇక విముక్తి కలగజేశారు. తరువాత మరల త్రేతాయుగములో రావణ కుంభకర్ణులై జన్మించారు, వారి ఆగడాలకు హద్దు లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరుడై రామావతారాన్నెత్తి ఆ రావణ కుంభకర్ణులను సంహరించాడు, ఆ జన్మకు విముక్తి ప్రసాదించాడు. మరల ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులై జన్మించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలునికి ముందే ఒకనాటి యుద్ధంలో దంతభక్తు

శత్రుణ్ణి సంహరించారు. తరువాత మరల ఇప్పుడు ఈ రాజసూయ సందర్భంలో ఆ శిశుపాలుణ్ణి సంహరించగా మూడు జన్మలు తీరిపోయాయి. అందుకే శిశుపాలుని లో నుండి ఒక వెలుగు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైంది. ఆ యొక్క శిశుపాలుని వృత్తాంతం ఇది. జయ విజయులు వైకుంఠానికి చేరుకున్నారు.

ధర్మరాజు యొక్క వైభవాన్ని చూచినటువంటి దుర్యోధనుడు అసూయతో సామంతరాజులంతా తెచ్చినటువంటి ఆ కానుకలు ఇవన్నీ కూడా చూచి అసూయాగ్రస్తుడైనాడు. అటువంటి సమయంలో వారి తెచ్చినటువంటి ఆ సంపదలన్నీ నేను దానం చేస్తాను అని శ్రీకృష్ణునికి చెప్పగా దుర్యోధను యొక్క మనసులోని ఆ దురాలోచనను గ్రహించినటువంటి పరమాత్మ దానం చేయడానికి కాదు సుయోధన, వారు తీసుకువచ్చినటువంటి ఆ అపూర్వమైనటువంటి సంపదని ఆ కానుకలను అందుకొని ప్రక్కన పెట్టు. అలా దుర్యోధనుడు తన దురాలోచనను అక్కడ తెచ్చుకోలేకపోయాడు. ఆ సంపదలన్నీ కూడా సామంతరాజులు తెచ్చినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా అందుకొని ప్రక్కన పెట్టాడు. అయితే అసలు రాజసూయ మహాయాగం శుభంగా పూర్తయిందా, శిశుపాలుని వధ జరిగింది కదా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఎప్పుడైతే ఇలా అంటున్నాడో, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారయ్యా ఇలా రా అని ధర్మరాజుని వంట చేసే చోటికి తీసుకువెళ్ళాయట. అక్కడ గంజి వారుస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఒక చిలుక వచ్చి ఆ గంజిని స్వీకరిస్తున్నది. అప్పుడు ఏమిటి శ్రీకృష్ణ దీనికి అర్థము అంటే, వ్యాస మహర్షి ప్రాంశుపయోద నీల తనుభాసితుడు ఉజ్వల దండధారి పింగాంశు జటాక్షటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిశ్శంశయకారు కృష్ణ మృగచర్మ కృతం కృష్ణ మృగచర్మ కృతాంబర కుచ్చు భారతీ వంశ వివర్ధను సత్యవతేయుగొల్చేదని. వ్యాసుడు అంతటి గొప్పవాడు, అటువంటి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి శుకయోగి ఆ చులుక రూపంతో వచ్చి నీ రాజసూయాగం సఫలీకృతమైంది అని చెప్పని సూచించడానికే ఆ గంజని స్వీకరిస్తున్నాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజన్నాడు, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో రాజసూయాగం నిర్విఘ్నంగా మరి సఫలీకృతమైంది, మరి ఈ ఫలితం నా తండ్రికి చేరిందా అని అడగగా, నా తండ్రి యమలోకం నుండి దేవలోకానికి చేరి ఇంద్రసభలో హరిశ్చంద్రాది చక్రవర్తులతో కూర్చుని ఉన్నాడా అని చెప్పగా అని అడుగగా ఆ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుఖయోగే వచ్చి వైరాగ్యం నిండి ఉన్నటువంటి వాడు వ్యాసుని కన్నా గొప్పవాడు, అటువంటి సుఖయోగే వచ్చి నీ రాజసుయాగం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా, నీ తండ్రి స్వర్గానికి చేరాడు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో

అలా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. దేవతలను, గురువులను, బ్రాహ్మణ సమూహాలను తృప్తి నొందించిన వాడు రాజసూయ మహాయాగం ముగిసిన సందర్భములో చేసిన అవబృధ స్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధి వంటివాడు, లోకాన్ని పవిత్రం చేసేవాడైన ధర్మరాజును చూచి శ్రీకృష్ణాది మిత్రులంతా సంతోషించారు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా నీరాజనాలు సమర్పించారు.

మీరింతవరకు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిచే పాండవుల రాజసూయయాగం హరికథా కాలక్షేపం విన్నారు. ఈనాటి హరికథా కాలక్షేపం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Standards of the Civil Services Examination 2025. The Delhi government has said there is currently no shortage of onions or sugar in the capital. Delhi Chief Minister Rekha Gupta reviewed their availability and prices in the national capital today. Government said if the prices rise further, it will procure onions and sugar from a central government institution, NAFED, and arrange to make them available at various locations across the capital. It is also assured that the items will be sold at the procurement price, while the Delhi government will cover transportation and other related costs. The government has debunked claims circulating on social media that the central government will provide 1 year of free mobile recharge to all women on the occasion of Raksha Bandhan. The fact-check unit of the Press Information Bureau, PIB, said that the video is fake. The PIB said that no such announcement has been made by the central government. In men's cricket, hosts Sri Lanka were 265 for 8 against India in their first innings as rain forced early stumps on day 3 of Colombo Test, Sri Lanka trailing by 238 runs. Earlier, visitors declared their first innings at 503, powered by Dhruv Jurel and Devdutt Padikkal's centuries. India are currently leading the two-match series 1-0. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Uttar Pradesh, Uttarakhand, Bihar, Chhattisgarh and East Rajasthan tomorrow. Meanwhile, parts of Delhi NCR witnessed light to moderate rain during the day. IMD has said that cloudy sky conditions will continue to prevail over Delhi with spells of light to very light rainfall for the next 2 days. And that is the end of this news bulletin.
1: Akashavani Vijayawada Kendram. Repati Karyakramala Vivaralu. Repu Udayam 6 Gantalaku Sukti Sudha Samarpistaru. Sri Divi Srinivasacharyulu 6:10 Bhakti Ranjani Karyakramamlo Sadguru Narayana Tirtha Tarangalu 7:15 Udayarekhalu Karyakramamlo Mother Teresa Sri Lolla Sriramurti Gari Prasangam Vintaru Mother Teresa Jayanti Sandarbhanga Tarvata Miladun Nabhi Prasastyam Sri Maulana Hussein Ahmad Majhari Gari Prasangam Vintaru Chivariga బాలికల అక్రమ రవాణా నివారించడం ఎలా శ్రీమతి జి రష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడుపూడి దివ్య 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎం మనోహర్ 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టీవీ శంకర్ నారాయణ్ గారి గాత్రం వింటారు 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఈ కార్యక్రమ అనంతరం రాబోయే అతిథి 11:00 గుర్తు చేసుకుందాం మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి 1:30 వనితావాణి కార్యక్రమంలో మహిళలకు చేయూతగా ప్రభుత్వ పథకాలు శ్రీమతి గోపిరెడ్డి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు 2:30 లలిత గీతాలు 3:00 టీన్ టైం 4:00 యువలయ 4:30 మృచ్చకటికం సంస్కృత పాఠం వింటారు అధ్యాపకులు డాక్టర్ బులుసు అపర్ణ విద్యార్థిని రేవూరి శరణ్యమల్లీశ్వరి 4:45 శ్రీమతి ఉప్పలపాటి ఆదిలక్ష్మి బృందం వారు ఆలపించిన జానపద గీతాలు సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో నాడీ పరీక్ష రోగ లక్షణాల గుర్తింపు డాక్టర్ దండు ఉమావల్లి గారితో పరిచయం వింటారు 7:15 పంటసీమల కార్యక్రమంలో పశువుల్లో కొమ్ము మరియు కంటి సంబంధిత వ్యాధులు నివారణ డాక్టర్ ఎన్వివి హరికృష్ణ గారితో పరిచయం వింటారు రాత్రి 8:00 పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా డాక్టర్ కె సంధ్య గారి ఆంగ్ల ప్రసంగం వింటారు 9:30 ఆలంబన నాటిక వింటారు రచన శ్రీషేక్ సైదా నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.

రేపు రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు శ్రీ మహాదేవు లక్ష్మీనారాయణరాజు గారు మృదంగం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:13 దాటి 31 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు కొనసాగుతాయి. నమస్తే.